ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 19వ తేదీ శనివారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 5:55 అవుతుంది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 19వ తేదీ. తెలుగు భాషా సాహిత్యానికి, భారతీయ ప్రతిభకు, ప్రపంచ చరిత్రకు సంబంధించిన అనేక విశేషాలను తనలో దాచుకున్న రోజు. ఈరోజును తెలుగు మాధ్యమాల దినోత్సవంగా కూడా గుర్తు చేసుకుంటారు. తెలుగు భాషను, తెలుగు పత్రికలను, ప్రసార మాధ్యమాలను, రచయితలు, కవులు, పాత్రికేయుల సేవలను స్మరించుకునే సందర్భం ఇది. తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన థాపీ ధర్మారావు 1887వ సంవత్సరం సెప్టెంబర్ 19న జన్మించారు. రచయితగా, భాషా పండితుడిగా, హేతువాదిగా ఆయన తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. అలాగే ప్రముఖ కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత బోయి భీమన్న 1911వ సంవత్సరం సెప్టెంబర్ 19న జన్మించారు. సామాజిక స్పృహ, మానవతాభావాలను తన రచనల్లో ప్రతిబింబించిన భీమన్న తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించారు. ఇక భారతీయ సంతతికి చెందిన ప్రముఖ అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ 1965వ సంవత్సరం సెప్టెంబర్ 19న అమెరికాలోని ఓహయో రాష్ట్రంలో ఇదే రోజున జన్మించారు. నాసా వ్యోమగామిగా అంతరిక్ష యాత్రలు చేసి అంతరిక్ష నడకల్లో కూడా విశేష గుర్తింపు పొందారు ఆవిడ. ఇక చరిత్రలోకి వెళ్దాం. 1891వ సంవత్సరంలో విలియం షేక్స్పియర్ ప్రసిద్ధ నాటకం మర్చెంట్ ఆఫ్ వెనిస్ మాంచెస్టర్లో తొలిసారిగా ప్రదర్శించబడింది ఇదే రోజున. 1957వ సంవత్సరంలో అమెరికా నెవాడా ఎడారిలో తన తొలి భూగర్భ అణుపరీక్షను నిర్వహించింది కూడా ఇదే రోజున. ఇక 1960వ సంవత్సరంలో భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షులు అయూబ్ ఖాన్ మధ్య సింధు జలాల ఒప్పందం అప్పట్లో కుదిరింది. సింధు నది వ్యవస్థలోని జలాల వినియోగం నిర్వహణకు ఇది ఒక ముఖ్యమైన అంతర్జాతీయ ఒప్పందంగా నిలిచింది కూడా ఇదే రోజున. 1983వ సంవత్సరంలో కరేబియన్ ప్రాంతంలోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొందింది కూడా ఇదే రోజున. 1988వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం తన హొరైజన్ 1 పరీక్షా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. 1991వ సంవత్సరంలో ఇటలీ ఆల్ప్స్ పర్వతంలో సుమారు 5000 సంవత్సరాల నాటి సహజ మమ్మీగా గుర్తించబడిన ఐస్ మ్యాన్ కనుగొనబడింది కూడా ఇదే రోజున. 2000వ సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్ లో భారత వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించి ఒలింపిక్స్ లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది ఇదే రోజున. ఇలా చూస్తే సెప్టెంబర్ 19వ తేదీ ఒకవైపు తెలుగు భాష సాహిత్యం మాధ్యమాల సేవలను గుర్తు చేసుకునే రోజు కాగా, మరోవైపు సాహిత్యం నుంచి అంతరిక్ష విజ్ఞానం వరకు, అంతర్జాతీయ సంబంధాల నుంచి క్రీడా చరిత్ర వరకు అనేక రంగాల్లో చిరస్మరణీయమైన ఘట్టాలను మనకు గుర్తు చేసే ప్రత్యేకమైన తేదీ ఈరోజు. సో ఇప్పటి వరకు అయితే మనం చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమంలో కొన్ని విశేషాలైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సమయం 5:59 కావస్తుంది. సో ఈ విషయాలు ఏవేలా మనం వినేద్దాం. ఒక మంచి దేశభక్తి గీతం.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 అర్చన కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: శ్రోతలు, ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు. సమయం 6:32 కావస్తుంది. ఇప్పుడు విందాం కాండూరు రాజాగారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా.
1: మనం ఏ పని చేయడానికైనా కావలసిన దృఢ సంకల్పం మరియు ఆ పని చేసేటప్పుడు మనం చూపేటటువంటి ఏకాగ్రతనే మానసిక శక్తి అంటారు. ఈ మానసిక శక్తి బయట నుంచి రాదు, మనలోనే ఉంటుంది. ఇది ఎలా అంటే ఒక నేలలో నిద్రిస్తున్నటువంటి విత్తనం లాగా ఉంటుంది. దీనికి ఎరువు వేసి నీళ్లు పోస్తే విత్తనం మొలకెత్తినట్టే ఇతరులు ప్రేరణ వలన మన మనసులోని మానసిక శక్తి బయటకు వస్తుంది. లంకని సీతమ్మ వారి జాడ కొనుక్కోవడానికి లంకకు వెళ్లడానికి సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు వానరులందరూ కూడా వారి వారి శక్తిని బహిర్గతం చేస్తూ సముద్రాన్ని దాటలేను అని చెప్తారు. కాని జాంబువంతుల వారు హనుమంతుని శక్తి గుర్తు చేయగానే వారిలోని ప్రేరణ వలన మానసిక శక్తి బయటకు వచ్చి నేను సముద్రాన్ని దాటగలను అని గట్టి నమ్మకంతో చెప్తాడు. అలా ఈ శక్తి వస్తుంది. అలానే ఏకాగ్రత వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. హనుమ తనలోని ఉన్న ఈ శక్తి బహిర్గతమైందే కాని బయట నుంచి రాలేదు. పూర్వం ఋషులు ఏకాగ్రతతో ధ్యానం చేసి భగవంతుని ప్రసన్నం చేసుకుని ఎన్నో వరాలను పొందారు. ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఏకాగ్రత లేకుండా ఏదీ సాధించలేం. అందుకే పూర్వం నుంచి కూడా ఏకాగ్రత పరీక్షించాల్సిన విషయంలో గురువులు శిష్యులకు అనేక పరీక్షలు పెట్టడం జరిగింది. మరి కౌరవుల పాండవుల గురువు అయినటువంటి కృపాచార్యుల వారు విలువిద్యలో కౌరవ పాండవుల యొక్క ఏకాగ్రత దృష్టిని పరీక్షించడానికి ఒక చెట్టుపై ఉన్న పక్షి యొక్క కన్నుని చూపెట్టి గురు పెట్టవలనని, అప్పుడు నీకేమి కనపడుతూ ఉంది అని శిష్యులను అడగగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమాధానాన్ని చెప్పడం జరిగింది. వారిలో అర్జునుడు మాత్రమే సరైన సమాధానాన్ని కన్ను

0: ఒక్కటే కనపడుతోంది అని చెప్పడం జరిగింది. అంటే అర్జునుని యొక్క ఏకాగ్రతని ఆయన ఆ విధంగా పరీక్షించాడు. దీనిని బట్టి మానసిక శక్తి విషయంలో ఏకాగ్రతకున్నటువంటి ప్రాధాన్యత ఎంతో అర్థమవుతుంది. ఏకాగ్రత అంటే భావాలను జీర్ణించుకునే శక్తిని పెంపొందించుకుంటూ అభ్యసనా కాలాన్ని తగ్గించుకోవడమే. దీనిని సాధించాలంటే మరి దృఢ సంకల్పం చాలా అవసరం. దృఢ సంకల్పం అంటే ఒక పనిని ఊహించుకొని ఆ పనే చేయాలనే ఒక పట్టుదలను పెంపొందించుకోవడం. మహాభారతంలో ఏకలవ్యుడు, ధ్రువుడు మరి ఇటువంటి ఏకాగ్రతను, పట్టుదలను సాధించి చాలా గొప్పవారైనట్లు మనకు తెలుస్తోంది. మనసులో మంచి చెడు ఆలోచనలు ఒక సముద్రంలో అలలు వచ్చినట్లు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. గీతలోని 6వ అధ్యాయంలో 5-6 శ్లోకాలలో చెప్పినట్లు మన మనసే మన శత్రువు, మన మనసే మన మిత్ర బాంధవుడు. అంటే మంచి ఆలోచనలు చేసినప్పుడు మన మనసు మన మిత్రుడిగాను, చెడ్డ ఆలోచనలు చేసినప్పుడు మన మనసే మన శత్రువుగాను పరిగణించాలి. చిన్నపిల్లల నుంచి విద్యార్థులలో ఈ మానసిక బలాన్ని పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీని కొరకు మరి మహాభారతం, రామాయణం లాంటి మహాకావ్యాలను చదివించాల. వాటిలో సీతాదేవి, కుంతీదేవి, సీతమ్మవారు వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు మనోభారంతో కుంగిపోకుండా ఎలా వాళ్ళు నిలదొక్కున్నారో పిల్లలకు విశ్లేషించాల. వాళ్ళని సత్సంగాలకు తీసుకుని వెళ్లి ప్రవచనాలు వినేటట్లుగా చెయ్యాల. మరి మహనీయుల చరిత్రలను చదివేటట్టు చెయ్యాల. అలాంటప్పుడు మాత్రమే మరి మానసిక శక్తి పెరిగి వారు కూడా గొప్పవారవుతారు. శుభం భూయాత్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా కాండూరు రాజాగారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ ఇప్పటి వరకు విన్నారు. సమయం 6:36 అవుతుంది. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.
2: జొన్న పంట విత్తన శుద్ధి విషయానికొస్తే కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ లేదా 1.5 గ్రాముల టేబ్యూకొనజోల్ 2% మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మొవ్వు ఈగ నివారణకు 1 కిలో విత్తనానికి 3 గ్రాములు థయోమిథాక్సామ్ మందును కలిపి విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 12-15 సెంటీమీటర్ల దూరంలో జొన్నను విత్తుకోవాలి. ఎకరాకు 58,000 నుంచి 72,000 మొక్కలు ఉండేటట్లు చూసుకోవాలి. విత్తనం మొలకెత్తిన 8-14 రోజుల మధ్యలో ఒత్తుగా ఉన్న చోట మొక్కలను తీసివేయాలి. జొన్న పంట ఎరువుల విషయానికొస్తే పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలియదన్నుకోవాలి. నీటిపారుదల పంట గనకైతే ఎకరాకు 30-40 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్. వర్షాధార పంటకు గనకైతే 24-32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా విత్తేప్పుడు మరియు మోకాల ఎత్తు పైరు దశలో వేసుకోవాలి. పొటాష్ ఎరువులు విత్తే సమయంలో వేసుకోవాలి. నీటి యాజమాన్యంలో ఖరీఫ్ లో జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. నల్లరేగడి నేలల్లో రబీ జొన్నకు పూత మరియు గింజ పాలు పోసుకునే సమయంలోనే అవసరమైతే నీరు పెట్టాలి. పైరుకు తేలిక నేలల్లో వారానికి ఒకసారి, నల్లరేగడి నేలల్లో 15 రోజులకొకసారి తడులు ఇచ్చుకోవాలి. ఖరీఫ్ లో అయితే జొన్న పంటకు కంది పంటను 2:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు. జొన్నలో కలుపు నివారణ అంతర కృషి విషయానికొస్తే జొన్నను విత్తిన 30 రోజులకు గుంటుక లేదా దంతితో అంతర కృషి చేయడం వలన పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన 2 వారాలలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. కలుపును నివారించేందుకు అట్రజన్ 50% పొడి మందును ఎకరాకు 800 గ్రాముల చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా విత్తిన 2వ రోజు లోపల తడి నేలపై పిచికారీ చేసుకోవాలి. జొన్న మల్లె మొలకెత్తిన తర్వాత లీటర్ నీటికి 50 గ్రాములు అమ్మోనియం సల్ఫేట్ ను గాని, 200 గ్రాములు యూరియాను గాని కలిపి మల్లెపై పిచికారీ చేసి నివారించవచ్చు. లేదా

1/4 సోడియం సాల్ట్ ను 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి కూడా మల్లెను నివారించుకోవచ్చు. జొన్న విత్తిన 35 నుంచి 40 రోజులకు జొన్న మల్లె మొలకెత్తుతుంది. కంకి కింద వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలో ఉన్న పాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడే గింజ క్రింది భాగంలో నల్లటి చార ఏర్పడిన తర్వాత మాత్రమే పంటను కోసుకోవాలి. జొన్న పంట సస్యరక్షణలో కత్తెర పురుగు ఈ మధ్య కాలంలో మొక్కజొన్నతో పాటు జొన్న పంటను కూడా ఆశించడం జరుగుతుంది. దీని నివారణకు 20 నుంచి 30 రోజుల దశలో 5% వేపగింజల కషాయాన్ని లేదా అజాడిరక్టన్ 1500 ppm అనే మందులను 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. 40 నుంచి 50 రోజుల దశలో విషపు ఎర అంటే 10 కిలోల తౌడు మరియు 2 కిలోల బెల్లంను 2 నుంచి 3 లీటర్ల నీటిలో 24 గంటల సేపు నానబెట్టి దీనికి 1 లీటర్ మోనోక్రోటోఫాస్ మందును 30 నిమిషాల ముందు కలుపుకోవాలి. లేదా స్పైనోసాడ్ అనే మందును లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రినిప్రోల్ 18.5% SC లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. పైరుకు మొవ్వు తులుచు ఈగ ఆశించి మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. ఈ విధంగా మొవ్వును లాగినప్పుడు సులువుగా వచ్చి కుళ్లిపోయిన వాసన కలిగి ఉంటుంది. పిలకలు అధికంగా కూడా వస్తాయి. మొలకెత్తిన 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు జొన్న పంటను ఆశిస్తుంది. దీని నివారణకు ఖరీఫ్ జొన్నను 15 జూలై లోపే విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తనం వేయవలసి వస్తే విత్తన మోతాదును పెంచి మొవ్వయ్యగ బారిన పడిన మొక్కలను తీసివేయాలి. కార్బోఫ్యూరాన్ 3G గుళికలను మీటర్ సాలుకు 2 గ్రాముల వంతున విత్తేటప్పుడు సాళ్లలో వేసుకోవాలి. లేదా సైపర్ మిత్రిన్ 1 మిల్లీలీటరు లేదా ల్యాంబ్డా సైహలోత్రిన్ 5 CS 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మొక్క మొలిచిన 7 నుంచి 14 మరియు 21 రోజుల్లో పిచికారీ చేయాలి. మొక్కకు 5 వారాల వయసు వచ్చే వరకు ఈ పురుగు ఆశిస్తుంది. కాండం తొలిచే పురుగు పైరుకు 30 రోజుల తర్వాత నుంచి పంట కోసే వరకు ఆశిస్తుంది. గుండ్రని వరుస రంధ్రాలు ఆకులపై ఏర్పడతాయి. మొవ్వు చనిపోయి తెల్ల కంకి ఏర్పడుతుంది. కాండాన్ని చీల్చి గనక చూస్తే ఎర్రని కణజాలం కనపడుతుంది. కంకి మొవ్వులో నుండి బయటకు రాదు. దీని నివారణకు క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా పైరు విత్తిన 35 రోజులలోపు ఎకరాకు 4 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలను కాండపు సుడుల్లో వేసుకోవాలి. జొన్న పంటకు కంకి నల్లి ఆశించినప్పుడు పిల్ల పెద్ద పురుగులు గింజలు పాలు పోసుకునే దశలో రసం పీల్చడం వలన ఆశించిన గింజలు నొక్కులుగా మారి కంకిలో తక్కువగా మంచి గింజలు ఉంటాయి. గింజల మీద ఎరుపు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా నల్లగా మారిపోతాయి. గింజలు గట్టిపడిన తర్వాత ఈ పురుగు ఆశించదు. దీని నివారణకు తొలి దశలోనే కంకి నల్లిని గుర్తించి సైపర్ మెత్రిన్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పైరును పేనుబంక ఆశించినప్పుడు దీని నివారణకు మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ లేదా మలాథియన్ 5% ఈ మందుల్లో ఏదో ఒక దానిని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల వంతున పిచికారీ చేసుకోవాలి. జొన్న పంటకు గింజబూజు తెగులు లక్షణాలు వర్షాకాలంలో అధికంగా కనిపిస్తాయి. పూత మరియు గింజ గట్టిపడే సమయంలో వర్షాలు పడితే నష్టం అధికంగా ఉంటుంది. గింజలపై పెరిగే శిలీంధ్ర రకాన్ని బట్టి వాటిపై గులాబీ లేదా నల్లని బూజు పెరుగుదలను మనం గమనించవచ్చు. అలాంటి గింజలు నూర్పిడి సమయంలో దెబ్బతింటాయి. దీని నివారణకు గాను గింజ కింది భాగంలో నల్లని చార ఏర్పడినప్పుడు కంకులను కోసివేయాలి. 10 లీటర్ల నీటికి 20 గ్రాములు కాప్టాన్ తో పాటు 2 గ్రాములు ఆరియోఫంగిన్ గాని లేదా లీటర్ నీటికి 0.5 మిల్లీలీటర్లు ప్రోపికనజోల్ ను గాని కలిపి గింజ ఏర్పడే దశలో ఒకసారి మరియు గింజ గట్టిపడే దశలో మరోసారి పిచికారీ చేయాలి. పంట కోత మాత్రం ఆలస్యం చేయకూడదు. మొక్కలు పుష్పించే దశలో ఆకాశం మేఘావృతమై చల్లని తేమతో కూడిన వాతావరణంలో బంకకారు తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన కంకుల నుంచి తెల్లని లేదా గులాబీ రంగుతో కూడిన తీయటి జిగురు వంటి ద్రవం కారటం గమనించవచ్చు. దీని నివారణకు గాను 3 గ్రాములు కాప్టాన్ లేదా

0: దీంతో కంకులు త్వరగా పక్వానికి వస్తాయి. కాండం లోపల డొల్లగా మారి విరిగి.
1: శ్రోతలు ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు. సమయం 6:45 వస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగరపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం అమరావతి నుంచి విశాఖపట్నానికి బయలుదేరతారు. విశాఖ చేరుకున్న అనంతరం ఆర్కే బీచ్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముగించుకుని విశాఖ నుంచి అమరావతికి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణమవుతారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ గుంటూరు సహా సమీప ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న జరిగిన 66వ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధానిలో నూతనంగా నిర్మించనున్న అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్తో పాటు లిఫ్టుల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణాలకు 661 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు 1,548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ అనుమతి ఇచ్చింది. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను నిన్న కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహకారాన్ని కోరుతూ వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగరపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రస్తుత పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో హోంమంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఈగల్ వ్యవస్థ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడుతోందన్నారు. గత 21 నెలల్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును గణనీయంగా తగ్గించామని హోంమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ నెల చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఉండి రైల్వే గేట్ వద్ద జరుగుతున్న ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఈ ప్రాంతపు రాకపోకలకి అనేక సంవత్సరాలుగా మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ రెండులో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ ని కనీసం ప్రయాణించేటువంటి పరిస్థితి లేదు. పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా గుతకలతో ఉండిపోయి బస్సులు, లారీలు, కార్లు ఏది కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా నవంబర్ ఆఖరి నాటికి దీన్ని పూర్తి చేస్తా ఉండడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా పూర్తి తీరుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ యువత బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్

0: బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలను పెంపొందించిన వివరాలు అందుబాటులో ఉండేలా నైపుణ్య పోర్టల్ ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యా సంస్థల సొసైటీ 59వ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి అధ్యక్షతన గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో విజ్ఞాపించిన వారిలో దాదాపుగా 27 మంది ఐఏఎస్, 20 మంది ఐపీఎస్, 13 మంది ఐఆర్ఎస్, 4 ఐఎఫ్ఎస్లుగా మరెంతో మంది సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, 25 వసంతాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా విజయవాడలో బీజేపీ రాష్ట కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్లో భాగంగా 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు గత రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలాయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మలాయప్ప స్వామిని కల్లార దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ మలయప్ప స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. శనివారం ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవలను టిటిడి నిర్వహించనుంది.
0: రాష్టంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ ఎస్సీ బీసీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ పరీక్షలకు శిక్షణ కోసం ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. విద్యార్థులకు ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, వచ్చే నెల 1న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 2వ తేదీన ఎంపిక జాబితా ప్రకటించనున్నట్టు, 5వ తేదీ నుంచి 8 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొంది. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎన్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
3: కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట వేడుకగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీస్ శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగరపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట

0: उद्घाटन समारोहे भारतस्य ध्वज वाहकौ भविष्यतः। एशिया क्रीडा अद्यारभ्य अक्टूबर मासस्य चतुर्थ दिनांक पर्यन्तं प्रवर्तिष्यते इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7 గంటలు దాటింది. ఈనాటి మా ప్రసార విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చనలో చక్కని గీతం వింటారు. ఇంకా లలిత గీతాలు కూడా ప్రసారమవుతాయి. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 8:35 మనరంజని కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీగీతాలు వింటారు. 9:00 విజయవాడ కేంద్రం నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారం సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీగీతాలు వింటారు. 10:00 విజయవాడ కేంద్రం నుంచి వసుదైక కుటుంబం. 10:15 ఆకాశవాణి వివిధ భారతీయ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు. 12:40 విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ భారతీయ కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 1:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 2:00 ఆంగ్లంలోను, 2:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 2:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 5:00 ప్రసార విశేషాలు ఈనాటి మా సాయంకాల ప్రసారాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో బ్రిడ్జ్ లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది, ప్రత్యేకించి మహిళల కోసం. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటారు. ఇంకా కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు, వాతావరణ నివేదిక మొదలగు విషయాలు తెలుసుకుంటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ అభిదూసన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు కూడా వింటారు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 విజయవాడ కేంద్రం నుంచి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రసారమవుతుంది. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో పసందైన సినీ గీతాలు వింటారు. రాత్రి 8:00 విజయవాడ కేంద్రం నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు మరియు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:30 విశాఖపట్నం కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు. 8:40 విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. రాత్రి 10:00 విజయవాడ కేంద్రం నుంచి స్పెషల్ ప్రోగ్రామ్ డైలీ హైలైట్స్ క్యాప్షన్ ఇన్ కనెక్షన్ విత్ 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 ప్రసారమవుతుంది. 10:20 విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహించనున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ తదితర మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ అభివృద్ది ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని రోజ్గార్ మేళా ఒక నిదర్శనం. 20వ రోజ్గార్ మేళాతో వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో మొత్తం సుమారు 12,75,000 మంది యువత నియామక పత్రాలు అందుకున్నారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తుపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట న్యాయ అకాడమీలు, రాష్ట న్యాయ సేవా సంస్థలు, రాష్ట నిపుణుల మదింపు కమిటీలు, రాష్ట పర్యావరణ ప్రభావ మదింపు సంస్థలు, రాష్ట చిత్తడి నేలల సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్ధతులు, సంస్థాగత అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు ఒక వేదికను అందిస్తుంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ధ విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించింది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందించింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ, పౌర విమానయాన సాంకేతికతలను స్వదేశీకరించడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు.
1: मैं इस अवसर पर हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड की प्रशंसा करना चाहूंगा. आपने भारत के एरो स्पेस कैपेबिलिटी बिल्डिंग जर्नी में अपने आप को एक इम्पॉर्टेंट पिलर के रूप में स्थापित किया है. एचएल ने एयरक्राफ्ट मैन्युफैक्चरिंग, हेलीकॉप्टर डेवलपमेंट, ओवरहॉल, रिपेयर, मेंटेनेंस और एयरो स्पेस इंजीनियरिंग में वेरिएबल कैपेबिलिटीज डेवलप. हमें एचएल को एक ऐसे ऑर्गेनाइजेशन के रूप में देखना होगा.
0: వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్టాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత్ దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పడుతుందని

0: పేర్కొంది. ఈ సదస్సుకు అస్సాం, ఢిల్లీ, గోవా, కేరళం, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిషా రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, ఇంధన, కనెక్టివిటీ రంగాలలో సమగ్ర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల డాక్టర్ జయశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీక్యాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడటం నుంచి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4 సంవత్సరాలలోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన, అభివృద్ది, స్టోరేజీలు అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని మంత్రి చెప్పారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
1: We are already globally competitive. अभी जितने भी 5 प्लांट में जो प्रोडक्शन चालू हुआ है वो सब के सब एक्सपोर्ट में कॉम्पिटिशन में खड़े उतर रहे हैं, क्वालिटी पर भी और कॉस्ट में भी. सो वी आर ग्लोबली कम्पेटिटिव एंड इट्स अ वेरी गुड जर्नी. सेमिकॉन 1.0 वॉज ऑल अबाउट मेकिंग द फाउंडेशन. सेमिकॉन 2.0 इज अबाउट बिल्डिंग ओवर दैट फाउंडेशन.
0: భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిధుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఒప్పందాన్ని ముగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. సెపా ఒప్పందం వస్తు సేవల వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర ఆర్థిక సహకార రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. సెపా ఒప్పందాన్ని త్వరగా ముగించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించవచ్చని, భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాపార వాతావరణ సర్వే 2026 సంచికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని దేశంలోని స్వీడిష్ వాణిజ్య మండలి తాజా నివేదిక వెల్లడించింది. 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఈ సమాచారాన్ని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పంచుకున్నారు. ప్రపంచ అస్థిరతల నేపథ్యంలో స్థిరత్వం, వృద్ది, వ్యాపార సౌలభ్యం విషయంలో మన దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశిస్తోందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, మాహే, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, గుజరాత్, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ ప్రాంతాలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. విదేశీ విరాళాల క్రమబద్దీకరణ సవరణ బిల్లు 2026కు సంబంధించి పార్లమెంటరీ సంయుక్త కమిటీ మొదటి సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగింది. లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలపై హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధులు కమిటీకి వివరాలు అందించారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశం సంతోషకరమైన వాతావరణంలో జరిగిందని, సభ్యులు పలు అంశాలపై ప్రశ్నలు అడిగారని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు.

0: విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్టాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 అవుతోంది. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చనలో చక్కని గీతం వింటారు. అనంతరం లలిత గీతాలు కూడా ప్రసారమవుతాయి. సో వెల్కమ్ చెప్పేద్దాం శుభోదయం సింహపురి కార్యక్రమానికి.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం మీకు తెలియజేస్తుంది మీ నరసింహ. విక్రమసింహపురి యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు 2వ విడత అడ్మిషన్ల షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయ అడ్మిషన్ల డైరెక్టర్ ఆచార్య హనుమారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18వ తేదీ నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 27వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐసెట్ ప్రక్రియలో విక్రమసింహపురి యూనివర్సిటీ ఐసెట్ 2026 ద్వారా నెల్లూరు కావలి కళాశాలల్లో ఎంబీఏ ఎంసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి తుది విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21వ మరియు 22వ తేదీన ఆన్లైన్ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. 26వ తేదీన సీట్ల కేటాయింపులు జరగనున్నాయని అడ్మిషన్ల డైరెక్టర్ ఆచార్య హనుమారెడ్డి తెలిపారు. ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయని అర్హత కలిగిన అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పింఛన్లకు 61,000 దరఖాస్తులు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ సాయం పొందేందుకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. స్వర్ణగ్రామ వార్డు కార్యాలయాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. వివరాల నమోదులో కొన్ని అంశాలపై ప్రభుత్వం సరైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడం ఆశావాహకులకు శాపంగా మారింది. క్షేత్రస్థాయిలోని సిబ్బంది విషయాన్ని దరఖాస్తుదారులకు చెప్పలేక సతమతమయ్యారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం వరకు 61,000 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా వృద్ధాప్య పింఛన్ల కోసం 31,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో వితంతువులు 13,000 మంది ఉన్నారు. దివ్యాంగుల నుంచి 6,000 దరఖాస్తులు అందినట్లు డిఆర్డీఏ పీడీ నాగరాజ్ కుమారి తెలిపారు. సర్వర్ సమస్యతో పాటు సకాలంలో సరైన పత్రాలు అందక కొంతమంది అర్హులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. శ్రోతలు శుభోదయం సింహప్రి కార్యక్రమంలో సింహప్రి సమాచారం వింటున్నారు. ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం కలెక్టర్లోని తిక్కన ప్రాంగణంలో డీఆర్ఓ విజయ్ కుమార్తో కలిసి ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల గ్రీవెన్స్

నిర్వహించారు. పలువురు ఉద్యోగులు తమ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను అందించారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా అర్జీలు స్వీకరించారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్ లో అందిన ప్రతి అర్జీని పరిశీలించి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ నాగరాజ్ కుమారి, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, బీసీ సంక్షేమ శాఖ అధికారిని వెంకటలక్ష్మి, డీసీఓ గుర్రప్ప, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి, డీఎంహెచ్ఓ సుజాత, ప్రజారవాణా అధికారిని షమీం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రోతలు సింహపురి సమాచారం వింటున్నారు. గంగమ్మ ఒడికి గణనాథుడు వినాయక చవితి పురస్కరించుకుని మండపాల్లో ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథులను శుక్రవారం నిమజ్జనానికి తరలించారు. నగరంలోని ప్రధాన వీధుల్లో నుంచి ఊరేగింపు యాత్ర కోలాహలంగా సాగింది. కళాకారుల నృత్యాలు, భజన బృందాల కోలాటాలతో సందడి నెలకొంది. యువత రంగులు చల్లుకుంటూ గణేష్ మహారాజ్ కు జై అంటూ నినదించారు. స్వర్ణాల చెరువు వద్ద వేద పండితులు హారతులిచ్చారు. అనంతరం స్వామివారు గంగమ్మ ఒడిలోకి చేరారు. గణేష్ ఘాట్, పెన్నా నది వద్ద భయ భయ గణపయ్య అంటూ భక్తులు వీడ్కోలు పలికారు. కొందరు సెల్ఫోన్లో కూడా ఈ దృశ్యాలని చిత్రీకరించారు. శ్రోతలు ఇప్పటి వరకు సింహపురి సమాచారం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్వరార్చనలో భాగంగా ఒక చక్కని గీతం.

స్వరార్చనలో భాగంగా చక్కని గీతం విన్నారు కదా. ఇప్పుడు విందాం సంకీర్తన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానంలో వేటూరి రచన, ఇళయరాజా సంగీతం అందించిన అద్భుత కావ్యం.

శ్రోతలు, ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చనలో చక్కని గీతం విన్నారు. బాలుగారి స్వరంలో సంకీర్తన చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ కూడా మనం ఈ శుభోదయన వినేశాం కదా. సమయం ఇప్పుడు 7:30 అవుతుంది. శ్రోతలు ఎంతగానో ఎదురు చూస్తున్న మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం చెప్పే టైం అయితే వచ్చేసింది. అండ్ ఎస్, వెల్కమ్ టు మీ ఉత్తరాలు.

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084154 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: వెల్కమ్ టు మీ ఉత్తరాలు. భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్సు నుంచి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరితనందన్, వేదాంశ్, లింగాల కార్తీక్, మోహిత్, సిద్ధార్థ్ వీరైతే మనకు ఒక మెసేజ్ పంపించారు. శుభోదయం సింహపురి. ఎప్పుడు మన వైపు నుండే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వారి వైపు నుంచి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది అంటున్నారు నాగేశ్వరరావు గారు. బాగా సెలవిచ్చారండి గురుగారు. అండ్ మీరేమంటున్నారో కూడా కార్యక్రమాలపై వారి అభిప్రాయాలు విందాం. అంతకంటే ముందు మీరు కూడా మీ ఉత్తరాల కార్యక్రమం వింటుంటే మీ అభిప్రాయాలు మాకు తెలియచేయాలంటే 7901084154 అనే వాట్సాప్ నంబర్కి ఈ వారంలో ప్రసారమైన మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు పంపొచ్చు. అండ్ 8 గంటల వరకు అయితే నాన్ స్టాప్గా ఈ కార్యక్రమం ఉండబోతుంది. సో లెట్స్ సీ ఎవరెవరు ఎన్ని అభిప్రాయాలు పంపిస్తారో. సో ముందుగా మనం నాగేశ్వరరావు గారి అభిప్రాయం అయితే చూద్దాం. శుభోదయం సింహపురి. ఎఫ్ఎం రేడియో స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా యొక్క వినామృత నమస్కృతులతో వారంలో ప్రసారమైన మీ కార్యక్రమాలపై మా అభిప్రాయాలు అంటున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమంలో సైన్స్ రసాయన శాస్త్ర అధ్యాయంలో గొప్ప పేరు ఎన్నికైన అత్యంత ప్రతిష్టాత్మక పురస్కార నోబెల్ అవార్డు గ్రహీత ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి పరిశోధనల ప్రయోగాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. తెలియచేసిన వారికి మా ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి, వారికి ఈ విషయం అంతా కూడా అందేలా చూసుకుంటాం. అలాగే 16వ తేదీ చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ దినోత్సవం సందర్భంగా గుండెకి సంబంధించిన రక్తనాళాల చికిత్సలు, వ్యాధులు, యాంజియోప్లాస్టీ, స్టంట్ వేసే విధానాల గురించి, అలాగే అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం గురించి, ఇంకా భారతీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని ఇచ్చిన ఆణిముత్యం సంగీత సరస్వతి అవార్డుల గ్రహీత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బర్త్ యానివర్సరీ గురించి, ఆనాటి చరిత్ర పుటల్లో ఎన్నో ప్రత్యేకమైన విషయాల్ని సంక్షిప్తంగా తెలియజేసిన కవిశ్రీ గారికి ధన్యవాదాలు, అభినందనీయులు వారు అంటున్నారు. ఆ తర్వాత వినిపించిన దేశభక్తి గీతం జయలక్ష్మి రా దేశ ఔన్నత్యానికి ప్రతీక. ఆ తర్వాత శ్రీ అబిద్ హుసేన్ గారి వ్యాఖ్యానంలో డాక్టర్ గారి సలహాలు, సర్వేంద్రియాలలో ప్రధానమైన కళ్ళు చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే మెల్లకన్ను, కళ్ళ కలకలు, కార్నియా, కాట్రాక్ట్ సమస్యల విషయాలలో చిన్నవారు గాని పెద్దవాళ్ళు గాని ఎలాంటి అశ్రద్ధలు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా తీసుకోవాల్సిన చికిత్సల గురించి కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారితో పరిచయం విన్నాం. చాలా ఉపయుక్తంగా ఉంది అంటున్నారు. డెఫినెట్గా అండి. సో మీకు ఆ కార్యక్రమం ద్వారా కళ్ళకి గురించి ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలిసిందని మీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ధన్యవాదాలు మీకు. 17వ తారీఖు అర్చన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి స్వరామృతంగా అదరం మధురం గీతాగానంతో అర్చన, భక్తి గీతాల కార్యక్రమం తర్వాత కేకేఎస్ రాజలక్ష్మి గారి సూక్తి సుధ, ధర్మ మార్గాన నడుస్తూ సుఖజీవన సంసారంలో నిత్యదానం వల్ల తరిగిపోదని సంపాదన, విద్యాదానం వినయ విధేయతతో అడిగిన వారికి బోధన చేస్తే తరిగిపోని ధనంగా మిగిలి ఉంటుంది. వాహ్, సూపర్ ఉంది కదా. పిల్లలతో ప్రతివారి జీవిత విధానం ఆనందమయంతో సఫలీకృతం అవుతుందని వారి సందేశం వ్యాఖ్యానం చాలా బాగుంది. వారికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు ఏనుగంటి నాగేశ్వరరావు గారు. డెఫినెట్గా అండి. సో అచ్చలక్ష్మి గారికి మీ విషెస్ అయితే అందేలా చూసుకుంటాం డెఫినెట్గా. సో మీరు ఇంత చక్కగా విని ఇంత డీటెయిల్గా మీరు మెసేజ్ చేసినందుకు నిజంగా ధన్యవాదాలు మీకు. ఇలాగే వింటూ ఉండండి మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు తెలియజేస్తుండండి. ఇంకా మెరుగైన కార్యక్రమాలు మన సింహపురి ఎఫ్ఎంలో మనం వినొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించిన వారు రఘుబీర్ సింగ్.

సుగుణాభాయ్ రాధామున్న ఏలూరు నుంచి. హాయ్, నమస్తే. బాగున్నారు సార్? శుభ శనివారం అంటున్నారు. చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? శుక్రవారం సాయంత్రం అంటే నిన్న సాయంత్రం యువతరంగం శీర్షికన జీకే ప్రశ్నలు, వాటికి సంబంధించిన జవాబులు ఎంతో విలువైనవిగా ఉన్నాయంటున్నారు. ఓ, ఇట్స్ వెరీ వాల్యుబుల్. నిజంగానే, ఎందుకంటే జీకే జనరల్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అవసరమైన, నిజంగా అవసరమైన ప్రోగ్రామ్ అది. ఇంకా యూత్ కూడా చాలా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే యువతరంగం కార్యక్రమం వింటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎక్కడ చోటు మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సింహపురి ఎఫ్ఎం అంటే వినోదమే కాదు, విజ్ఞానం కూడా అని తెలియజేసే కార్యక్రమం యువతరంగం కార్యక్రమం. అండ్ ఆ కార్యక్రమం మీకు నచ్చిందంటూ తెలియజేసినందుకు నిజంగా సంతోషం అండి. అలాగే సముద్ర తీర కథలో శీర్షిక ఈరోజు కథ బాగుంది. రచించిన శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారికి, నిర్వహించిన నాగేశ్వరరావు గారికి, వ్యాఖ్యానం అందించిన మంజులా పాలెట్టి గారికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. డెఫినెట్గా వారికి మీ విషెస్ చేరేలా చూసుకుంటాం. ఇక ఈరోజు చరిత్ర పుటల్లో శీర్షికన చక్కటి సమాచారం తెలుసుకున్నాం. అర్చన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విని తరించాం అంటున్నారు రఘువీర్ సింగ్ గారు. ఇది ఈరోజు కార్యక్రమాలు, బట్ సార్ లాస్ట్ వీక్ కార్యక్రమాలపై కూడా వారి అభిప్రాయాలు పంపించారు, అవేంటో ఒకసారి చూసేద్దాం. గత శనివారం ఉదయం ప్రసారమైన మీ ఉత్తరాలు శీర్షికన శ్రోతలు వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన వ్యాఖ్యాత గారికి, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు అంటున్నారు. ఒక మంచి మాట అయితే చెప్తా ఉన్నారు మన రఘువీర్ సింగ్ గారు, బంధమైన బంధుత్వమైన ప్రేమైన స్నేహమైన ఈ జన్మకే, మరో జన్మ ఉందో లేదో తెలియదు, అందుకే అందరూ కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా బతికేద్దాం, అది సంగతి అంటున్నారు రఘువీర్ సింగ్ గారు. ఇక కార్యక్రమాలపై వారి అభిప్రాయాల విషయానికి వస్తే 13వ తేదీ ఆదివారం ఉదయం ప్రసారమైన అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో భక్తి గీతాలు వినతరించాం. సూక్తి సుధలో అందించిన సూక్తులు ఆలోచింపచేశాయి, మీకు నిజంగా వందనాలు అంటున్నారు. మీకు అభివందనాలండి కార్యక్రమాలను మీరు ఫాలో అవుతున్నందుకు. అండ్ 14వ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా చక్కటి కార్యక్రమాలు రూపొందించి అందించిన నిర్వాహకులకు మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. 15వ తేదీ మంగళవారం నుండి తిరుమల స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సందర్భంగా చక్కటి వ్యాఖ్యానాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహన సేవలపై వ్యాఖ్యానాలు వింటుంటే తిరుమల మాడ వీధుల్లో తిరుగాడుతున్నామా అనిపిస్తుంది. సూపర్ అండి, నిజంగా ఇది చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ ఎవ్రీ అంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు మనకి ఇయర్లీ జరుగుతాయి కదా, మన ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతి స్టేషన్ నుంచి కూడా ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలపై వ్యాఖ్యానం అయితే ఉంటుంది. నిజంగా చాలామంది ఫాలో అవుతున్నారు దీన్ని, అండ్ మీరు కూడా ఫాలో అవుతున్నందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. అండ్ తర్వాత వచ్చేసి ఓకే, సో ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న వారందరికీ కూడా, సాంకేతిక సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు అంటున్నారు మీరు. డెఫినెట్గా వారికి మేము విషయం అందేలా చూసుకుంటాం, అలాగే ఫాలో అవుతూ ఉండండి మా కార్యక్రమాలు. థ్యాంక్ యూ మీరు మెసేజ్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు, హాయ్ హాయ్ ప్రియమైన ఆకాశవాణి అంటున్నారు మన ధనలక్ష్మీపురం నుంచి జాకిర్ గారు. మీరేమంటున్నారు చూద్దాం. ఆర్జేలందరికీ మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు. అయిపోయింది సార్ వినాయక చవితి, నిన్న కూడా నిన్నే పంపించేసాం పాపం వినాయకుడిని. ఓకే, మన ప్రోగ్రాంలో ప్రతి కార్యక్రమం బాగుంటుంది, ఇది బాగుంది అది బాగుంది అది బాగలేదు అని చెప్పేదానికే లేదు అంటున్నారు చాకిర్ గారు. ప్రతి ఒక్క కార్యక్రమం హైలైట్గా ఉంటుంది, ముఖ్యంగా చెప్పుకోవాలంటే 10 మందికి పనికొచ్చేది డాక్టర్ గారి సలహాలు, అదంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. ఎందుకంటే హాస్పిటల్కి పోకుండా మనం ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంలో విని ట్రీట్మెంట్ చేసుకోవడం ఎంతో సంతోషకరం అంటున్నారు. సో కరెక్టే జాకిర్ గారు, ఓపీ లేకుండా మనం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నాం, బట్ హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా, హాస్పిటల్కి వెళ్లకుండా మనం విని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు, ఎంకరేజ్ చేయకూడదు కూడా. సో అవసరమైనప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఇది డాక్టర్ గారి సలహాల కార్యక్రమం ఏంటంటే సలహాలు సూచనలు అండ్ ఆ పర్టిక్యులర్ డిసీజ్ గురించి లేదంటే ఆ పర్టిక్యులర్ ప్రాబ్లం గురించి మనకు ఎక్స్పర్ట్స్ ఇచ్చే ఆన్సర్స్ అంతే. ఓకే, ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్ అది. సో మనం ట్రీట్మెంట్ తీసుకోవడం అయితే కాదు. సో ఎనీవేస్, మీకు ఈ కార్యక్రమం ఉపయుక్తంగా ఉందంటున్నందుకు మీకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ప్రసారమవుతుందండి. అండ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వ్యాఖ్యాత గారికి అంటున్నారు. డెఫినెట్గా అండి, మీ విషెస్ అయితే వారికి అందేలా చూస్తాం. అలాగే ఈ సంగతి మీకు తెలుసా, చాలా బాగా చేశారు కొంతమంది ఆర్జీలు వాట్సాప్కి ఒక పేరు చదివి పాటేస్తున్నారు, అందుకోసంగా మిగతా వాళ్ళ పేర్లు రావడం లేదంటున్నారు.

దయచేసి అర్థం చేసుకోండి అంటున్నారు. సో మాక్సిమం ఆచార్యులందరూ కూడా మీ సాంగ్స్ అంటే ఇప్పుడు మనకు వాట్సాప్ మెసేజెస్ ద్వారా ఉన్న టైం వచ్చేసి 30 మినిట్స్ కదా, ఈ 30 మినిట్స్లో మనకు ఆల్మోస్ట్ ఒక 100 మెసేజెస్ వస్తే 100 మెసేజెస్ కూడా చదివి వినిపించడం జరుగుతుంది. బట్ ఏంటంటే కొంతమంది పాటలు మాత్రం ప్రసారం చేయడం జరుగుతుంది అనమాట. అంటే 30 మినిట్స్లో ఎన్ని సాంగ్స్, ఒక 5 సాంగ్స్ అయితే వినగలరు కదా. సో ఆ 5 సాంగ్స్ అయితే మీరు వినేస్తుండండి. అండ్ డెఫినెట్గా అందరు పేర్లు అయితే కవర్ అవుతాయి, డోంట్ వరీ. ఓకే, ఇక ఈ వారానికి ఒక మంచి మాట అంటున్నారు, రక్తదానం చేయండి. ఎప్పుడు చెప్తూ ఉంటారండి మీరు ఈ మాట, సూపర్ అండి. ఒక జీవితాన్ని కాపాడిన వాళ్ళని అవుతాం అంటున్నారు, డెఫినెట్గా మంచి మాట. ఎటువంటి ప్రమాదం లేదు రక్తదానం చేయడం వల్ల. ఇంకా మన బ్లడ్ ప్యూరిఫై అయిపోయి కొత్త బ్లడ్ మన ఒంట్లోకి వచ్చి మనల్ని ఉల్లాసంగా ఉత్సాహంగా మారుస్తుంది అంటున్నారు. ఈ మాటలు నాకు నేర్పించిన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంకి, వినోదమే కాదు విజ్ఞానానికి మార్పేరైన సింహపురి ఎఫ్ఎంకి పాదాభివందనాలు అంటున్నారు చాకీర్ గారు. ఇక ఈ వారానికి సెలవు అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. కోవూరు నుంచి ఇస్మాయిల్, అహోబిలం వెంకటేశ్వర్లు, కిషోర్, గోపినాథ్, ఈనమడుగు మహమ్మద్ రఫీ, ఆర్లగడ్డ పోలయ్య, తపల మస్తాన్ శంకరయ్య, అలాగే పూజారి ధనుంజయ, కిరణకుట్టు సుధాకర్. ఫ్రెండ్స్ పేర్లు చదివినందుకు ధన్యవాదాలు అంటూ ఈ వారికి సెలవు తీసుకుంటున్నారు చాకీర్ గారు. నెక్స్ట్ మెసేజ్ కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకి పంపిన వారు ఎవరో చూద్దాం. ఓ, లెంత్ మెసేజ్ అయితే వచ్చింది, బానే. సో పేరు పసుపులేటి వెంకటరత్నం అండ్ ఫ్యామిలీ, వింజమూరు నుంచి పంపించారండి ఈ మెసేజ్. నెల్లూరు జిల్లా వింజమూరు నుంచి ఈ మెసేజ్ అయితే మనకు వచ్చింది. సో వీరేమంటున్నారో చూద్దాం. ప్రతిరోజు కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు పంపినందుకు పసుపులేటి గారు ధన్యవాదాలండి. 14వ తేదీ ఉదయం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో స్వరార్చన, అనంతరం గజానన వినాయక చవితి సందర్భంగా గణేష్ పూజ మరియు పర్యావరణ పరిరక్షణపై శ్రీ కె సోమసుందరరావు గారి ప్రసంగం, స్వరార్చన మహాదేవ సయ్యద్ నజమా గారు సమర్పించిన యూట్యూబర్ కథానిక వినడం జరిగింది. కార్యక్రమాలు ఆసక్తికరంగా సాగాయంటున్నారు. అలాగే 15వ తేదీ ఉదయం 7:15 శుభోదయం సింహపురిలో స్వరార్చన జయం స్వాతంత్రోద్యమ స్ఫూర్తి, జాతీయ ఉద్యమాల్లో నాటకాలు అనే అంశంపై డాక్టర్ సుబ్బారావు గారి ప్రసంగం, ఆస్తులు అంతస్తులు కథానిక వినడం జరిగింది. స్వాతంత్రోద్యమ కాలంలో నాటకాల పాత్ర గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా అనిపించింది అంటున్నారు. సూపర్ అండి, మీరు అంత ఇంట్రెస్టెడ్గా కార్యక్రమాన్ని ఫాలో అయినందుకు. అండ్ ఇంకా ఈవినింగ్ ఆ రోజు 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో గణేష్ పూజ మరియు పర్యావరణ పరిరక్షణపై కె సోమసుందరరావు గారి ప్రసంగం కూడా వినడం జరిగింది అంటున్నారు. ఓకే, ఏ ప్రోగ్రాం వదిలిపెట్టలేదు మీరు పసుపులేట్ గారు. 16వ తేదీ విషయానికి వస్తే 7:15 శుభోదయం సింహపురిలో స్వరార్చన, అనంతరం గుండె శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీపై డాక్టర్ సుదీప్ వర్ధన్ గారితో పరిచయ కార్యక్రమం. బయోటెక్నాలజీ రంగంలో ఆధునిక పోకడలపై నవీన లావణ్యాలత గారి ప్రసంగం వినడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించిన ఉపయోగకరమైన సమాచారం, బయోటెక్నాలజీ రంగంలోని ఆధునిక అంశాల గురించి తెలుసుకునే అవకాశం కలిగింది అంటున్నారు మన పసుపులేట్ గారు. తర్వాత 17వ తేదీ ఉదయం 7:15 శుభోదయం సింహపురిలో స్వరార్చన, ప్రాథమిక చికిత్సలో పాటించాల్సిన అంశాలపై మదన్ మోహన్ గారితో పరిచయం, సమాజంలోని అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళల గురించి డాక్టర్ జి రజనీ గారి ప్రసంగం వినడం జరిగింది అంటున్నారు. సూపర్ అండి. ఇక మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంలో ఆణిముత్యం లాంటి కార్యక్రమం విహారీ, ఆ రోజు ఉదయం 8:35 ఐనవెల్లి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయ విశేషాలను శ్రీమతి ఏ శ్రీవత్సల గారు వివరించారు. నిర్వహించిన నాగేశ్వరరావు గారికి నిజంగా ధన్యవాదాలంటూ తెలియజేస్తున్నారు. ఆలయ విశేషాలను చాలా చక్కగా తెలుసుకునే అవకాశం మాకు కలిగించినందుకు ధన్యవాదాలంటూ తెలియజేస్తున్నారు. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి వెంకటరత్న గారు. ఇక 18వ తేదీ విషయానికి వస్తే, యాజ్ యూజువల్ శుభదేవ సింహపురిలో స్వరార్చన, దొరికితేనే దొంగలు కథానిక, ప్రమాద బీమా చట్టం గురించి వెంకటరెడ్డి గారి ప్రసంగం. కథానికతో పాటు ప్రమాద బీమా చట్టానికి సంబంధించిన సమాచారం చాలా యూస్ఫుల్గా అనిపించింది అంటున్నారు. డెఫినెట్గా అండి, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి నిజంగా ఉండాల్సింది. దాని గురించి వెంకటరెడ్డి గారు చాలా చక్కగా దాని గురించి నిన్న తెలియజేశారు కార్యక్రమంలో. నేను కూడా విన్నా, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకోగలిగాం ఆ కార్యక్రమంలో. వీటితో పాటు ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారం కూడా ప్రతిరోజు వింటున్నాం. తిరుమలలో ప్రత్యక్షంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. సో మీలాగే వెంకటరత్న గారు చాలా మంది శ్రోతలు అయితే ఈ విషయాన్ని వెలిపిస్తున్నారు.

సో మీకు ఆ అనుభూతి కలిగినందుకు, అలాంటి కార్యక్రమం మన సింహపురిలో వస్తున్నందుకు నిజంగా అభినందనీయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ బ్రహ్మోత్సవాలు. అండ్ ఇక ఈ వారం సింహపురి ఎఫ్ఎంలో ప్రసారమైన కార్యక్రమాలన్నీ బాగున్నాయి. వివిధ భారతి పాటలు, మాటలు కూడా ఎంతో అలరిస్తున్నాయి అంటున్నారు.

అంటే అనలైజ్ చేసుకోవడం, ఊహించుకోవడం, అది నిజంగా అద్భుతంగా ఉంటుంది. అండ్ దానివల్ల ఏంటంటే వినేవాళ్ళ క్రియేటివిటీ కూడా పెరుగుతుంది, ఆ ఇమాజినేషన్ స్కిల్స్, ఇమాజినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది ఒక భావన. డెఫినెట్గా మీరు కోరుకున్న విధంగా మన రేడియోలో నాటకాలు రావాలని అయితే కోరుకుందాం. అలాగే శారదా శ్రీనివాసన్ గారు చదివిన మాలతి చందూర్ గారి నవల మనసులోని మనసు ఒకప్పుడు విజయవాడ హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అయ్యేది. ఆ కార్యక్రమానికి సంబంధించిన రికార్డింగ్స్ అందుబాటులో ఉంటే వాటిని సింహపురి ఎఫ్ఎం నుంచి కూడా పునఃప్రసారం చేస్తే పాత శ్రోతలకు అంటే మాలాంటి శ్రోతలకు ఆనందంగా ఉంటుంది అంటున్నారు వెంకటరత్నం గారు. డెఫినెట్గా అండి, ఇది ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి రికార్డింగ్స్ ఉంటే ఒకవేళ ప్రసారం చేసే వెసులుబాటు వీలు కలిగితే ఆ కార్యక్రమాలని పునఃప్రసారం చేసే మీ అభ్యర్థనను అయితే పరిశీలించడం జరుగుతుంది. ఓకేనా? హలో అభిరుచి కార్యక్రమానికి ఫోన్ ఇన్ పేరు. ఓకే, పేరు పెడుతున్నారా మీరు? హలో అభిరుచి కార్యక్రమానికి ఒక మంచి పేరు సజెస్ట్ చేస్తున్నారు మన వెంకటరత్నం గారు. అదేంటంటే హలో సింహపురి అంట. ఓకే, అలాగే వాట్సాప్ ఉంది కదా, ఆ వాట్సాప్ కార్యక్రమానికి కూడా ఇంకో పేరు పెట్టారు, వాట్సాప్ సింహపురి. బాగున్నాయి పేర్లు. హలో అభిరుచి బదులు హలో సింహపురి లైవ్ ఫోన్ ఇన్, హలో అభిరుచి వాట్సాప్ బదులు వాట్సాప్ సింహపురి అని పెడితే బాగుంటుంది అన్నది పసుపులేటి వెంకటరత్నం గారి ఆలోచన. డెఫినెట్గా అండి, ఈ విషయాన్ని కూడా నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇలాగే పేర్లు మార్చే ప్రయత్నం అయితే చేద్దాం. సింహపురి ఎఫ్ఎంతో మరింత అనుబంధం ఉన్నట్లుగా ఉంటుందని మా సూచన అంటున్నారు. సో ఖచ్చితంగా అండి రత్నం గారు, చాలా మంచిగా మీరు మెసేజెస్ అయితే పంపించారు ఈ వారం కార్యక్రమాలపై. నిజంగా మీకు ధన్యవాదాలు. ఇలాగే ఫాలో అవుతూ ఉండండి, ప్రతి వారం మీ అభిప్రాయాలు అయితే మిస్ అవ్వకండి పంపించడం. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ట రాజశం, సరోజిని, మాయ, ఇంకా వారి కుటుంబ సభ్యులు అయితే ఈ మెసేజ్ మనతో పంచుకుంటున్నారు. వీరేమంటున్నారో ఒకసారి పరిశీలిద్దాం. ఆకాశవాణి సింహపురి నెల్లూరు కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభోదయం. మీ ఉత్తరాలు కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. గత వారం మీ ఉత్తరాల కార్యక్రమం చాలా బాగుంది. మాతోటి శ్రోతలు పంపిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కార్యక్రమం చాలా శక్తి కట్టించింది అంటున్నారు. సమయం కూడా సరిపోలేదు అంటున్నారు మన సతీష్ గారు. 16వ తేదీన సాయంత్రం 5 గంటలకు వనితావాణి కార్యక్రమంలో చిన్నపిల్లల పెంపకం గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే 5:30 యువత రంగం, విద్య, ఉద్యోగ సమాచారంలో సమాచారంతో పాటు ఆ రోజు వినిపించిన సినీ గీతాలు కూడా బాగున్నాయంటూ తెలియజేస్తున్నారు మన సతీష్ గారు. నెక్స్ట్ 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ఆస్తులు అంతస్తులు కథానిక సమర్పణ, పి శ్రీనివాస్ గారు ఉమ్మడి కుటుంబం గురించి, జగన్నాథం తన కొడుకులకు ఆస్తులు ఇస్తే వాటిని అమ్మేసుకున్నారు, జగన్నాథం కుటుంబం చల్లా చెదురైపోయింది, రవి తన కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుకుని అందరూ కలిసి హోటల్ పెట్టుకుని అంచెలంచెలుగా ఎదిగి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఈ కథానికలో పెద్దలు చెప్పిన నీతి సూత్రాలు, పూలమ్మే చోట కట్టెలు అమ్మకూడదు, ఒక నావలో 4 ఉన్నారు, 4 తల వైపు తెడ్డు వేస్తే నావ ముందుకు పోదు, అలా కాకుండా 4 కూర్చొని మాట్లాడుకున్నారు ఎటు వెళ్దామని, అందరూ కలిసి తెడ్డుతో ఒకవైపు ముందుకు సాగారు, గమ్యం చేరుకున్నారు. కుటుంబం సఖ్యత ఉండాలంటే అందరూ ఒకే మాట మీద ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని, కలిసి పనిచేయడం వల్ల కుటుంబం మొత్తం ఎదుగుదల ఉంటుందని చాలా చక్కటి కథానికి అందించిన శ్రీనివాస్ గారికి, అలాగే డాక్టర్ నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. ఆ కథను మళ్ళీ విన్నట్టుందండి సతీష్ గారు, మీరు కథ మొత్తం రాసి పంపితే నిజంగా శ్రోతలందరికీ మళ్ళీ విన్నట్టుగా అనిపించుంటుంది ఆ కథ. ఓకేనా? అనంతరం వానదేవుడ వరుసదండాలు బృందగానం చాలా చక్కగా అనిపించింది, జానపద గీతాలు కూడా బాగున్నాయి ఆ రోజు అంటున్నారు. అలాగే 7 అలనాటి మధుర గీతం అద్భుతం. 17వ తేదీన ఉదయం 6:10 అర్చన భక్తి సంగీతంలో భక్తి గీతాలు బాగున్నాయి. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం స్వరార్చన గీతం చాలా బాగుంది. అనంతరం ప్రాథమిక చికిత్స, పాటించవలసిన నిబంధనలు, జాగ్రత్తల గురించి డాక్టర్ మదన్ మోహన్ గారు చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. ఈ రోజు ఉదయం చరిత్రపుటల్లో ఈ రోజు కార్యక్రమం చాలా బాగుంది. దేశభక్తి గీతం ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటా. చిన్నప్పటి నుంచి నేను విన్న దేశభక్తి గీతాలు వింటుంటే చిన్ననాటి రోజులు, స్కూల్లో గడిచిన రోజులు అన్ని గుర్తుకొస్తున్నాయి అంటున్నారు సతీష్ గారు. అప్పుడు కలిగే ఆనందం చూశారు, అది నిజంగా వెలకట్టలేనిది అంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ట రాజేశం, సరోజిని, మాయ, ఇంకా వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు అండి. చాలా లెంతీ మెసేజ్ అయితే పంపించారు, ప్రతి వారం ఇలాగే పంపించండి మీ అభిప్రాయం.

ఆలోచనలు, సలహాలు, సూచనలు 7:30 నుంచి 8 గంటల వరకు ప్రతి శనివారం నేను చదివి వినిపిస్తా. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే, మీ ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగుంటున్నాయి, ప్రతిరోజు వింటున్నాం సార్ అంటున్నారు నవీన్, రజిత, దివిజ, కృతిక్, సాయన్న, ఆదిలాబాద్ జిల్లా కాల్వ నుంచి. గుడ్ మార్నింగ్. ఇంకొక విషయం అంటున్నారు విహారీ, కార్యక్రమం చాలా బాగుంటుంది, మాకు ఎంతో నచ్చుతుంది ఈ కార్యక్రమం అంటున్నారు. వనితవాణి ఎక్సలెంట్ అంటున్నారు మన నవీన్, రజిత, దివిజ, కృతిక్, సాయన్న. ధన్యవాదాలండి మీ మెసేజ్ పంపించినందుకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించారు మంచిర్యాల నుంచి చంద్రముగులి, పద్మరాణి, అక్షరకృప. సింహపురి ఎఫ్ఎం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ఈ సంగతి మీకు తెలుసా? డాక్టర్ గారి సలహాలు, విహారి, యాత్రా సహాయకారి, సముద్ర తీర కథలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతం. ఫిజియోథెరపీ డే సందర్భంగా డాక్టర్ గారితో పరిచయం చాలా నచ్చింది, ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. వనితవాణి, స్త్రీల కార్యక్రమంలో పురుషులు ఫోన్ చేస్తున్నారు, దీన్ని అరికట్టాలండి. నిజంగా చంద్రమౌళి గారు, పద్మారాణి గారు, అక్షరకృప గారు, మీ రిక్వెస్ట్, మీ విన్నపాన్ని అయితే నేను పై అధికారుల దృష్టి తీసుకెళ్తా. వనితవాణి కార్యక్రమం అంటే మహిళల కోసం ప్రత్యేకించి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం, దానికి పురుషులు చేయడం కరెక్ట్ కాదు. మన ఇంట్లో అమ్మో లేదంటే భార్య, చెల్లో, అక్కో, కూతురో, ఎవరో ఒకరు ఉంటారు కదా మహిళలు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు ఫోన్ చేసి వాళ్ళ చేత మాట్లాడచ్చండి, ఇబ్బంది లేదు. ఓకేనా? సో శ్రోతలు అర్థం చేసుకుంటారు అనుకుంటా. అండ్ హలో అభిరుచి ఫోన్ ఇన్ కార్యక్రమంలో చేసిన వారు చేస్తూ కార్యక్రమం వింటే కొంచెం చిరాగ్గా ఉంటుంది అంటున్నారు చంద్రమౌళి గారు. దీన్ని కూడా అరికడదామండి, కొత్త శ్రోతల్ని మనం ఆహ్వానిద్దాం. డెఫినెట్గా కొత్త శ్రోతలకు కూడా అవకాశం ఉంటుంది, మీరు ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా కాల్ కనెక్ట్ అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించారు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ. శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అలాగే స్వరార్చన గీతం చాలా బాగుంది అంటున్నారు. ఇంకా ఈరోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విని తరించాం, సూక్తి సుధలో సూక్తులు బాగున్నాయి, పొలం కబుర్లు కార్యక్రమం చాలా నచ్చింది, రైతన్నలకు ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు మన సంతోష్ అండ్ సుప్రియ. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం వెళ్ళిపోతే, ఈ మెసేజ్ మనకు పంపించిన వారు చిన్న తిరుపతి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మాన్విత్. వీరేమంటున్నారంటే, శుభోదయం సింహపురి కార్యక్రమంలో స్వరార్చన, అనంతరం స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి, జాతీయ ఉద్యమాల్లో నాటకాలు, ఈ అంశం గురించి డాక్టర్ సుబ్బారావు గారి ప్రసంగం అద్భుతంగా ఉంది, అనంతరం పి శ్రీనివాస్ గారి ఆస్తులు అంతస్తులు కార్యక్రమం చాలా బాగుంది, వినిపించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు మన కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్. అండ్ ఎస్, మీకు కూడా విన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కథ మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకు పంపించిన వారు హైదరాబాద్ బాచపల్లి నుంచి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్. వీరేమంటున్నారంటే, మా అభిమాన సింహపురి ఎఫ్ఎం కేంద్ర డైరెక్టర్ గారికి అండ్ సాంకేతిక విభాగానికి, వ్యాఖ్యాతలకు, అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటున్నారు. సో మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో వినాయకుడిని నిన్న నిమజ్జనానికి పంపించేసాం ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా చోట్ల, ఇంకా కొన్ని చోట్ల అయితే ఆ బొమ్మలు అయితే ఇంకా ఉన్నాయి కొలువుతీరి. సో 11వ రోజు 13వ రోజు అట్లా కొంతమంది నిమజ్జనం చేస్తారు కదా, సో మ్యాక్సిమం 5th డే. నిన్న నెల్లూరులో అయితే నిన్న హాఫ్ డే స్కూల్స్ కూడా సెలవు ఇచ్చారు మన కలెక్టర్ గారు. ఎస్, వినాయకుడి నిమజ్జనం చూసేదానికి. అండ్ ఎస్, ఇంకా మీరేమంటున్నారంటే, ఈ సంగతి మీకు తెలుసా? కార్యక్రమం మనోరంజని, డాక్టర్ గారి సలహాలు, విహారీ, సముద్ర తీర్కథలు, గ్రామదర్శిని, వనితవాణి, యువతరంగం, ఈ కార్యక్రమాలన్నీ మాకు ఎంతో నచ్చుతాయంటున్నారు. ధన్యవాదాలండి మా కార్యక్రమాలు మిమ్మల్ని మెప్పించినందుకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూసుకుందాం. ఈ మెసేజ్ మనకి అరుణ గారు పంపించారండి. అరుణ గారు అరుణ త్రిబులార్. ఇవిడేంటి, ఏదో లింక్, ఫేస్బుక్ లింక్ పంపించిందండి, లింక్ కాదండి. మీ మెసేజ్ నేను చదవాలంటే మీరు చేయాల్సింది టెక్స్ట్, లింక్ అయితే ఓపెన్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం వెళ్ళిపోదాం. నంద్యాల జిల్లా బాణమొక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్, వీరేమంటున్నారంటే, క్రమం తప్పకుండా అన్ని కార్యక్రమాలు వింటున్నాం, అందులో భాగంగా ప్రతి వారం మీ ఉత్తరాలు, మన ఆర్జలు చదివే తీరు చక్కగా ఉంది, చాలా సంతోషం. దేవుడు ప్రతి మనిషికి 2 చెవులు ఇచ్చాడు, మంచి మాట వినమని, ఒక నోరు ఇచ్చాడు అదుపుగా మాట్లాడమని. చదువుతున్నా మీకు ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు మన ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు. ధన్యవాదాలు అండి సర్దార్ గారు, మీరు చాలా చక్కని విషయం అయితే తెలియజేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు కోనసీమ జిల్లా మోర్పల నుండి పంతాడి శ్రీనివాసరావు గారు. వీరేమంటున్నారో చూద్దాం. ప్రతిరోజు ఉదయం ప్రసారంలో ప్రసారం చేస్తున్న పొలం కబుర్లు ఈ శీర్షికన మీరు తెలియజేస్తున్న వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయాలు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రతి వారం ప్రసారం అవుతున్న సముద్ర తీర కథలు వాస్తవానికి దగ్గరగా ఉంటున్నాయి.

0: ఉన్నాయి. ఎందుకంటే సముద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది. ఈ సముద్ర తీర కథల ద్వారా చక్కని సందేశాన్ని రచయిత గారు అందిస్తున్నారు. రచయిత గారు చక్కని కథను ఎంపిక చేసుకుని ప్రతి పాత్రకు న్యాయం చేకూరుస్తున్నారు. రచయిత గారికి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న మా అభిమాన సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి ప్రత్యేక అభినందనలు అంటూ మనకి పంతాల శ్రీనివాసరావు గారు తమ అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకు పంపించిన వారు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, భోగారవి, రేష్మ, రియాన్, స్లకి వీరేమంటున్నారంటే, నమస్కారం, ఈ పాత పాట వినిపించండి మాకోసం సార్. ఇది మీ ఉత్తరాల టైం, పాటల టైం కాదు కదా. సో పాటల టైం అంటే మనకి 9:30 ఇదే నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి. డెఫినెట్గా మీ పాట వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏమంటారు? ఓకేనా, మనం నెక్స్ట్ మెసేజ్కి వెళ్ళిపోదామా? ఈ మెసేజ్ మనకి ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి పంపించారండి. నమస్తే నరసింహగారు అంటున్నారు. నమస్తే సార్, బాగున్నారా? ఇక్కడ మా హర్నాథపురంలో వాన పడుతుంది ఇప్పుడు. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి ప్రసాద్ గారు. ఇక్కడ కూడా సన్నని జల్లు అయితే పడుతుంది, వాన పడుతుంది ఇప్పుడు. ఆ మట్టి నుండి వచ్చే వాసన, సువాసన ఎంతో ఆహ్లాదకరంగా ఉంది అంటున్నారు ప్రసాద్ గారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి సందర్భం, ఇలాంటి సువాసనలు మేము తీసుకోగలుగుతున్నాం అంటున్నారు. వానను ఆస్వాదిస్తున్నావా అంటున్నారు. సో అవును, కరెక్టే ప్రసాద్ గారు. ఈ మధ్య వానదేవుడు ఏంటంటే నైట్ వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు. మార్నింగ్ అంతా ఉండట్లే. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా నైట్ వర్షం పడకుండా ఈరోజు మార్నింగ్ అందరినీ పలకరిస్తున్నాడు అండ్ మిమ్మల్ని ఆహ్లాదపరుస్తున్నాడు. నిజంగా ధన్యవాదాలు అండ్ ఈ చక్కని విషయం అయితే మా అందరితో మీరు పంచుకున్నందుకు. సో చాలా హ్యాపీగా ఉన్నారు అయితే ఈరోజు మీరు. ఓకే, సో ఇలాగే ఉండండి. స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ ఆల్వేస్ అండ్ స్టే ట్యూన్ టు 102.7 ఆల్సో. నెక్స్ట్ మెసేజ్ కి అయితే మనం వెళ్ళిపోదాం. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అంటున్నారు మన బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ గారు. వీరి మెసేజ్ లో టెక్స్ట్ కంటే ఎమోజీసే ఎక్కువ ఉన్నాయి. చెట్లు, నెమళ్ళు, పూలు, నమస్కారాలు, హార్ట్ సింబల్స్ చాలా పంపించారండి. కన్ఫ్యూజింగ్గా ఉంది అసలు నిజంగా ఈ మెసేజ్ చదవాలంటే, బట్ విల్ ట్రై. బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాషా కుటుంబ సభ్యులు. వీరేమంటున్నారంటే పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు ముందు పేర్లు అయితే పంపించారు. ఈ కార్యక్రమాలపై అభిప్రాయాలు అయితే సింహపురి ఎఫ్ఎంలో ప్రతి కార్యక్రమం మాకు చాలా ఇష్టం. విహారీ యాత్రా సహాయకారి, ఇంకా ఈ సంగతి మీకు తెలుసా, సముద్ర తీర కథలు, ప్రత్యేకంగా డాక్టర్ గారి సలహాలు చాలా ఇష్టం అంటున్నారు. ఇక ఒక మంచి మాట కూడా వీరు చెప్తున్నారంటే ఏంటంటే, స్నేహం అనేది చాలా చాలా విలువైనది, బంగారం కంటే గొప్పది. అలాగే దాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప విషయం. డబ్బు ఆస్తి చూసి వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ ఎంత దూరమైనా దగ్గరగా ఉండేవాడు, మనతో నడిచేవాడు ఒక్కడే, ఫ్రెండ్. సూపర్ అండి, నిజమైన స్నేహితుడు వాడే అంటున్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ బ్యూటిఫుల్ విషయం అయితే మీరు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. అలాగే ఫైనల్ టచ్, మన కట్ల సతీష్ గారు అయితే ఒక మెసేజ్ ఇప్పుడే పంపించారు. ఈ వారంలో మనోరంజని శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు, డాక్టర్ గారి సలహాలు, విహారీ యాత్రా సహాయకారి కార్యక్రమం, ఇంకా సముద్ర తీర కథలు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్ నుంచి సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా అండ్ నరసింహ గారికి గుడ్ మార్నింగ్, మా ఉత్తరం చదివి మమ్మల్ని ఆనందింపు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. నేను ఒక చిన్న మాట మర్చిపోయాను అంటున్నారు, తొందరగా టైం అయిపోతుంది. పొలం కబురు చెప్పే ఉమాదేవి గారి రైతుల గురించి ప్రోగ్రామ్ చేస్తూ, వాళ్ళకి కేటాయించి మంచి సూచనలు ఇస్తూ చాలా సంతోషంగా పరుస్తున్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి అంటూ జాకీర్ గారు అయితే పంపించారు. అండ్ ఎస్, ఆల్మోస్ట్ అందరి ఉత్తరాలు, అందరి మెసేజెస్ అయితే మనం కవర్ చేసాం. అండ్ ఇప్పుడు టైం అయితే 8 గంటలకు కావస్తుంది కదా, మన రోజువారి కార్యక్రమాలు సమాచార ప్రభాత్ 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. ఇంతటితో ఈనాటి మీ ఉత్తరాలు కార్యక్రమానికి ముగింపు పలికేద్దాం. సైనింగ్ ఆఫ్. మీ ఉత్తరాలు
1: నమస్కార్. ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే విశాల్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी आज 20वें रोजगार मेले में 51,000 से अधिक युवाओं को नियुक्ति पत्र सौंपेंगे. प्रधानमंत्री मोदी आज नई दिल्ली में पर्यावरण और

0: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్.
1: నల్లమల సాగర్కు కృష్ణమ్మ, ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం, అందుబాటులోకి క్రిటికల్ కేర్ యూనిట్, విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్ వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఈ నెల 5వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఒంగోలులో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో ఉత్తమ పనితీరు కనబర్చిన 72 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. మార్కాపురంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా వ్యాప్తంగా విద్యాబోధనలో విశేష సేవలు అందించిన 20 మంది ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ కింద ఒంగోలులోని సర్వజన ఆసుపత్రిలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను ఈ నెల 12వ తేదీన విజయవాడ నుంచి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమంలో ప్రారంభించగా, ఒంగోలులో మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, క్రిటికల్ కేర్ యూనిట్లోని ఆపరేషన్ థియేటర్లు కార్పొరేట్ ఆసుపత్రుల కంటే ధీటుగా ఉన్నాయని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 18,700 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ సత్యానంద్ తెలిపారు. 29 బెంచ్లను ఏర్పాటు చేసి 18,380 క్రిమినల్, 238 సివిల్, 3 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించామని అన్నారు. ఒంగోలులోని కలెక్టర్

0: కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన ఎస్ఐపిడిఏ పథకం కింద అందించిన 43 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యాన్ని ఈ నెల 12వ తేదీన రాష్ట సాంఘిక సంక్షేమ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్కి రోజువారీ పనుల నిమిత్తం వచ్చే దివ్యాంగులు వయోవృద్దులు పై అంతస్తులకు వెళ్లే క్రమంలో పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు ఈ లిఫ్ట్ సౌకర్యాన్ని సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని 222 పరిశ్రమలకు సంబంధించిన 16.60 కోట్ల రూపాయల రాయితీలను జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ మంజూరు చేసింది. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్ కార్యాలయ భవనం, ఇతర జిల్లా కార్యాలయాల నిర్మాణ కోసం 20 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గోగులు దిన్నే ఇలాకాలోని సర్వే నెంబర్ 90లో ఉన్న ఈ భూమిని రెవెన్యూ శాఖకు బదిలీ చేసేందుకు ఈ నెల 3వ తేదీన రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిలో సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ ఈ నెల 10వ తేదీతో ముగిసింది. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో మార్పులు, చేర్పులు, సవరణలకు మొత్తంగా 18,050 దరఖాస్తులు వచ్చాయి. మ్యాపింగ్, అక్షర దోషాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 196,341 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. వీరిలో 181,542 మంది వివరాలను ఎన్నికల అధికారులు పునఃపరిశీలించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వరప్రసాదిని వెలుగొండ ప్రాజెక్టులోని నల్లమల సాగర్, కృష్ణా జిల్లాలతో కలకల్లాడుతోంది. గత నెల 31వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి సొరంగాల ద్వారా నీటిని విడుదల చేసిన విషయం విదితమే. కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,000 క్యూసెక్ల నీటిని 2 సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల నుంచి నల్లమల సాగర్లోనికి పంపుతున్నారు. పొగాకు రైతులకు 94 కోట్ల రూపాయల బోనస్ అందించడానికి రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని పొగాకు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు. పొగాకు రైతుల సంక్షేమం కోసం పొగాకు బోర్డు పనిచేస్తోందని బోర్డు రీజనల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. మీరింతవరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ప్రకాశం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 అవుతుంది. అండ్ మనమైతే వచ్చేసాం ఇప్పుడు మనోరంజనీ కార్యక్రమంకి. మనోరంజనీ కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు అయితే వినే అవకాశం ఉంది. అండ్ 9 గంటల వరకు అయితే ఈ కార్యక్రమం కొనసాగబోతుంది. అండ్ లేట్ చేయకుండా కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టద్దాం. సో అంతకంటే ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈరోజు మిత్రాలు కార్యక్రమం జరిగింది కదా, ఆ మిత్రాలు కార్యక్రమంలో ఎల్ఐసి కాలనీ హర్నాథపురం నెల్లూరు నుంచి మన ప్రసాద్ గారు ఒక మెసేజ్ పెట్టారండి. మార్నింగ్ సార్, ఈరోజు వర్షం పడుతుంది, చాలా చాలా చాలా ఆస్వాదిస్తున్నాను వర్షాన్ని చాలా రోజుల తర్వాత అంటూ ఒక మెసేజ్ అయితే పంపించారు. కరెక్టే, మనం మాట్లాడుకుంది ఈరోజు మీ ఉత్తరాల కార్యక్రమం వాందేవుడు కూడా విన్నట్టున్నాడండి. నేనేదో సరదాగా అన్న, రోజు ఆయన రాత్రులే వచ్చిపోతా ఉన్నాడు, పగులు అసలు కనిపించట్లేదని మనం అనుకుంటూ ఉంటే, ఈరోజు ఉదయం నుంచే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులతో మొదలై హోరెత్తిస్తున్నాడు వానదేవుడు. నేనేమైనా తక్కువ అంటూ వాయుదేవుడు కూడా తోడయ్యాడు. ఇంకేముంది, తెగపోటీ పడిపోతున్నారు ఇద్దరు. ఇక పిల్లలు స్కూల్కి ఎలా వెళ్ళాలి, ఉద్యోగులు ఆఫీసులకు ఎలా వెళ్ళాలి, ఈ వాతావరణంలో ఎలా వెళ్ళాలి అని పెద్ద ప్రశ్నగా అయిపోయింది. అయితే కొంతమంది పిల్లలు మాత్రం లోపల లోపల బాగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈరోజు స్కూల్కి బంక్ కొట్టించాని. అండ్ ఎస్ వానదేవుడు, మేమేదో సరదాగా అన్నాం, కాస్త ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇస్తే ఎవరి పనులు చేసేసుకుంటాం. అండ్ ఎస్, మొత్తానికైతే చాలా రోజుల తర్వాత మంచి హెవీ రెయిన్ అయితే మనం నెల్లూరులో ఈరోజు చూస్తున్నాం. అండ్ లేట్ చేయకుండా మనం మనోరంజనీ కార్యక్రమం అయితే మొదలెట్టేద్దాం. అండ్ బ్యూటిఫుల్ సాంగ్తో, ద సాంగ్ ఫ్రమ్

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ తెలుసు కదా. ఇంత చక్కని పాటని ఆలపించిన వారు కార్తీక్ అండ్ అద్వితీయ ఉజ్జాల. అండ్ ఎస్, మనం మనోరంజని కార్యక్రమంలోనూ కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఉత్తరం అయితే చూద్దాం అన్నట్టు, ఇంకో మాట, మీరు కూడా పోస్ట్ కార్డు ద్వారా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే మనోరంజని కేరఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం తెలుగు గంగా కాలనీ పొదలకూరు రోడ్ నెల్లూరు 524004 అనే చిరునామాకైతే పంపి మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతున్న ఆయా రోజుల్లో మీరు కోరుకున్న పాట అయితే వినయచ్చు. మనం నెక్స్ట్ ఉత్తరం చూద్దాం. ఈ ఉత్తరం మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల సార్ రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులైతే వానపాట సందర్భోచితంగా అడుగుతున్నారు ఉత్తరం ద్వారా. ఎప్పుడో పంపించారు ఈ ఉత్తరం, సో ఇప్పుడు చదివే టైం వచ్చింది. అండ్ సిట్యుయేషనల్ సాంగ్ మీ అందరి కోసం ఫ్రమ్ గ్యాంగ్లీటో.

0: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9:00 మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై మనోరంజన కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతల పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ తర్వాత ఉత్తరం చూద్దాం. ఈ ఉత్తరం మనకు గుడ్లూరు నుంచి వంశీకృష్ణ, ప్రసన్న, సుజాత, హరికృష్ణ వీళ్ళైతే మెసేజ్ పంపించి ప్రేమదేశం చిత్రం నుంచి మా కోసం ఒక మంచి గీతం అంటున్నారు. సో మీ అందరి కోసం ప్రేమదేశం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి అన్నట్టు ఈ చిత్రానికి సంగీతం ఇఆర్ రెహమాన్.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ప్రేమదేశం వినేసాం కదా. మనం ఉన్నాం ఇప్పుడు మనోరంజనీ కార్యక్రమంలో. కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారి కొరకున్న సినీగీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ కార్యక్రమంలో మనం చివరి పాట వినేద్దాం. ఫంకీ చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు వెంకటగిరి నుంచి శివకుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. సో మీ అందరికోసం ఫంకీ చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి. ఈ సాంగ్లో లిరిక్స్ చాలా స్పెషల్గా ఉంటాయి, విని సంతోషించండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు, ఇప్పటి వరకు మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరిన సినీ గీతాలు విని ఆనందించారు. సమయం 9 గంటలు కావస్తుంది. తిరుమలలోని శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారం సేవపై ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు వినబోతున్నాం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.

0: ప్రకటించిన కార్యక్రమం. మరికొంచెం సేపట్లో వింటారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. యో బ్రహ్మాదిసురాన్ మునీంశ్చ మనుజాన్ బ్రహ్మోత్సవాయాగతాన్ దృష్ట్వా హృష్టమనా బభూవ బహుశః తైరర్చిత సంస్తుతః. తేభ్యో యః ప్రదదాద్ వరాన్ బహువిధాన్ లక్ష్మీ నివాసో విభుః శ్రీమద్వేంకట భూధరేంద్ర రమణః కుర్యాద్ ధరిర్మంగళం. పరమాత్మని దేవః అని పిలుస్తారు. దేవః అనే శబ్దము దివుక్రీడాయామనే ఒక ధాతుతో నిష్పత్తి అయి, అనగా క్రీడాదిగుణ విశిష్టుడు అని పరమాత్మని చెబుతారు. ఎవరి స్తోత్రము, ఎవరి పూజ, ఎవరి అలంకరణ ఏది కూడా పరమాత్మకి అవసరం లేదు. ఎందుకంటే పరమాత్మ తన ఆనందానికి తనే కారణం. కానీ తన బ్రహ్మోత్సవానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలను, మునులను, సామాన్య ప్రజలను ఈ విధంగా అందరినీ చూసి చాలా సంతుష్టుడై, వారి చేత పూజింపబడి వారి వారి అభీష్టాలను తీర్చినటువంటి ఆ వెంకట భూధరేంద్ర రమునికి నమస్కారాలు తెలుపుతూ, మనం ఈరోజు మోహిని అవతారం అలాగే కృష్ణావతారం రెండు అవతారాల యొక్క యత్కించిత్ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ ఇక్కడ మోహిని రూపంలో మలయప్ప స్వామి వారు మోహినిగా ఇక్కడ అవతరిస్తను మనకు దర్శనమిస్తూ తను ఒక విశేషాన్ని చెబుతున్నాడు. అదేమిటంటే సామాన్యంగా పరమాత్మ యొక్క అవతారాలకి కొన్ని కారణాలుంటాయి. శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మయే చెప్పిన విధంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పిన విధంగా ధర్మ సంస్థాపన కొరకు, అధర్మం యొక్క నిరసన కొరకు పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. అలాగే సజ్జన రక్షణ, శిష్ట దుష్ట శిక్షణ ఇవి కూడా కారణంగా మనం చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ పరమాత్మ మోహిని అవతారంలో మనకు దర్శనమిస్తున్నాడంటే, మోహినిగా తను వచ్చాడంటే దానికి కారణమేమిటి అనే విషయాన్ని కూడా మనకు ఈ విధంగా చెబుతారు. ముక్తం త్వయా శక్తి మతాపి దైత్యాన్ సత్యచ్యుతాన్ కారయితుం వధాయ. ఎప్పుడైతే దేవతలు అలాగే రాక్షసులు వీరందరూ కూడా క్షీరసాగర మథనానికి పూనుకున్నారో, అప్పుడు వారందరూ కూడా అమృతం వచ్చేదాకా కూడా ఆ క్షీరమతనాన్ని కావించాలని వారు సంకల్పించారు. కానీ ఎప్పుడైతే పరమాత్మ తను తథోభవాననుపముత్తమం తథోభవద్దస్తకం దిరే సుతాహ సుధాభరం కలశం చాపజహురుః, ఆ అమృత కలశాన్ని ఎప్పుడైతే వారందరూ కూడా రాక్షసులు అప్పించారో, దాన్ని చూసి పరమాత్మ తను మోహినిగా తను అవతరించాడు. అందులోనూ కూడా ధర్మచ్ఛలం పాపజనేషు ధర్మ ఇది త్వయా జ్ఞాపయితుం తదోక్తం యద్యత్ కృతం మే భవతాం యదీహ సంవాద ఏవో ద్విభజే సుధామిమాం. ఎవరైతే పాపిష్ఠులు ధర్మాన్ని వదులుతారో, అధర్మాన్ని ఆశ్రయిస్తారో, అధర్మం పెచ్చుమీరుతుందో, అధర్మమే తాండవిస్తుందో, ఆ సందర్భంలో పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. సమానంగా దక్కవలసినటువంటి అమృత భాండాన్ని అపహరించిన రాక్షసులందరూ కూడా వారు వెంటనే అమృత భాండాన్ని తీసుకుని వెళ్తూ, మాకు మాత్రమే ఇది దక్కాలి, దేవతలకు దక్కకూడదు అని వారు ఎప్పుడైతే అనుకున్నారో, అప్పుడు మోసం చేసిన వారిని మోసంతోనే, పరమాత్మకు మోసం చేసే అవసరం లేదు ఎనగా, ఎందుకంటే సర్వశక్తి మంతుడు. కానీ లోక వ్యవహారంలో ఆ విధంగా చూపడం కోసం పరమాత్మ ఆ మోహినిగా తను ఇక్కడ అవతరించాడు. ఆ మోహిని రూపంగా వచ్చినటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడంటే, తథోభవాన్ అనుపముత్తమం వపుః బభూవ దివ్య ప్రమదాత్మకం త్వరన్ శ్యామం నితంబార్పిత రత్నమేఘలం జాంబూన దాంబాంబర్భత్ సుమధ్యమం బృహన్నితంబం కలశోపమస్తమం సత్పుండరీకాయత నేత్రముజ్వలం సమస్త సారం పరిపూర్ణ సద్గుణం దృష్ట్వైవ తత్ సమ్ముహు సురారయః. ఎంత ఉత్తమమైనటువంటి రూపమంటే ఆ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక అవయవ సౌష్ఠవంతో అలాగే అంత సౌందర్యంతో విరాజిల్లేటువంటి ఒక స్త్రీరత్నం ఎలాగైతే ఉండాలో పరమాత్మ అలాగే ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. పరమాత్మ ఎలా ఉన్నాడనే విషయాన్ని ఒకే ఒక పదంలో చెబుతున్నారు. సమస్త సారం, ప్రపంచంలో ఉండేటువంటి సారభూతమైనటువంటి వస్తువులన్నీ కూడా ఒకే చోట మనం కలబోస్తే దాని రూపమే ఈ మోహినిగా పరమాత్మ తను కనబడుతున్నాడు. ఆ రూపాన్ని చూసి అందరూ కూడా ఎంతో మోహితులైపోయారు. వారు వారు నిలబడిన విషయాన్ని, కూర్చున్న విషయాన్ని, వారికి జరిగేటువంటి సుఖ దుఃఖాలను అన్నిటినీ కూడా మర్చిపోయారు. అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా, అక్కడ ఉండేవారు సామాన్యులు కారు, దేవతలున్నారు, రాక్షసులున్నారు. వారందరూ కూడా ఎంతెంతో తపస్సు చేసిన వారు, ఎంతో శక్తిమంతులు అయినప్పటికీ కూడా వారి శక్తి సామర్థ్యాలను అన్నిటినీ కూడా మర్చిపోయి ఈ పరమాత్మ వెనుక మోహిని రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ వెనుక వారందరూ కూడా పరిగెత్తుతున్నారు. ఇటువంటి మోహిని కృష్ణుల యొక్క అవతార విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి గురుగారి ద్వారా

0: తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు. మోహిని అవతారంలో స్వామివారు తిరువేదుల్లో జగన్మోహనాకారుడైన పరమాత్మ తాను జగన్మోహినిగా, జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మగా రెండు వాహనాలలో చక్కగా దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. స్వామివారి విశేషమైనటువంటి అవతారాలు అనేకములు. ఆ అవతారములన్నీ కూడా దేనికయ్యా అని అంటే అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని రక్షించడమే పరమ ప్రయోజనం. ఈ మోహిని అవతారం కూడా అలాంటిదే. అందులో మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణి తీరే రమయా సహమోదతే అని సమస్త మాయలకు అధిపతి అయిన పరమాత్మ పరమానందమైన శ్రేష్టమైన వైకుంఠధామాన్ని విరచి అమ్మవారితో కలిసి స్వామి పుష్కరిణి తీరంలో ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. భక్త సులభుడైన పరమాత్మ కలియుగంలో భక్తులపై అపారమైనటువంటి కరుణతో వెంకటాచలంపై అర్చావతార స్వరూపుడై తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. అర్చావతారంలో ఉన్న పరమాత్మ భక్త సులభునిగా, భక్తుడు తాను ఏ విధంగా పరమాత్మను సేవించుకుంటే తరిస్తాడో అంతటి సౌలభ్యాన్ని దర్శింపజేస్తూ తన పాదములు ఆశ్రయించినటువంటి వారిని తరింపజేస్తానని అభయహస్తం ద్వారా పాదములు దర్శించమని తెలియజేస్తూ ఉన్నాడు. చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం ఆపద మొక్కల వాడైన ఆ పరమాత్మ ఆశ్రయించిన వారి మోహాన్ని తొలగింపజేస్తూ జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణ స్వామిగా ఒక వాహనంలో, జగన్మోహినిగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ దంతపు పల్లకీలో, ఇలా రెండు వాహనాలుగా స్వామివారు చక్కగా నేత్రానందకరమైనటువంటి మనోహరమైన దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. మోహిని అనగానే అందము, ఆకర్షణ, మనోహరత్వము అనేటటువంటివే గుర్తుకొస్తాయి. అంటే మోహిని అంటే మోహింపజేసేటటువంటిదే కాదు, మోహాన్ని కూడా తొలగింపజేస్తాను అని చెప్పి అక్కడ జగన్మోహనాకారుడు తాను పక్కనే ఉండి ఆ మాయ ఏదైతే ఉన్నదో ఆ మాయను తనను ఆశ్రయించినటువంటి వారు దాటగలుగుతారనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. అక్కడ ఈ మాయ అనేటటువంటిది ఏమిటయ్యా అనంటే భగవంతుడి అధీనంలో ఉంది, కానీ జీవుడు ఆ మాయ నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే పరమాత్మ యొక్క దివ్యమైన పాదారవిందములను వేడుకోవడమే. ఆ పాదారవిందములను నిరంతరము కూడా ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడం ద్వారా ఆ మాయను దాటగలుగుతాడు. కనుక అలాంటి మాయను తాను దాటించుతానని చెబుతూ ఒకవైపు తాను శ్రీకృష్ణ పరమాత్మగా ఈ జగత్తునంతటినీ కూడా ఆవరించినటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్నటువంటి పరమాత్మగా తాను దర్శనాన్ని ఇస్తూ తాను ఈ విధంగా వెడుతూ ఉంటే ముందర గజరాజులు అలాగే అశ్వములు తమ రాజసాన్ని తెలియజేస్తూ కదులుతూ ఉన్నాయి. అనేక భక్త బృందాలన్నీ కూడా తమ కళా విన్యాసం చేత ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ ధర్మానికి విఘాతం కలుగుతుందో, ఎక్కడ అధర్మం పెచ్చుమీరుతుందో అక్కడ తాను అవతరిస్తానని ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని స్వీకరిస్తాడు పరమాత్మ. అలాంటి అద్భుతమైనటువంటి అవతారాల్లో ఈ మోహిని అవతారం కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక అపూర్వమైనటువంటి సౌందర్యంతో ఒక స్త్రీ రూపాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని అందించినటువంటి ఘట్టము ఇక్కడ మనం స్మరణకు చేసుకోవాలి. రాక్షసులు దేవతలు కూడా కలిసి తిరిగి తాము తమ యొక్క సంపదలను కోల్పోయినటువంటి సంపదలను పొందడానికి ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు పంచుకోవాలి అనేటటువంటి సందిగ్ధంలో ధర్మానికి రక్షణ కలిగింపజేస్తూ ధర్మాన్ని రక్షించడం కోసం తను జగన్మోహిని రూపధారణమున దేవతలకు అమృతం విచ్చిన దివ్యుడదిగో మోహిని అవతారాన ముద్దులొలుక వెన్న ముద్దను చేపట్టి వెన్న దొంగ వేరు వేరు వాహనముల వేడుకతోడ భక్త కోటిని

0: ఆ అవతార విశేషాన్ని చెబుతూ ఇక్కడ అంటారు, జగత్తునంతటినీ కూడా మోహింపజేయగలిగేటటువంటి దివ్యమైనటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్న పరమాత్మ ధర్మరక్షణ కోసం తాను జగన్మోహిని రూపాన్ని ధరించినటువంటి సందర్భమేనయ్యా అవతార విశేషము అని అన్నారు. అలా ఒకవైపు జగన్మోహినిగా సమస్త జగత్తును కూడా ఆకర్షించినటువంటి ఆ మహావిష్ణువు, మరోవైపు వెన్నముద్దను చేతబట్టి వెన్న దొంగగా బాలకృష్ణుడై గోపికల హృదయాలను దోచుకున్నటువంటి గోపీ మానస చోరుడై తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. రాక్షసులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చినటువంటి జగన్మోహినిగా ముద్దులొలుకుతూ శృంగార రసారి దేవతగా ఒక పల్లకీలో తాను కదులుతూ ఉంటే జగన్నాటక సూత్రధారి జగన్మోహనాకారుడు శ్రీకృష్ణ పరమాత్మ సర్వాలంకార భూషితుడై దంతపు పల్లకిలో వెంట వస్తూ కనుల పండుగగా నేత్రానందాన్ని కలిగింపజేస్తూ ఉన్నారు. అన్ని వాహనములు కూడా వాహన మండపం నుంచి బయలుదేరుతాయి. ఊరేగింపుగా ఆ స్వామివారు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ఈనాటి ఈ మోహిని అవతారంలో ఉన్న విశేషం ఏమిటయ్యా అనంటే, వాహన మండపం నుంచి కాక మోహిని అవతార స్వరూపంగా తాను నేరుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ కూడి ఆ జగన్మోహిని స్వరూపంగా రెండు వాహనములు కూడా ఆలయంలో నుంచే బయటకు వస్తాయి. అలా ఆలయంలో నుంచి తాను వచ్చి తన భక్తుల యొక్క మోహాన్నంతటినీ కూడా నశింపజేసి వారందరినీ కూడా అనుగ్రహింపజేస్తాను అని చక్కగా వస్తాడు. అలా మోహిని అవతారంలో ఉన్న పరమాత్మ ఏ విధంగా ఉన్నాడంటే, తెల్లని పట్టు పుట్టము ధరించినటువంటి వాడై సూర్యచంద్ర హారములు ధరించి రత్న కిరీటములు కర్ణపత్రాలు వజ్రపు ముక్కుపుడక శంఖుచక్ర స్థానముల్లో రెండు వికసించినటువంటి పద్మములతో చక్కగా అలంకృతుడై ఉన్నటువంటి వాడై ఆ కుడి చేతిలో చిలుకను పట్టుకొని దివ్య వైభవంతో భక్తకోటికంతటికీ కూడా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మరొక పల్లకిలో వెన్న దొంగగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ తన యొక్క జగన్మోహన స్వరూపాన్ని దర్శింపజేస్తూ ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ స్వామివారి యొక్క తత్వాన్ని చక్కగా తెలుసుకోమని, తనను ఆశ్రయించమని, తన యొక్క పాదములను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆ కృష్ణుడు వెన్న దొంగలించడం అనేటటువంటి అంతరార్థాన్ని చూస్తే, చతుర్విధమనేటటువంటి పురుషార్థములనే శిరుల నుండి కోరికలనేటటువంటి క్షీరము రాగా ఆ పాలను ప్రేమ అనేటటువంటి పాత్రలో పోసి దాన్ని సాధన అనేటటువంటి పొయ్యిపై ఉంచి కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలనేటటువంటి అరిషడ్ వర్గాలనేటటువంటి కర్రలను భక్తి అనేటటువంటి నిప్పుతో రగల్చి పూజ అనేటటువంటి గాలిని ఊదగా నిరంతర స్మరణ జ్వాలలు పుట్టి ఆ మంటలో పాలు కాగి పాలు పొంగితే ఆ పొంగినటువంటి పాలను శాంతి అనేటటువంటి ప్రశాంత వాతావరణంలో చల్లార్చి విశ్వాసం అనేటటువంటి తోడువేయగా జ్ఞానం అనేటటువంటి పెరుగు తయారవుతుంది అని అన్నారు. అందులో మనసు అనేటటువంటి కవ్వము సాధన అనేటటువంటి దారపు పోగులతో తయారు చేసినటువంటి ఏకాగ్రతతో చుట్టినటువంటి ఆ తాటితో మదనం చేస్తే అందునుంచి వచ్చినటువంటి ఆ చిలుకగా వచ్చినటువంటి సారం ఏదైతే ఉందో దాన్ని వెన్న అని చెప్పని అన్నారు. అలాంటి ఆ ఫలము ముగ్ధ మనోహరంగా తయారవుతూ ఉంటుంది. సాధకుడు ఆ ఫలాన్ని భగవంతుడికి భక్తిగా సమర్పిస్తే దాన్ని స్వీకరించడమే వెన్న దొంగగా తన అంతరార్థాన్ని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అలాంటి ఆ అంతరార్థాన్ని తెలియజేస్తూ వెన్నెల దొంగగా దంతపు పల్లికలో దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ తన మాయను దాటగలగడానికి తనను ఆశ్రయించమని చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి వాహన సేవ విశేషాలను రాఘవేంద్ర గారి ద్వారా మనం చాలా చక్కగా మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పరమాత్మ ఇక్కడ రెండు వాహనాలలో వచ్చేటువంటి విషయాలు మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. ఈ రెండు రూపాలు కూడా పరమాత్మ యొక్క రూపాలే. ఆ రెండు రూపాలను ధరించినటువంటి పరమాత్మ ఒకే వాహనంలో రావచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దీనికి సమాధానంగా మనం ఈశావాస్యోపనిషత్తులోని విషయాలు మనం ప్రస్తావన చేసుకోవాలి.

ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క ముక్తి యోగ్యుడైనటువంటి జీవునికి రెండు అవస్థలను చెబుతారు, విద్య అవిద్య, సంభూతి మరియు వినాశము అని. విద్య సంభూతి అలాగే వినాశము మరియు అవిద్య అని రెండింటినీ మనం విభాగం చేసుకోవాలి. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ, విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే, అలాగే సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే అని చెబుతారు. అనగా విద్య అనగా పరమాత్మని సరిగ్గా తెలుసుకొనుట, సరి అయినటువంటి సాధనములతో పరమాత్మని తెలుసుకొనుట. అవిద్య అనగా ఏదైతే అజ్ఞానం ఉంటుందో ఆ అజ్ఞానాన్ని మనం నిందించాలి, అజ్ఞానాన్ని నిందించాలి, దాన్ని మనం తెలుసుకోకూడదు, తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని నిందించడం కోసం, ఖండన చేసుకోవడం కోసమైనా మనం దాన్ని తెలుసుకోవాలి అని చెబుతారు. ఈ విధంగా తెలుసుకుంటే ఎవరైతే అవిద్యను తెలుసుకుంటారో, ఆ విద్యను ఖండిస్తాడో, అవిద్యను నిరాకరిస్తాడో, అటువంటి వాడు ఆ అవిద్యను నిరసన చేసినటువంటి ఫలితముగా అవిద్యగా మృత్యుం తీర్త్వా, అవిద్య నుండి ఈ మృత్యు అనగా పుట్టటము చావటము అనే ఈ సంసార సాగరం నుండి మనం దాటిన వారమై, విద్యయా వేద్యతే అనయా అర్థః ఇతి విద్య అని చెబుతారు. దేని ద్వారా అయితే మనం పరమాత్మని చక్కగా తెలుసుకుంటాము అనగా బ్రహ్మసూత్రాది బ్రహ్మసూత్రోపలక్షితమైనటువంటి జైమిని సూత్రాలు ఇత్యాది సూత్రముల చేత పరమాత్మని, వేదాలు పురాణాలు ఈ అన్నిటి చేత పరమాత్మని మనం నిర్దిష్టంగా దేన్నైతే మనం పరమాత్మనైతే తెలుసుకుంటామో దాన్నే విద్య అంటారు. అటువంటి విద్య చేత విద్యయా అమృతమష్టుతే, దాని ద్వారా మాత్రమే మనము అమృత స్వరూపమైనటువంటి మోక్షానందాన్ని మోక్షాన్ని పొందగలుగుతాము అని చెబుతాము. అటువంటి పరమాత్మ తనిక్కడ మోహిని అవతారంలో వస్తూ, మోహినిగా పరమాత్మ నన్ను మోహినిగా చూడవద్దయ్యా, నన్ను కృష్ణునిగా చూడు, ఎందుకంటే మోహింపజేసేది సమస్త ప్రపంచమంతా కూడా. ఇటువంటి మోహాన్ని వదులు, నా నిజస్వరూపమైనటువంటి సచ్చిదానందాత్మకమైనటువంటి నా స్వరూపాన్ని నీవు భజించు, తద్వారా మాత్రమే నీకు మోక్షం ప్రసాదించగలుగుతానని పరమాత్మ మన ఇక్కడ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వరాహ పురాణంలో ఇంకొక విషయాన్ని కూడా చెబుతారు. పరమాత్మ దేవతలకి తను ఆదేశిస్తాడట, త్వంచదేవ మహాబాహో మోహశాస్త్రాన్ని కారయ అతథ్యాని వితథ్యాని దర్శయస్వ మహాభుజ ప్రకాశం కురు చాత్మానం అప్రకాశం చ మాం కురు. దేవతలకు పరమాత్మ తను ఆదేశిస్తూ, దేవతలారా మీరందరూ కూడా భూలోకంలో జన్మను పొంది మీ యొక్క స్వరూపాన్ని కూడా అలాగే నా నిజమైనటువంటి స్వరూపాన్ని కూడా మీరందరూ కూడా మూసివేసి దాన్ని ఎవరికి కూడా తెలియకుండా ఉండకుండా అవైదికమైనటువంటి ఏవైతే చార్వాకాది మతాలున్నాయో వాటిని ప్రచారం చేయండి, భస్మీభూత స్థితేహస్య పునరుత్పనం కుతః ఇత్యాది ఏవైతే వ్యవహారంగా దేన్నైతే వింటూ ప్రజలందరూ కూడా మోహాన్ని పొందుతారో అటువంటి మోహాత్మకమైనటువంటి శాస్త్రాన్ని రచించమని పరమాత్మయే ఆజ్ఞాపిస్తాడట. ఆ విధంగా మోహశాస్త్రాలను వదులు, నా నిజస్వరూపమైనటువంటి ఇంతకుముందే మనం విన్నట్టుగా మోక్షప్రసాదమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనం భజించాలి అనే ఒక సందేశాన్ని తెలపడం కోసం పరమాత్మ రెండు వాహనాలలో రెండు రూపాలలో మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. పరమాత్మని మనం ఎలా భజించాలో తెలుసా? ఎందుకంటే మనం ఎన్నో సౌలభ్యాన్ని పొందుతూ ఉంటాము, ఎన్నో సుఖాలని పొందుతూ ఉంటాము. ఆ సుఖాలని పొందే సందర్భంలో మనం పరమాత్మని స్మరించము. సంకట సమయే వెంకటరమణ అని అనే ఒక నానుడి, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు మాత్రమే మనం పరమాత్మని స్మరిస్తూ ఉంటాం. కానీ కష్ట సమయాల్లో కాకుండా సుఖాన్ని అనుభవించే సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి. ఎందుకంటే మన యొక్క ప్రతి ఒక్క సుఖానికి పరమాత్మయే కారణం. ఉదాహరణకి ఇంతకుముందే మనం అమృతమథనాన్ని మన ప్రస్తావన చేసుకున్నాం. అమృతమతనం జరిగే సందర్భంలో పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంత ఉంది అంటే, ఉపర్యధశ్చాత్మని నేత్ర గోత్రయోహో త్వయే పరేణ విషతా సమేచితాః. మోహిని అవతారంగా పరమాత్మ రావడానికి ముందు అక్కడ పర్వతాన్ని పెట్టారు, మందర పర్వతం. ఆ మందర పర్వతం కూడా దేవతల యొక్క రాక్షసుల యొక్క బలం చేత చిలకడం చేత అది కూడా పొడి పొడిగా అవుతోంది. పరమాత్మ ఆ మందర పర్వతంలో తను ప్రవేశాన్ని పొంది దాన్ని గట్టిగా నిలిపాడు. దేవతలు రాక్షసులు కలిపి రా

0: తాగుతూ ఉంటే వాసుకి జర్జరితమైపోతూ ఉన్నాడు. తన ముఖం ముఖం నుండి రక్తం వస్తుంది. ఆ సందర్భంలో నేత్ర గోత్రయోహో, ఆ గోత్రము అనగా తాడుగా ఉండేటువంటి వాసుకి ఎందు కూడా పరమాత్మయ్యే తను ఆవిష్టుడయ్యాడు. దేవతలకి రాక్షసులకి ఎంతసేపు చిలికినా కూడా అమృతం రాకపోయేసరికి వారందరూ కూడా ఎంతో శ్రమను పొందారు. వారి ఎందు కూడా పరమాత్మయ్యే తను ఆవిష్టుడై ఆ అమృత మథన యొక్క కార్యక్రమాన్ని గావించాడు. ఈ విధంగా దేవతలైన రాక్షసులైన సిద్ధ గంధర్వ సాధ్య సామాన్య మన సామాన్య ప్రజలైన మన అందరి సుఖంలో కూడా పరమాత్మ తను గొప్ప కారణంగా ఉంటున్నాడు. అందుకే అటువంటి సుఖ సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి అనే విషయాన్ని ఈ మోహిని అవతారంలో వస్తూ పరమాత్మ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక కృష్ణుడిగా వచ్చాడు పరమాత్మ. కృష్ణుడిగా వస్తూ తను ఒక చేతిలో వెన్నెను పెట్టుకున్నాడు, ఇంకొన్ని రూపాలు చూస్తాము, ఇంకొక చేతిలో కవ్వాన్ని కూడా పెట్టుకొని ఉంటాడు. కవ్వము అలాగే కవ్వాన్ని చిలికేటువంటి తాడును కూడా పెట్టుకొని ఉంటాడు. ఆ విషయాన్ని కూడా శాస్త్రంలో చెబుతూ నిర్మత్యోగ్ర భవాన్నవే నిజ మనోభీష్టం దిశామీతియ సమ్యజ్ఞాపయుతుం కరేణ విలసన్ మంథాన మన్యేన చ రమ్యం ధామ దదన్మహేశ రజత గ్రామ శ్రీయోలంకృతే కర్మందీశ్వర భక్తి బంధనవశః ప్రీతోస్తు కృష్ణ ప్రభుః. నాయన, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నన్ను కట్టివేయాలంటే మీ భక్తి పాశమే దానికి కారణము. భక్తైకలభ్య పురుషోత్తమోసి అని శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన విధంగా భక్తి ద్వారా మాత్రమే మనం పరమాత్మని పొందగలము అనే ఒక గొప్ప విషయాన్ని తెలపడం కోసం పరమాత్మ కొన్ని రూపాలలో తన చేతిలో తాడుని కట్టుకొని ఉంటాడు. ఇక అసారమైనటువంటి సంసారం, ఈ సంసారంలో సారభూతమైనటువంటి ఏదైనా వెతకాలి అంటే మొదటగా ఇప్పుడు క్షీరసాగరాన్ని చిరికినట్టు ఈ సంసార సాగరాన్ని కూడా చిలకాలట. ఆ చిలకడానికి సాధనం అంటే కవ్వము. అందుకోసమే అటువంటి కవ్వాన్ని కూడా పరమాత్మ ధరించాడు. మరొక చేతిలో తను వెన్నను పెట్టుకొని ఉన్నాడు. అదేమిటంటే పరమాత్మయే ఆ వెన్న. అనగా మనం ఏదైనా హోమం చేస్తాం, లేకపోతే పూజలు చేస్తాం, అర్చనాదులు గావిస్తాం, దానం చేస్తాం, ఏది చేసినా కూడా చివరికి ఆ పరమాత్మ యొక్క ప్రీతి కొరకు మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అటువంటి పరమాత్మ ప్రీతి అనగా పరమాత్మయే కారణం కాబట్టి ఆ పరమాత్మ కోసమే, ఆ పరమాత్మ యొక్క ఫలం కోసమే మనం కార్యక్రమాన్ని మనం ఏదైనా పూజాదులను గావించాలనే విషయాన్ని మనకు తెలుపుతూ ఉంటారు. ఆ విధంగా ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణుడు స్వయం వ్యక్త అర్చావతారుడై దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తాను గజశేషాదిక వాహనంబుల సువిఖ్యాతాప్త దేవేరులున్ నిజ పట్టంబున మడవీధుల సదా నీలాభ్రదేహుండు తా ధ్వజ చత్రాదిక లాంఛనంబుల భళ వ్యాఖ్యాళిగా వించుచున్ నిజ భక్తాళికి దర్శనం విడు శతానీకాతి భోగంబులన్ అని చక్కటి గజవాహనాదులలో ఆయన నిరంతరము కూడా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తన దర్శనం ద్వారా భక్తులందరికీ కూడా వారి తాపాలన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉంటాడు. అలాంటి ఆ పరమాత్మ అనుగ్రహిస్తేనే మనకు సర్వస్వము, తప్ప మనంతకు మనము ఏది కూడా పొందలేమనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకనే అర్చాస్వరూపుడై విరాజిల్లుతున్నటువంటి ఆ దేవాది దేవుడు తాను తిరువేదుల్లోకి వచ్చి తన భక్త కోటిని అనుగ్రహించాలి అని బ్రహ్మోత్సవాలలో పూటకొక్క వాహనం మీద సంచరిస్తూ ఉంటాడు. కనుక భగవత్ సేవ అనేటటువంటిది ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే పరమాత్మయ్య అనుగ్రహించాలి. అదే అవిద్యను దూరం చేసుకొని విద్యను పొందడము అని అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, ఆ పరమాత్మని అనుగ్రహించాలి. అందుకనే లోకంలో అనేక రకాలుగా అనేక మంది అనేక విధములైనటువంటి తత్వాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏది తెలియకపోయినా పరమాత్మను గోవిందా అని ఒక్కసారి నామస్మరణ చేయడం ద్వారా వారు తమను తాము తరింపజేసుకుంటూ ఉంటారు. అదే విషయాన్ని చెబుతూ అన్నమాచార్యుల వారు చేసినటువంటి కీర్తనకు ముదివర్తి వారు చక్కగా ఒక శీసపద్యాన్ని చెబుతూ అంటారు ఆయన, కలకాలమొక్కండు కడంగి చదువుచుండు గరిమని కృప నిన్నుగనునొకండు. ఒకడు నిరంతరము అధ్యయనం చేస్తూనే ఉన్నాడు, అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. అలా తన జీవితం అంతా కూడా అధ్యయనంలోనే గడిచిపోయింది. శంకర భగవత్వాచార్యులు అంటారు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డుక్రీంకరణే అని. నీ అధ్యయనం అంతా కూడా పరమాత్మను చేరడానికి ఉపయోగపడాలి. అందుకని ఆయన అన్నాడు, గరిమ నీ కృప నిన్నుగనునొకండు. కేవలం నీ దయచేత, నీవు అనుగ్రహించినటువంటి దర్శనం చేత నిన్ను చూసి తరించి తాను తరించిపోయాడు అనుకుంటాడు వాడు, ముక్తిని పొందుతాడు. కనుక అధ్యయనం కాదయ్యా కావాల్సింది ఏమిటయ్యా అంటే, నీ పాద సంసేవనాసక్తియే కాక జంతు తదికిన్ అని ఆ పాదములు ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని ఇవ్వమని పరమాత్మను వేడుకోవాలి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపారభూత దయ్యను తాపసంబంధార నాకు దయసేయంగది అని ఆ పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడానికే తాను ఆ ఆలయం నుంచి వెలుపలికి వచ్చి ఈ తిరువీధులలో భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తున్నాడు. అలాంటి పరమాత్మ తాను దర్శింపజేస్తున్నటువంటి జగన్మోహనాకార స్వరూపంతో శ్రీకృష్ణస్వామిగా ఆ మాయను జగన్మోహిని స్వరూపంగా దర్శింపజేస్తూ ఉన్నటువంటి ఆయన్ను, మాయను అధిగమింపజేసి ఆ పాదములను ఆశ్రయించండి అనే తత్వాన్ని తెలియజేస్తున్నటువంటి మోహిని అవతార స్వరూపంలో చక్కగా దర్శనాన్నిస్తున్నాడు. అలాంటి పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ చక్కగా భగవంతుని నామస్మరణ చేసి తరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
2: గోవింద శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
3: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె వాసుదేవ కుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
4: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 9:30 కావస్తుంది. ఒక చిన్న ప్రకటన అనంతరం హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమం ప్రసారమవుతుంది.
6: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వినబోతున్నారు. చాలా మంది సాంగ్ రిక్వెస్ట్ అయితే పంపించున్నారు. 10 గంటల వరకైతే మనకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంకా వాట్సాప్ నంబర్ తెలియని శ్రోతలు ఎవరైనా ఉంటే మీరు మాకు వాట్సాప్ చేయాల్సిన మా నంబర్ 7901084415 నంబర్ మరొకసారి 7901084415. ఇంకా లేట్ చేయకుండా మనం మెసేజెస్ లోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో గుడ్ మార్నింగ్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం నెల్లూరు అంటూ సంగమండలం జెండదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక వీరందరూ మా అందరి కోసం గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి వానా వానా వెళ్ళు అయ్యే సాంగ్ వినిపించండి ప్లీజ్ అంటున్నారు. ఈ సాంగ్ ఆల్రెడీ మనోరంజనిలో ఈరోజు ప్లే చేసాం కదా కుమార్ గారు, మీరు విన్నట్లేదు. మస్తానయ్య గారు ఈరోజు మార్నింగ్ మీ మనోరంజని కార్యక్రమంలో ఈ పాట అయితే ప్లే చేయడం జరిగింది. అండ్ తర్వాత మెసేజ్ చూద్దాం. ఈ మెసేజ్ మనకు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్న వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్.

పంపుతున్నారు. పుట్టింటికి రాచెల్లి చిత్రం నుంచి మాకు ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. ట్రై చేద్దామండి డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ సాంగ్ చూస్తే ముత్తుకూరు నుంచి వెంకటేశ్వర్లు ఇంకా వారి కుటుంబ సభ్యులు అయితే పంపిస్తున్నారండి. ప్రేమిస్తే సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాట అంటున్నారు. సో మీ అందరి కోసం ప్రేమిస్తే చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా వారు కోరుకున్న ఆశని గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూద్దాం. నమస్తే, శుభోదయం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, వీరందరూ అడుగుతున్నారు సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుంచి మాకోసం ఒక మంచి పాట అంటున్నారు. ప్రయత్నిద్దామండి గుప్తా గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఈ మెసేజ్ మనకు సుబ్రమణి పెత్తనపల్లి నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి పంపించారండి. నమస్తే శుభోదయం, ఈరోజు మాకోసం సుస్వాగతం మూవీ నుంచి పాటను అడుగుతున్నారు. బ్యూటిఫుల్ సాంగ్, మంచి పాటే, ట్రై చేద్దాం. అండ్ నమస్తే, మాకోసం దేవి పుత్రుడు చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. జయలక్ష్మి గారు బెంగళూరు నుంచి, ట్రై చేద్దామండి జయలక్ష్మి గారు. నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించిన వారు కర్తవ్యం సినిమా నుంచి మాకోసం ఒక మంచి పాట అంటూ అడుగుతున్నారు. సో విల్ ట్రై, డెఫినెట్గా మీ పాట రావాలని ఆశిద్దాం. అండ్ లక్ష్మమ్మ కిషోర్ గనగల్లు విలేజ్ నుంచి, నమస్తే, ప్రతిరోజు ప్రోగ్రాం వింటున్నాం, మాకోసం మరణ మృదంగం చిత్రం నుంచి కరిగిపోయాను కర్పూర వీణల అనే పాట ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. ట్రై చేద్దామండి లక్ష్మమ్మ గారు అండ్ కిషోర్ గారు. నెక్స్ట్ మెసేజ్ మనకు పంపిన వారు సంజయ్, స్వాతి, భరత్ అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ బెంగళూరు, గుడ్ మార్నింగ్, మాకోసం యముడికి మొగుడు చిత్రం నుంచి పాట, వాన పాట అడుగుతున్నారు. సో ఈ పాట ప్లే చేసేద్దాం. ఈ పాట పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి, రచన వేటూరి, సంగీతం అందించిన వారు రాజ్ కోటి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో గురించి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వినే కార్యక్రమం. అండ్ చాలా మెసేజెస్ వచ్చినాయి, ఒక్కొక్కటిగా మళ్ళీ చదివి వినిపించదాం. ప్లీజ్ ప్లే ఎరుముడి మూవీ సాంగ్ అంటూ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి అడుగుతున్నారు, ట్రై చేద్దామండి. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం అంటున్నారు. సూర్యవంశం చిత్రంలో ఒక మంచి పాటను ప్రసారం చేయండి, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ కాదండి, గుడ్ మార్నింగ్. ఈ పాట తప్పకుండా వినిపిస్తారని అత్యంత ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బను జైనుద్దీన్, అబెద ఆయేష, ప్రత్యేక అభినందనలు అంటే తెలియజేస్తున్నాం. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి మెసేజ్ చేసినందుకు. అండ్ మీ పాట రావాలని అయితే ఆశిద్దాం. హాయ్ హలో గుడ్ మార్నింగ్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం నెల్లూరు అంటూ సంగ మండలం జెండా దెబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్. ఇందా పంపించారు కదా, గ్యాంగ్లేటర్ సాంగ్ వేసేసాం ఆల్రెడీ, సో మళ్ళీ పంపించారు మెసేజ్. ఓకే ఓకే ఓకే. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ మనకు పుట్టపక్కన నుండి భవానీ, వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్, ప్లీజ్ మా కోసం ఏదైనా ఒక మంచి పాట అంటున్నారు. మా పేర్లు చదవండి అంటున్నారు. డెఫినెట్ గా అండి, చదివేశాం కదా. ఎందుకు ఎమోజీస్ వెరైటీగా పెట్టిస్తున్నారు. ఓకే, సో వెంకట్ గారు, భవానీ వెంకట్ గారు ఓ మంచి పాట అన్నారు కాబట్టి నెక్స్ట్ రాబోయే పాట మీకోసం కూడా. ఓకేనా. అండ్ మంగమ్మ గారి మనవుడు సినిమాలో వంగతోట కాడ ఒళ్ళు జాగ్రత్త అనే పాట కావాలంట చిత్తూరు జిల్లా పోతలపట్నంలో తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి గారికి. అండ్ స్వరూప సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత అయితే అడుగుతున్నారు, సో ట్రై చేద్దామండి. అండ్ గుడ్ మార్నింగ్, మాకోసం రాక్షసుడు చిత్రం నుంచి ఒక మంచి పాట అంటూ హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ అడుగుతున్నారు. సో రాక్షసుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన గీతం, వేటూరి రచన, ఇళయరాజా సంగీతం. యాదృచ్ఛికమో ఏమో, గత పాట కూడా ఇదే కాంబినేషన్. ఓకే, సో సూపర్ సాంగ్ వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: అదిను యాప్ ద్వారా. అరే వా
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై. హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వినే కార్యక్రమం. శ్రోతలు వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ తర్వాత మెసేజ్ చూద్దాం. మనకు ఈ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోధ, చానకిరాజు పంపించారు. అన్నమయ్య చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాట అంటూ అడుగుతున్నారు. ప్రయత్నం చేద్దామండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి తోర్నాల బాలాజీ, రేణుక, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుంచి మా కోసం పాట అంటూ అడుగుతున్నారు. నెక్స్ట్ మనకు మెసేజ్ పంపించిన వారు ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోజి, సక్కుభాయ్, సోనిక, హరికిషన్, జి లక్ష్మీ వర్మ, లడ్డూబాబా, మూసపేట నుంచి నరేష్, అండ్ ఇంకా వారి గ్రామ ప్రజలందరూ కూడా ఈ పాటను అయితే అడుగుతున్నారు. సో డెఫినెట్గా ట్రై చేద్దామండి ఈ పాటను ప్రసారం చేసేదానికి. అండ్ నెక్స్ట్ మెసేజ్

మనకి పంపించిన వారు వీరు డాన్ డాన్ చిత్రం నుంచి పాట ఆడుతున్నారు, నరేష్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అవినయ్, సాయి కిరణ్, పున్న వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకోట శేఖర్ పుట్టింటికి రాచెల్లి చిత్రం నుంచి అడుగుతున్నారు. ట్రై చేద్దామండి. ఇదే మెసేజ్ మీరు ఇందాక కూడా పెట్టారు, మళ్ళీ మళ్ళీ ఓకే నిన్న పెట్టారా, నిన్న అడిగినట్లున్నారు ఈ పాట. ఓకే నెక్స్ట్ మెసేజ్కి వెళ్దాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గుప్తా గారు, మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి. అండ్ 10th క్లాస్ చిత్రం నుంచి పాట అంటూ సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద, సుధీర్ అడుగుతున్నారు. సో ట్రై చేద్దాం. నెక్స్ట్ మెసేజ్ మనకు ముత్తుకూరు నుంచి వెంకటేశ్వర్లు గారు, వెంకటేశ్వర్లు గారు ఏదైనా చిత్రం నుంచి ఒక మంచి పాట అంటూ అడుగుతున్నారు. ప్రయత్నిద్దామండి. డెఫినెట్గా మీరు కోరుకున్నట్టుగా ఏదైనా చిత్రం నుంచి అంటున్నారు కాబట్టి నెక్స్ట్ రాబోయే పాట మీకోసం కూడా. ఓకేనా. అండ్ నెక్స్ట్ మెసేజ్ దసరా బిల్లుడు చిత్రం నుంచి పాట అడుగుతున్నారు. పచ్చగట్టి కోసేటి పడుచు పిల్ల అనే పాటను అడుగుతున్నారు మన పంతాడు శ్రీనివాసరావు గారు, గంగా భవాని గారు, కోనసీమ జిల్లా మోరిపల్లం నుంచి. నెక్స్ట్ మెసేజ్ మనకి పంపిన వారు, గుడ్ మార్నింగ్, నమస్తే సార్, పుట్టపక్కన నుండి మిరియాల తిరుమలయ్య ఆండాలు, మాకోసం ప్రేమాభిషేకం సినిమాలో ఒక మంచి పాట వినిపించండి అంటూ అడుగుతున్నారు. ట్రై చేద్దాం డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు, ప్లీజ్ ప్లే లేటెస్ట్ తెలుగు మూవీ సాంగ్ అంటున్నారు, ట్రై చేద్దామండి. అండ్ వీరు పశ్చిమ్ సింగ్ భూమ్ చాయ్ బాసా జార్ఖండ్ నుంచి పంపించారండి ఈ మెసేజ్. అండ్ లిజనర్స్ నేమ్స్ కూడా ఇక్కడ మనకి పంపించారు, శివగోప్, ప్రేమ్ గోప్, కపిల్ గోప్, శివాంష్ గోప్, సంగీత గోప్, లిపి గోప్, దీపాలి గోప్, అందరూ పంపించారు ఏదైనా ఒక మంచి పాట అంటున్నారు కాబట్టి. సో అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ పాట పాడిన వారు నిహాల్ అండ్ ఉషా, రచన కులశేఖర్, సంగీతం అందించిన వారు ఆర్పి పట్నాయక్.

0: బ్యూటిఫుల్ సాంగ్ చిత్రం మూవీ నుంచి వినేశారు కదా. అండ్ కొన్ని మెసేజెస్ ఉన్నాయి కవర్ చేద్దాం. మనకైతే 1:30 అయితే టైం ఉంది. హాయ్ గుడ్ మార్నింగ్ నరసింహ గారు అంటూ మనకి ధనలక్ష్మీపురం సయ్యద్ జాకిర్ గారు మెసేజ్ పంపించారండి. ఈ రోజు మీ ఉత్తరాల ప్రోగ్రామ్ అదరగొట్టేశారు, థ్యాంక్ యూ. నెల్లూరులో వర్షం పడదా అనుకున్నాం కానీ వర్షం పడింది. అలాగే మీ మంచి మాటలు ఇవ్వారా వినాలి అనుకున్నాం, వినేసాం అనుకుంటున్నాం, అంతా విఘ్నేశుని దయ అంటున్నారు. థ్యాంక్ యూ అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విఘ్నేశుడి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వాట్సాప్ లో మాయలుడు మూవీ నుంచి పాట ఆడుతున్నారు సౌందర్య మరియు మోహన్ బాబు అంటున్నారు. మీరు బాబు మోహన్ ఏంటో ఫీల్ అవుతాడు మళ్ళీ. ఈ సాంగ్ లో యాక్ట్ చేసింది సౌందర్యతో బాబు మోహన్ గారు. ఓకే, సో టైం అయితే ఇప్పుడు ఇంకొక నిమిషమే ఉంది, కొన్ని మెసేజెస్ ఉన్నాయి కవర్ చేద్దాం. అండ్ గద్వాల జిల్లా ఎర్రపల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మాభాయి వీరందరూ బొంబాయి పర్యటన నుంచి అడుగుతున్నారు. అలాగే కోట హర్ష గారు మనకు మెసేజ్ పంపించారు, ఫ్రెండ్ జ్యోతి కోసం ఒక మంచి పాట అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి మనకి బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే అంటూ పాటను కావాలంటూ దస్తగిరి సంధ్య యాస్మిన్ అడుగుతున్నారు. ఇంకా మా పేర్లన్నీ చదవండి అంటూ అలీనా సారిక కోవూర్ నుంచి ఒక మంచి పాట అంటూ అడుగుతున్నారు. సో ట్రై చేద్దాం అంటే కానీ టైం అయితే లేదు. చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు ఇంకా వారి కుటుంబ సభ్యులు కూడా మెసేజ్ పెట్టి సాంగ్ రిక్వెస్ట్ అయితే అడుగున్నారు. ఇప్పుడైతే టైం మనకి 20 సెకండ్లు మాత్రమే ఉంది. మరికొద్దిసేపట్లో వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. అనంతరం 10:15 విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు ముగిస్తూ సైనింగ్ ఆఫ్, మీ నరసింహ.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుదైక కుటుంబానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ అమెరికా ఘర్షణల ప్రభావం ఈ వారంలో యమన్ ఎర్ర సముద్ర ప్రాంతాలకు మరింత విస్తరించింది. ఇరాన్కు అనుకూలంగా ఉన్న హౌతీ దళాలు యమన్ పశ్చిమ తీరంలో వేగంగా ముందుకు సాగడం, బాబ్ అల్మందబ్ జలసంధికి సమీపంలోని ప్రాంతాలపై తమ నియంత్రణను పెంచుకోవడం అంతర్జాతీయ వాణిజ్యానికి ఆందోళన కలిగించింది. బాబ్ అల్మందబ్ ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్తో కలిపే కీలక సముద్ర మార్గం కావడంతో అక్కడ రవాణా అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరా వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశముంది. హౌతీ దళాల పురోగతితో సౌదీ అరేబియా భద్రతా పరిస్థితి కూడా సంక్లిష్టంగా మారింది. సెప్టెంబర్ 16 సౌదీ యుద్ద విమానాలు యమన్లోని హౌతీ స్థావరాలపై దాడులు చేయగా హౌతీలు కూడా సౌదీ నగరాలను, ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశాయి. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కా సమీపంలో హౌతీలకు చెందిన ఒక డ్రోన్ను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా పేర్కొంది. యమన్కు చెందిన హౌతీలు ప్రయోగించిన ఈ డ్రోన్ మక్కా సమీపం వరకు దూసుకొచ్చినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. అయితే తమ దేశ వైమానిక రక్షణ వ్యవస్థ దానిని నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే అడ్డుకొని ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇది హౌతీల పనేనని ఆరోపిస్తూ మక్కాలోని 2 పవిత్ర మసీదులు, అక్కడికి వచ్చే యాత్రికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొంది. మంగళవారం సాయంత్రం డ్రోన్ను గుర్తించిన సౌదీ రాయల్ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకొని కూల్చివేసినట్లు సౌదీ కూటమి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాల్కీ తెలిపారు. దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తూ ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇస్లామిక్ పవిత్ర నగరం మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్ దాడికి ప్రయత్నించారన్న ప్రచారంపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. పవిత్ర స్థలాల భద్రతను అడ్డం పెట్టుకుని పశ్చిమ

0: దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మక్కా పేరుతో జరుగుతున్న ఈ ఆరోపణలను రాజకీయం చేయడం మానుకోవాలని ఇరాన్ హితవు పలికింది. మక్కా సమీపంలో జరిగిన దాడులపై భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా జరుగుతున్న ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ముస్లింలకు పవిత్రమైన మక్కా నగరంపై దాడికి ప్రయత్నించడం తీవ్ర ఆందోళనకరమన్నారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఎక్కడైనా దాడులు ఆపాలన్నారు.
1: On Saudi Arabia, which we have condemned. We are deeply concerned also with the escalation in the situation that we see in the Red Sea region. We have condemned the attack on the Saudi sovereign territory, including on civilian infrastructure and economic assets. I would say that such attacks, they undermine regional stability and threaten freedom of navigation through the Strait of through the Babel Mandeb, and these are obviously unacceptable to us. We hope that there is early restoration of peace and stability in the region. Having said that, let me say that we continue to receive energy supplies from that part of the world.
0: ఇక యమన్లో పెరుగుతున్న హింస కారణంగా పెద్ద సంఖ్యలో ఆ దేశ ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. ఐక్యరాజ్య సమితి వలసల సంస్థ తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 18 నాటికి గత 2 వారాల్లోనే కనీసం 1,12,000 మంది యమన్లో అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. మరో 3,000 మంది సముద్ర మార్గంలో జిబౌటీకి చేరుకున్నారు. ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో తీవ్రతరమైన ఘర్షణల కారణంగా ప్రజలు భద్రత కోసం తమ నివాస ప్రాంతాలను విడిచిపెడుతున్నారు. జిబౌటీకి చేరుతున్న శరణార్థుల సంఖ్య పెరగడంతో అక్కడి ఆరోగ్య విద్యా వ్యవస్థలపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. బాబ్ అల్మందే ప్రాంతానికి హౌతీల పురోగతి ఒకవైపు మానవతా సంక్షోభాన్ని, మరోవైపు అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతకు సంబంధించిన ఆందోళనలను పెంచుతోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఈ ఘర్షణల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లోనూ ఒత్తిడి కొనసాగింది. సౌదీ అరేబియా నుంచి ఎర్ర సముద్రం తీరానికి చమురు తరలించే కీలక పైప్లైన్లో అంతరాయం ఏర్పడటంతో ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందని, ఆ పైప్లైన్ను త్వరగా పునరుద్దరించలేకపోతే ప్రపంచ చమురు సరఫరాలో 4% వరకు తగ్గే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే సౌదీ అరేబియా ఒమన్ మార్గంగా అదనపు చమురు సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక అమెరికా అంచనాలకు తగ్గట్లుగా ఉంటేనే ఇరాన్తో ఏదైనా ఒప్పందం చేసుకుంటామని, లేదంటే ఎలాంటి చర్చలకు తావులేదని ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్తో ఒప్పందం అంశంపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, అమెరికాతో ఒప్పందాన్ని ఇరాన్ కోరుకుంటోందని చెప్పారు. కానీ తమతో ఒప్పందానికి ఇరాన్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్దం కాలేదని, అమెరికా అంచనాలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఎలాంటి ఒప్పందానికైనా తాము అంగీకరిస్తామని చెప్పారు. పశ్చిమాసియా యుద్దాన్ని ముగించే దిశగా అమెరికా అడుగులు వేస్తోందన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాల అధినేతలతో వచ్చే వారం డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. జీసీసీ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాల ప్రతినిధులతో ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పశ్చిమాసియాలో గత కొంతకాలంగా జరుగుతున్న ఘర్షణల వల్ల గల్ఫ్ దేశాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలున్న చోట్ల ఇరాన్ దాడులు జరగడం, మరోవైపు చమురు సహజ వాయువు ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలగడం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్తో జరిగే ఈ భేటీ ప్రాంతీయ భద్రతకు అత్యంత కీలకంగా మారింది. రష్యాపై ఆంక్షలు విధించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది. అమెరికా పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం పొందడంతో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో అది చట్టంగా మారనుంది. 2024 అత్యవసర సహాయ ప్యాకేజ్ తరువాత యుక్రెయిన్ కు అమెరికా నుండి తగినంత సహాయం అందలేదు. ఈ క్రమంలో యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ స్వయంగా అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను సంప్రదించి ఈ బిల్లును ఆమోదించాలని కోరారు. అయితే ఈ బిల్లులో ఇరాన్పై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను మరో 5 ఏళ్ల పాటు పొడిగించే నిబంధనను చేర్చారు. దీంతో డెమోక్రటిక్ వర్గాల నుంచి కూడా ఈ బిల్లుకు ఊహించిన స్థాయిలో మద్దతు లభించింది. ఫలితంగా 7 ఆగస్టున సెనేట్ ఈ బిల్లును 86-11 భారీ మెజారిటీతో ఆమోదించగా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా 262-159 ఓట్ల తేడాతో దీనికి ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్క చేయకుండా రహస్యంగా రష్యా ఇంధన ఎగుమతులను కొనసాగిస్తున్న నౌకల సమూహాన్ని ఈ బిల్లు ప్రధానంగా లక్ష్యంగా చేసుకోనుంది. రష్యా సైనిక చర్యలకు ప్రధాన వనరుగా ఉన్న ఇంధన ఆదాయాన్ని అడ్డుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లులోని అత్యంత కీలక విషయం ఏంటంటే రష్యా నుంచి పెట్రోలియం లేదా సహజ వాయువును దిగుమతి చేసుకునే ప్రధాన 5 దేశాలపై అమెరికా అధ్యక్షుడు ఏకంగా 100% వరకు టారిఫ్లు విధించవచ్చు. ఇక మరోవైపు ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ గడువును మరో ఏడాది పాటు పొడిగించాలనే అమెరికా ప్రతిపాదనను రష్యా చైనాలు వీటో చేశాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా వీటో అధికారాలున్న ఈ 2 దేశాలు గురువారం జరిగిన ఓటింగ్ లో అమెరికా తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. అమెరికా తీర్మానంపై ఓటింగ్ జరగగా ఈ ప్రతిపాదన 11-2 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాగా రష్యా చైనా దేశాలు వీటో అధికారాన్ని వాడుకోగా సోమాలియా పాకిస్తాన్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. యుక్రెయిన్ కు మద్దతిస్తున్న నేటో దేశాలపై రష్యా డ్రోన్లు క్షిపణులతో హైబ్రిడ్ దాడులకు పాల్పడే అవకాశముందని పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ హెచ్చరించారు. యుక్రెయిన్ కు మద్దతిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచేందుకు రష్యా చర్యలకు పాల్పడవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నేటో దేశాల మధ్య సమన్వయం, రక్షణ సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియా ఆన్లైన్ గేమ్స్ ఏఐ చాట్బాట్స్ విషయంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. 13 సంవత్సరాలలోపు పిల్లలు సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్, చాట్బాట్స్ ఉపయోగించకుండా నిషేధం విధించే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లైన్ ప్రకటించారు. బుధవారం స్ట్రాస్బర్గ్ లో జరిగిన వార్షిక స్టేట్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ ప్రసంగంలో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. పిల్లలను ఆన్లైన్ లో రక్షించాల్సిన అవసరం పెరుగుతోందని, పిల్లలను ఆకర్షించేలా రూపొందించే వ్యసనపరమైన ఫీచర్లను అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలు మరింత తీవ్రమైన కాంటెంట్ వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.
2: No social media under the age of 13. No personal account under the age of 15. That means from 13 to under 15, only mini accounts set up and supervised by parents or guardians with limited features and time restriction to 1 hour a day. And between 15 and 18, safe design will be an obligation for the platforms. Day and night, parents see the costs. Loss of sleep, anxiety, even self-harm. And in a growing number of cases, even fatal tragedies. I'm aware that many perceive the power of big tech as overwhelming and impossible to roll back. I disagree. We do not have to accept addictive features. We do not have to accept children being drawn into ever more extreme content. We do not have to accept that girls have their photos used for AI-generated sexualized images.
0: అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా సోషల్ మీడియా ప్రభావం నుండి తమ దేశానికి చెందిన పిల్లలను రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. 15 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని ఏకీకృతం చేసే దిశగా యూరోపియన్ యూనియన్ వేగంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ భద్రత విషయంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ సాంకేతికత వల్ల ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీదారులు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ భద్రత విషయంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ ఎవరికి వారే అన్నట్లుగా కాకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఏఐ సాంకేతికత అభివృద్ది దానివల్ల కలిగే నష్టాలపై మనకున్న అవగాహన కంటే చాలా వేగంగా దూసుకుపోతోందని, సాంకేతిక దిగ్గజాలు వ్యక్తపరుస్తున్న ఆందోళనలను మనం విస్మరించలేమన్నారు. ఏఐ ముప్పుల నుంచి పౌరులను రక్షించే బాధ్యతను మొదట ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రపంచ దేశాల సమన్వయం కూడా తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.
3: Let me say a final word about rising concerns regarding the advance of artificial intelligence. AI has enormous potential to accelerate sustainable development, enhance learning, strengthen health systems, boost climate resilience, and so much more. But a growing number of those building it are sounding the alarm, warning that development is racing ahead of our understanding of the risks. Some call for a pause, many call for guardrails. And we cannot afford to ignore concerns that have been raised, especially by those on the front lines of the development of AI. Governments must assume their responsibilities. It is the first responsibility of any government to protect its citizens, including from the threats of artificial intelligence. National action is essential. But global coordination is also indispensable. Because AI does not stop at borders, and neither do its risks. Voluntary policies that are isolated, unverifiable, and unevenly applied will not address the problem.

0: జరగనున్న నేపథ్యంలో న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ప్రపంచ శక్తులే సభ్యులుగా ఉండటం ఆమోదయోగ్యం కాదన్నారు. 15 దేశాలతో కూడిన భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు. అధికార పంపిణీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం ఉన్న ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా కాకుండా ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా భద్రతా మండలి నిర్మాణం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బ్రిక్స్ కూటమిని ప్రస్తావిస్తూ ప్రపంచం మారుతోందని, కొత్త శక్తులు ఆవిర్భవిస్తున్నాయని గుటెరెస్ పేర్కొన్నారు. అధికార ప్రభావాల పునర్విభజన జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుకురావడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏకు న్యూజిలాండ్ పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పంద బిల్లుకు అనుకూలంగా 93 మంది చట్టసభ సభ్యులు ఓటేయగా 29 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లు ఆమోదంతో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుకు మరింత చేరువైంది. ఈ నిర్ణయాన్ని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ స్వాగతించారు. దక్షిణాఫ్రికాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 మినీ బస్సులు మరొక వాహనం ఒకదానినొకటి బలంగా ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కేప్టౌన్ నగరానికి తూర్పున సుమారు 380 కిలోమీటర్ల దూరంలో ప్రిన్స్ ఆల్బర్ట్ లియూ గామ్కా పట్టణాల మధ్య ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. భారత్ పొరుగుదేశమైన నేపాల్లో ఇటీవల సంభవించిన విధ్వంసకర వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1410కి చేరింది. మరో 6,100 మందికి పైగా గల్లంతైనట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ప్రతిష్టాత్మక గ్రాండ్స్లామ్ యుఎస్ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో అమెరికాకు చెందిన బెన్ షెల్టన్ను ఓడించి జ్వెరెవ్ తన 2వ గ్రాండ్స్లామ్ టైటిల్ను దక్కించుకున్నాడు. 1989లో బోరిస్ బెకర్ తర్వాత యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్గా జ్వెరెవ్ నిలిచారు. ఇక మహిళల సింగిల్స్లో ఎలెనా రిబికినా విజేతగా నిలిచారు. ఫైనల్లో 2 సార్లు డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న బెలారస్ క్రీడాకారిణి అరేనా సెబలెంకను ఓడించి రిబికినా తొలిసారి యుఎస్ ఓపెన్ టైటిల్ను సాధించారు. ఈ విజయంతో ఆమె ప్రపంచ నెంబర్1 ర్యాంకును కూడా అందుకున్నారు. ఇక పురుషుల డబుల్స్లో అమెరికాకు చెందిన క్రిస్టియన్ హారిసన్, బ్రిటన్కు చెందిన నీల్స్ కుప్స్కీ జోడీ విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా, జాకబ్ మెన్సిక్ జోడీ విజేతగా నిలిచింది. ఆసియా మహిళల టీ20 క్రికెట్ కప్ 2026లో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్లో సెప్టెంబర్ 13 జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 8వ సారి ఆసియా కప్ను కైవసం చేసుకుంది. ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోచి, సక్కుబాయి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు అనుకున్నాను, కానీ మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే, నెక్స్ట్ ఎవరు అంటే శివ, శ్రీఫణి, దేశాయిపేట, వేటపాలెం నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక చంద్రశేఖర్ గారు పంపిస్తున్నారు కొల్లాపూర్ నుంచి. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ ఆర్జే దీపు మేడం గారు అంటూ పంపించేస్తున్నారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి దీపు గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించలేదు. ఎనీవే, నెక్స్ట్ ఎవరు అంటే కమతం వెంకట లక్ష్మీ రెడ్డి భీమునిపాడు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బొడ్డు తులసీదాస్ నవీపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి హాయ్ దీపు గారు గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, ఓకే ఈరోజు ప్రోగ్రామ్ లో కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది అంటూ పెడుతున్నారనమాట. ఎనివే మరి క్వశ్చన్ మీకు అర్థం కాలేదు అని పెట్టారు. ఎనివే నేను మళ్ళీ వేరే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, ఈసారైనా క్లియర్ గా విని నాకు ఆన్సర్ మెసేజ్ చేసేయండి అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే హాయ్ గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పోరంకి వి రాఘవమ్మ రేఖ సాయమోనిక పంపిస్తున్నారు. బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనివే మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక రెండు వేల ఇరవై ఆరులో వీర్ గార్డియన్ సైనిక విన్యాసం భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగింది అని అడిగాను. సో ఆన్సర్ జపాన్ అనమాట. సో జపాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నేను ఆన్సర్ రివీల్ చేశాక ఇంకొక మెసేజ్ వచ్చింది, అది పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు ఈసారి కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. ఎనివే మరి మనం సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు హరవెల్లిలో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్లో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? క్వశ్చన్ మళ్లీ రిపీట్ చేస్తున్నాను. 2026 స్వచ్ఛ వాయు సర్వేక్షణ్లో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? అది మన ఇండియాలోనే. సో ఆ నగరం ఏదో మీకు తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866242814. అండ్ ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.
2: దిగిడి దిగిడి దీంతికి పప్ప, దీంతికి పప్ప, దిగిడి దిగిడి దీంతికి పప్ప.

వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం మొన్న భారవీళ్ళ ప్రోగ్రామ్ లో సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026 స్వచ్ఛవాయు సర్వేక్షణ్లో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది అని చెప్పి. సో ఎవరెవరు మెసేజ్లు పంపించారో చూసేద్దాం. శివ శ్రీఫణి గారు దేశాయిపేట మేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే జాండ్రపేట నుంచి పంపిస్తున్నారు హరికృష్ణారవి, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే జాన్సన్ విజయవాడ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఆర్జే దీపు మేడం గారు అంటూ పంపించేస్తున్నారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, బొడ్డు తులసీదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోదా జానకిరాజు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక ఎస్పీ రామకృష్ణ కృష్ణవేణి భవానీనగర్ అనంతపురం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ పంపించేస్తున్నారు కిషోర్ కుమార్ గారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే గనక నమస్తే శుభోదయం అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు పంపిస్తున్నారనమాట తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఎనివే రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందగాయపల్లె గ్రామం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హంపాపుర గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026 స్వచ్ఛవాయు సర్వేక్షణలో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం లక్నో అన్నమాట. సో లక్నో ఇస్ ద రైట్ ఆన్సర్. సో హర్వీలో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 2026 జల సంచయ్ జన భాగీదారీ 3.0 కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026 జల సంచయ్ జన భాగీదారీ 3.0 కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? సో దీనికి కనుక మీకు అంత తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. అండి ప్రతి మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఏంటా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళ్తేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు. సో హర్విల్లు ప్రోగ్రామ్ లో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026లో జల సంచయ జన భాగీదారీ 3.0 కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అని చెప్పి అడిగాను. సో ఎవరెవరు ఆన్సర్ పంపించారో చూసేద్దాం. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ ఇందుపూర్ నుంచి పంపిస్తున్నారు, ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మురళీ గారు పంపిస్తున్నారు, ఆ దీపు గారు అంటూ పంపించారు. బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపించలేదనమాట. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఇరోచి, సక్కుబాయి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కమత వెంకటలక్ష్మి రెడ్డి వేమునిపాడు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అలాగే హాయ్ మ్యామ్ అంటూ జందర్పేట నుంచి పంపిస్తున్న జాండర్పేట నుంచి హరి కృష్ణ రవి గారు, మీ పేరైతే మెన్షన్ చేయలేదు బిఫోర్ మెసేజ్ లోంచి నేను చదువుతున్నాను. సో ప్రతిసారి మీరు మెసేజ్ చేసేటప్పుడు మీ ఊరు పేరు డెఫినెట్ గా మెసేజ్ చేయండి. ఎనీవే మీరైతే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నమస్తే శుభోదయం దీపు బంగార్ తల్లి అంటూ ఆన్సర్ పంపించేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బొడ్డు తులసీదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ శుభోదయం దీపు గారు అంటూ కొనకొండ రామణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, చాలా పెద్ద ప్రశ్న సరిగ్గా వినలేకపోయాము అంటూ పంపించేశారనమాట. ఎనివే మరి నేను మళ్ళీ క్వశ్చన్ నుండి ఆన్సర్ రెండు చదువుతాను. నెక్స్ట్ పెడని జోగనందరావు కాల నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు ఏంటో ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ మెసేజ్ ఏమో రాంగ్ ఆన్సర్ ఇస్తున్నారు, మళ్ళీ సెకండ్ మెసేజ్ లో రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు అనమాట. ఎనివే నెక్స్ట్ గద్వాల జిల్లా ఎర్రపల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివారాణి గారు రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజ్ పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. సో ఎనివే ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026లో జల సంచయ జన భాగీదారి 3.0 కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఛత్తీస్గఢ్ అనమాట. సో ఛత్తీస్గఢ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? సో మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, భారతదేశంలో జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? సో అంటే ఏ నెల ఏ డేట్ లో జరుపుకుంటాం అనమాట జాతీయ ఇంజనీర్స్ డే. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866248814. ఇప్పుడు అది మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉన్నది వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారని. సో చాలా మంది అయితే మెసేజ్ పంపించారు, ఎవరెవరు పంపించారో చూసేద్దాం. సో ఫస్ట్ పంపించేస్తున్నారు శుభోదయం దీపు గారు అంటూ కొనకండ్ల రమణారావు, కవిత, జోస్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఏం, నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, ఇదొచ్చి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బుద్ధి రవిశంకర్ ఫ్రమ్ జాంద్రపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే దీపు మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భానుజైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్

పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కిరణమయ్య గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక రాధా రమణి తిరుపతి నుంచి పంపిస్తున్నారు, నా బర్త్డే కూడా అదే రోజు అంటూ పంపిస్తున్నారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బొడ్డు తులసిదాస్ నవ్విపేట నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, ఆయదీపు గారు, ఈరోజు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను మేడం, నేను రాంగ్ ఆన్సర్ పెడితే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మేడం అంటూ పంపించేస్తున్నారు. ఎనివే ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించేశారు ఫస్ట్ అటెంప్ట్ లోనే. అలాగే నెక్స్ట్ ఉమారాణి గారు వేములవాడ నుంచి రైట్ ఆన్సర్ పెట్టేశారు. అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నమస్తే శుభోదయం దీపు బంగారు తల్లి అంటూ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. ఎవరు అంటే కనుక తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త గారు. నెక్స్ట్ ఎవరు అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పట్టేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకట చలపతి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేతపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత, కళ్యాణి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆదిదీపు మేడం గారు ఆన్సర్ అంటూ పంపించేస్తున్నారు రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతమాలక్ష్మి చెన్నై నుంచి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ సోమాండపల్లి నుంచి శివ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక రామకృష్ణ, కృష్ణవేణి, అర్చన, భవానీ నగర్, అనంతపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి అదని మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి దియారణ, మోహన్జీ, దివ్యభాయ్, అజయ్, శృతి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనిమిదికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక భారతదేశంలో జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే సెప్టెంబర్ 15. ఇది సరం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా మనం సెప్టెంబర్ 15 జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటాం అన్నమాట. సో లాస్ట్ ఇంకొక మెసేజ్ వచ్చేసింది, ఎవరు పంపించారంటే ఈ రోజు మీ షో చాలా బాగుంది దీపు గారు అంటూ ముసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఇది వచ్చి సక్కుబాయ్ గారు పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎనిమిది స్టూడియోలో టైం చూస్తే 10:55:04 కావస్తుంది. ఇక ఈ రోజుకి మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం వచ్చేసింది. ఇంకొక రోజు ఇంకొక షోలు ఇంకో బోల్డ్ అనే విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసింది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఆర్కే బీచ్ లో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు ముఖ్యమంత్రి అందజేస్తారు. విద్యుత్ వాహనాలకు అనువైన వాతావరణాన్ని కల్పించడంలో దేశంలోని 36 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ 9, తెలంగాణ 10 స్థానంలో నిలిచాయి. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ 2025 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. శాసనమండలిలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి నూతన ఓటర్ల జాబితా రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం 2027 మార్చి 29తో ముగియనుంది. రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ రోజు ఉదయం వీఐపీ విరేక సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. ఆయుర్వేదం అనేది కేవలం అనారోగ్యం వచ్చినప్పుడు తీసుకునే చికిత్స మాత్రమే కాకుండా మంచి జీవన శైలిని పాటించడం, ఆరోగ్యం, భవిష్యత్తు తరాల కోసం ఆరోగ్యకరమైన జీవితం, పర్యావరణం కల్పించడం, ఇలా అన్నిటి మీద దృష్టి పెట్టే సంపూర్ణ విధానమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. తహసీల్దార్ ఆఫీసులకు వెళ్లి నివాస ధృవీకరణ పత్రం తీసుకోవాలంటూ ఈ నెల 16 జారీ చేసిన ఆదేశాలను రెవెన్యూ శాఖ సవరించింది. ఇందుకు సంబంధించి జీవో 592లో మౌలికమైన సవరణ చేసింది. ప్రజల వద్ద ఉన్న ఆధార్ కార్డు, రేషన్ కార్డులోని అడ్రస్నే నివాస ధృవీకరణ పత్రంగా, అడ్రస్ ప్రూఫ్గా పరిగణించాలని, అవి ఉన్నవారు మళ్లీ ప్రత్యేకంగా ఆ పత్రం తీసుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది చారధామ యాత్రకు వచ్చిన భక్తుల సంఖ్య 50 లక్షలు దాటింది. హేమకుండ్ సాహిబ్ను సందర్శించిన 3.26 లక్షల మందితో కలిసి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రులకు వచ్చిన వారు 50.87 లక్షల మంది అని అధికారులు తెలిపారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జాస్ బట్లర్ T20 క్రికెట్లో చరిత్ర సృష్టించారు. ఈ ఫార్మాట్లో 15,000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన 2 T20 మ్యాచ్లో బట్లర్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 11:11 పిన్ని క్లాక్ లో టైం చూస్తే సో సినిమా కబుర్లలో ఉన్నాం కదా. ఇక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మంచి మంచి సాంగ్స్ కూడా మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. అయితే ఇక మనం ఫస్ట్ మూవీ అప్డేట్ ఏం తెలుసుకోబోతున్నాం అంటే, అల్లు అర్జున్ గారు నటించబోతున్న ఫిల్మ్ రాకా గురించి అప్డేట్ అనమాట. సో అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది ఇండస్ట్రీలో. సో ప్రజెంట్ ఈ సినిమా మీద అందరికీ కూడా మంచిగా అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. అయితే ఈ రాకా సినిమాకి సంబంధించి చిన్న న్యూస్ ఏంటంటే, ఇందులో విజువల్స్ అంట అసలు సూపర్బ్ గా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి విజువల్స్ అనే టాక్ అయితే వచ్చేసింది బయటికి. సో ఇంకా చెప్పాలంటే అసలు అవతార్ సినిమాలో ఎలాంటి విజువల్స్ కనిపించాయండి మనకి, ఎంత అద్భుతంగా ఉన్నాయి. చివరికి అవతార్ లో కూడా మనం చూడనటువంటి విజువల్స్ ఈ అట్లీ సినిమా, ఐ మీన్ రాకా మూవీలో అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తాం అని మాత్రం

నమ్మకం చెప్తున్నారు నమ్మకంగా. మరి చూడాలి, ఇక 3 డేస్ లో మాత్రం చిన్న గ్లిమ్స్ అయితే మన కోసం రిలీజ్ చేస్తారు. మరి అది ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిందేనబ్బా. సో ఇక ఇంకొకటి, ఈ నెల 21st సెప్టెంబర్ డైరెక్టర్ అట్లీ గారి పుట్టినరోజు కదా, సో ఆ డేట్ సందర్భంగా సో ఆ రోజును మాత్రమే రాకా టీజర్ అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని కూడా ఆలోచిస్తున్నారు. మరి చూడాలి, మరి ఫస్ట్ అయితే చిన్న గ్లిమ్స్ అయితే చూస్తాం, తర్వాత మళ్ళీ రాకా టీజర్ అనమాట. మొత్తానికి అల్లు అర్జున్ గారు చాలా వెరైటీ గెటప్ లో రాకాతో మన ముందుకు రాబోతున్నారు. మరి ఆ టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ ఒక సాంగ్ తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 జబర్దస్త్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. 11:24 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. ఇక సినిమా కబుర్లలో ఉన్నాం కదా, మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే తేజ సజ్జా నటించిన జాంబి రెడ్డి సినిమాకి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మనం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. అండ్ దీనికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనమాట. మరి తేజ సజ్జా నటిస్తున్న సీక్వెల్ జాంబి రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ అనే టైటిల్ తో ఒక స్పెషల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ పోస్టర్ లో కనబడుతోంది ఎవరో తెలుసా? సో ఒక ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారనమాట ఒక వ్యక్తిది. మరి ఆయన ఎవరో కాదు, ఉపేంద్ర గారు. మరి ఒక పవర్ఫుల్ వారియర్ గా, ఒక పవర్ఫుల్ లుక్ లో ఉపేంద్ర గారు ఈ పోస్టర్ లో అయితే కనిపించారు. మరి జాంబీల ప్రపంచంలోకి ఉపేంద్ర గారు ఎంట్రీ ఇవ్వడంతోనే ఈ మూవీ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్లబోతోంది అని చెప్పేసి మూవీ టీం కూడా ప్రకటించేసింది. మరి చూడాలి మరి జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది. ఆల్రెడీ పోస్టర్ తోనే అసలు సూపర్ క్రేజ్ అయితే సంపాదించేసుకుంది. మరి ఇంకా మరిన్ని అప్డేట్స్ త్వరగా రావాలి మనకి ఈ సినిమా గురించి ఇంకా తెలియాలని మనం కూడా వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మీకోసం ఒక మంచి సాంగ్ హనుమాన్ సినిమా నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సెకండీ ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. 11:35 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆజయ్ తేజు. ఇక నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అంటే నాని నటించబోతున్న ఫిల్మ్ ది పారడైజ్ సో ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉంది. సో ఈ మంత్ 24th న ది పారడైజ్ సినిమా మన ముందుకు రాబోతోంది. అయితే దీనికోసం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు హీరో నాని అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదిల. మరి ఈ పారడైజ్ సినిమా కొంట స్టార్టింగ్ లో సమ్మక్క అనే టైటిల్ ని ఫిక్స్ చేద్దామని అనుకున్నారంట. ఎందుకంటే ఇది ఒక తల్లి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఫిలిం కాబట్టి. సో ఆ ఫిలిం లో వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఎవరంటే సోనాలి కులకర్ణి గారు మన నానిగారికి మదర్ గా యాక్ట్ చేశారు. సో ఆమె రోల్ చాలా పవర్ఫుల్ గా ఎంతో న్యాచురల్ గా ఉంటుంది. సో ఆ పాత్ర ప్రాధాన్యతను తెలియజేసే విధంగా సమ్మక్క అనే టైటిల్ పెడితే బాగుంటుందని ఫస్ట్ అయితే అనుకున్నారు. కానీ ఇక తర్వాత మళ్ళీ ది పారడైజ్ కి మారవడం జరిగింది. సో అది మ్యాటర్ టైటిల్ ఏదైనా సరే మరి నానిగారి గెటప్ కానివ్వండి చాలా కొత్తగా ఉంది. మనం చూస్తుంటే టీజర్ లో కూడా మరి చూడాలి ప్రేక్షకుల ముందుకి 24th న తీసుకురాబోతున్నారు కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం మనం ఈ కొంత రోజుల్లో చూడబోతున్నాం. ఇక టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ నెక్స్ట్ మీకోసం అయితే సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ దసరా. మరి ఈ డైరెక్టర్ కాంబినేషన్ లో నాని అండ్ శ్రీకాంత్ ఒదల గారి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ దసరా. మరి అది ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు కదా. మరి దానిలాగానే దానికి మించి ఈ పారడైజ్ కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. మరి మీకోసం సాంగ్ వచ్చేస్తుంది చమ్కీలా అంగిలసి సాంగ్. సో వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మగధీర ఫిల్మ్ నుంచి సాంగీత వినేశారు. 11:50 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక హీరో సూర్య నటించబోతున్న లేటెస్ట్ ఫిల్మ్ సీన్, మరి ఈ సీన్ సినిమాకి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ అయిపోయిందండి. జీతు మాధవన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరో సూర్య గారు ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. సో ఆ క్యారెక్టర్ పేరు కూడా రివీల్ చేసేశారు. సో పోలీస్ ఆఫీసర్ ప్రేమ్ రాజ్ గా కనిపించబోతున్నారనమాట. ఇక 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జ్యోతిక సూర్య ఈ ఫిల్మ్ ని నిర్మిస్తున్నారు. ఇక దీపావళి కానుకగా 6th November న ఈ మూవీ అయితే రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక కరుప్పు అండ్ విశ్వనాథన్ సన్స్ తో సూర్య సూపర్ హిట్స్ అయితే అందుకున్నారు ఆల్రెడీ. అండ్ ఆవేశం ఫిల్మ్ తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ జీతు మరి ఈ సినిమాకి డైరెక్షన్ లో డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు కదా. మరి చూడాలి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న ఈ సీన్ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. మనం కూడా మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ గజని. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ ఆర్థిక సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో వికసిత్ భారత్ దిశగా దేశానికి ఆర్థిక వనరులపై చర్చించనున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సంజీవని ప్రాజెక్టుతో ఆయుష్ వైద్య సేవలను అనుసంధానిస్తామని, ఇంటింటికి యోగాను చేరువు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమంలో ఇంటింటికి యోగా, సంజీవని ప్రాజెక్టు, ఆయుష్ సేవల అనుసంధానం, భాగస్వామ్య సంస్థల సహకారంపై నిర్వహించిన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట వ్యాప్తంగా ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అకాడమిక్ ఎక్సలెన్స్ పై దృష్టి సారించాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి అధ్యక్షతన ఉండవల్లిలో జరిగింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లకు శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి 13.4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ దరఖాస్తుల సేకరణ ప్రారంభం కాగా శుక్రవారంతో గడువు ముగిసింది. తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే భావితరాలకు చక్కటి వాతావరణాన్ని అందించి వెలుగుతుందని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కనకరాజు అన్నారు. స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట పండుగ వేడుకగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అపరమైన సాహిత్య, సామాజిక, సాంస్కృతిక సేవలను పరిగణనలో తీసుకుని ఆయన వారసత్వంతో ప్రజలకు ఉన్న అనుబంధం భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని జయంతిని రాష్ట వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వరంగల్ సికింద్రాబాద్ మధ్య నడిచే పుష్పుల్ రైలు నిర్వహణ కారణాలతో ఆదివారం రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదేవిధంగా సికింద్రాబాద్, కాగజ్ నగర్, సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆదివారం రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎస్ శ్రీధర్ తెలిపారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే వచ్చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. మరి బ్యూటిఫుల్ సాంగ్ మనమైతే వినేసాం గణేష్ ఫిలిం నుంచి, రాజా మహారాజా అంటూ. మరి వినాయక చవితి నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు కదా. అయితే చాలా దేశాలలో కూడా, అంటే మన దేశంతో పాటుగా మిగతా దేశాల్లో కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు తెలుసా వినాయక చవితి నవరాత్రులు. మనం చవితి రోజున మాత్రం ఆ ఒక్కరోజు ఇంట్లో మాత్రం పూజించిన తర్వాత ఈవినింగ్కే నిమజ్జనం చేసేస్తాం. కానీ అపార్ట్మెంట్స్ లో లేకపోతే మన వీధుల్లో ఎక్కడైనా వినాయక విగ్రహాలు పెట్టినప్పుడు ఇక థర్డ్ డే, ఫిఫ్త్ డే, సెవెంత్ డే ఆర్ నైన్త్ డే వరకు కూడా ఉంచి అప్పుడు నైన్త్ డే నిమజ్జనం చేస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ లో మరి వినాయకుడికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు అయితే తెలుసుకోవాలనిపిస్తోంది నాకైతే. మరి మీకు కూడా షేర్ చేస్తాను అవేంటో. అంటే ఈ 9 డేస్ పాటు చక్కగా పూజలు చేసుకుంటూ మరి స్వామి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, ఆయన లైఫ్ హిస్టరీ గురించి, స్టోరీస్ గురించి, ఎలా ఉండేది ఏంటి, ఆ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, సో ఇవన్నీ కూడా తెలుసుకుంటే బాగుంటుంది. మరి వాటికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మాట్లాడుకుందాం. అలాగే విదేశాల్లో వినాయకుడి గురించి కూడా మాట్లాడుకుందాం ఇంట్రెస్టింగ్ విశేషాలు. సో తెలుసుకుందాం, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Ek Bharti FM 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటనే చేస్తూ ఉన్నారు. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ మహారథి ఫిల్మ్ నుంచి అయితే వినేశాము. ఇక టైం ఎగ్జాక్ట్లీ 12:15 అయిపోయింది. మనమైతే వినాయకుడి గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు మాట్లాడుకుందాం అని అన్నాను కదా. ఆది పూజలు అందుకునే వినాయకుడికి దేశ విదేశాల్లో అనేక ఆలయాలు అయితే ఉన్నాయండి. ఎన్నో పురాతన ఆలయాలు, అరుదైన విగ్రహ విశేషాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా తెలుసుకుందామా. మరి వినాయకుడిని మనము ఏ టెంపుల్లో చూసినా జనరల్ గా ఎక్కడైనా సరే గజానందుడిగానే ఆరాధిస్తాం. సో గజముఖంతోనే కనపడుతూ ఉంటారు. కానీ ఆయన మానవ ముఖంతో కనిపించే ఆలయం కూడా ఒకటి ఉంది తెలుసా. అది ఎక్కడో కాదు, మన దేశంలోనే అన్నమాట. తమిళనాడులోని తిలతర్పణపురి అనే ఒక ఊర్లో ఒక టెంపుల్ ఉంది. అది ఏకైక మానవ ముఖంతో కనిపించే వినాయకుడి ఆలయం అన్నమాట. మరి వినాయకుడు గజాననుడిగా మారక ముందు బాల వినాయకుడి రూపంలో కొలువు తీరిన ఈ ఆలయం అదనమాట ఇది. మరి క్రీస్తు శకం 7వ శతాబ్దంలో కట్టించిన టెంపుల్ అంటది. మరి వినాయకుడికి తొలి రూపం అయితే అదే కదా, బాల వినాయకుడి రూపం. కాబట్టి దీనికి ఆది వినాయక ఆలయం అని చెప్పేసి పేరు. సో చాలా మంది కాశీ లేకపోతే అక్కడ తమిళనాడులో, ఇంకా తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలు ఎవరైతే సందర్శిస్తారో డెఫినెట్ గా అంత గొప్ప పుణ్యక్షేత్రంగా దీన్ని కూడా దర్శించుకుంటారనమాట ఇక్కడ కూడా వెళ్ళి. సో చాలా ఫేమస్ అనమాట. వినాయకుడు మానవ రూపంలో కొలువు తీరిన ఆలయం అనమాట. సో ఇంకా చాలా ఉన్న విశేషాలు మాట్లాడుకుందాం. విదేశాల్లో ఉన్న వినాయకుడు విశేషాలు కూడా చెప్తానన్నాను కదా, ఈ సాంగ్ తర్వాత మాట్లాడతా. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదానీ సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: అయిపోయిన టైమ్ లో చూస్తే మాత్రం మరి మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి వినాయకుడి గురించి మాట్లాడుకుంటాం కదా, విదేశాల్లో వినాయకుడి గురించి ఇప్పుడు చెప్తాను. ఇండోనేషియాలోని వినాయకుడు అనమాట. అంటే ఇండోనేషియాలో బ్రోమో అగ్నిపర్వత శిఖరంపై 7 శతాబ్దాల నాటి వినాయక విగ్రహం అయితే ఒకటి ఉంది. అయితే బ్రహ్మదేవుణ్ణి అక్కడ ప్రజలు స్థానిక భాషలో బ్రోమో అని పిలుస్తూ ఉంటారు. మరి అదే పేరు ఈ అగ్నిపర్వతానికి కూడా పెట్టుకున్నారు. సో ఆ అగ్నిపర్వతం మీద ఉందన్నమాట దాదాపు 7 శతాబ్దాల నాటి వినాయక విగ్రహం అంట. సముద్ర మట్టానికి 7,000 అడుగుల ఎత్తులో ఉంటే 7,000 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. మరి ఈ వినాయకుడు తమను అగ్నిపర్వతాల పేలుడు నుంచి ప్రకృతి విపత్తుల నుంచి కాపాడతాడు అని చెప్పేసి అక్కడి వారి నమ్మకం. అలాగే దీంతో పాటుగా శ్రీలంకలో కూడా అండి, శ్రీలంకలో కూడా చూసుకుంటే ఒక పురాతనమైన ఏకశిలా గణపతి విగ్రహం అయితే కనిపిస్తుంది. మరి అడవులకు రక్షణగా ఉంటాడు అని చెప్పి భావించి ఈ విగ్రహాన్ని నెలకొల్పారంట. మరి అందుకే అడవీయ గణపతిగా అక్కడి వారు కొలుస్తూ ఉంటారు శ్రీలంకలో. మరి ఇదైతే సుమారు 12వ శతాబ్దం నాటిదంట. సూపర్ కదా. సో ఎప్పటివో ఎన్నో శతాబ్దాల క్రితం ఉన్న విగ్రహాలని ఇంకా కొలుస్తూ ఉండడం. అండ్ ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన వినాయక విగ్రహాలలో 3వ స్థానంలో అయితే ఉంది. సో శ్రీలంకలోని విగ్రహం సంబంధించిన విశేషాలు ఇవి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా చెప్తాను. ఇక కాసేపట్లో ఇప్పుడైతే సాంగ్ విందాం, తర్వాత 12:30కి వార్తలు అయితే వినేస్తారు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. మరి తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను అందజేయగల ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఇప్పుడు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీ కరవు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరవు ప్రభావం, వ్యవసాయ ఉద్యాన పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడేందుకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఆర్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల చేనేత జౌళి శాఖ అధికారులతో ఈరోజు మంత్రి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయాన్ని దండగా నిలుస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 450,508 రూపాయల విలువల చెక్కులను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. సమగ్ర చెత్త నిర్వహణ ద్వారా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజాబాబు అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో మెగా సిగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం పాత రైల్వే స్టేషన్ వద్ద కొత్త మున్సిపల్ కార్యాలయ భవన ప్రాంగణం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ పాల్గొని స్వయంగా పరిసరాలను అధికారులతో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. ఈ నెల 25వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఆల్బెడ్ నజల్ మాతల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగశేష భూషణ్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల తుది జాబితాను ఎంపీడో చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు విడుదల చేశారు. 64 పోలింగ్ కేంద్రాల్లో 51,667 మంది ఓటర్లు ఉన్నట్టు ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 4 జట్లు తెలపడే ఈ టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు మధ్యాహ్నం 1:30 నుంచి రాయలసీమ జన్ స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.

0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ధీర ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. ఇక ఈ రోజు నేషనల్ డాన్స్ డే అనమాట. సో డాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో ఈ రోజుల్లో ఇంకా ఒకప్పుడుతో పోలిస్తే ఈ రోజుల్లో పిల్లలు అలా స్కూల్ కి వెళ్తూనే మరొక ఏదో ఒక యాక్టివిటీ నేర్చుకోవడం జరుగుతుంది. డాన్స్ అవ్వచ్చు, సింగింగ్, లేకపోతే ఇంకా స్విమ్మింగ్ అని, బ్యాడ్మింటన్ అని, ఏదో ఒక స్పోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇలా ఆర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. సరే, మనకి మన బాడీకి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో డాన్స్ చాలా ఇంపార్టెంట్. డాన్స్ చేస్తే చాలు మనం ఎక్సర్సైజ్ చేసినట్టే కదా. చాలా మందికి వెస్టర్న్ అవ్వచ్చు, క్లాసికల్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఏదో ఒక ఆర్ట్ ఫామ్ అది మనం నేర్చుకున్నట్టుగా ఉంటుంది, మన కల్చర్ ని మనం గౌరవించినట్టుగా ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ కి ఇస్తున్నట్టుగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన బాడీకి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఏదేమైనా, నేను ఈరోజు ఆర్ట్ గురించి అని కాదు కానీ ఆర్ట్ అండ్ కామిక్స్ గురించి మాట్లాడదాం మీతో ఒకసారి అనుకుంటున్నాను. జనరల్ గా చాలా మందికి బొమ్మలు అంటే డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం, స్టోరీస్ రాయడం అంటే ఇష్టం, క్యారెక్టర్స్ ని సృష్టించడం అంటే ఇష్టం, ఇంకా డిజిటల్ ఆర్ట్ మీద ఆసక్తి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక గీత గీసామనుకోండి, అంటే ఒక ఆర్టిస్ట్ గీత గీస్తే దానికి ఒక భావం అయితే ఉంటుంది, ఒక బొమ్మలో ఒక కథ అయితే ఉంటుంది, ఒక కామిక్ లో ఒక ప్రపంచం అయితే ఉంటుంది కదా. మరి మీకు కూడా ఇట్లాంటి డ్రాయింగ్ అవ్వచ్చు, స్టోరీస్ రాయడం అవ్వచ్చు, క్యారెక్టర్స్ ని సృష్టించడం అవ్వచ్చు, డిజిటల్ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇలా మీకున్న ఆసక్తిని ఒక చిన్న హాబీగా మాత్రమే ఉంచుకోకుండా సరైన శిక్షణ సాధన పోర్ట్ఫోలియోతో కనుక మనం క్రియేటివ్ థింకింగ్ తో దాన్ని ఒక మంచి కెరీర్ గా కూడా మార్చుకోవచ్చు తెలుసా. సో మనకున్న ఏదో ఒక హాబీని మనం ఒక కెరీర్ గా కూడా మార్చుకునే ఛాన్స్ అనమాట. సో ప్రెజెంట్ డేస్ లో మనం నేర్చుకోవాలి కానీ చాలా రకాల కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మనం ఒకప్పుడు చూసుకుంటే కాలేజ్ లో కొన్ని రకాల గ్రూప్స్ మాత్రమే అవైలబుల్ గా ఉండేవి, కానీ ఇప్పుడు అలా కాదు. ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంలో కూడా చాలా రకాల కోర్సెస్ అయితే అందుబాటులోకి వచ్చేసాయి. సో ఈ ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంలో మెయిన్ గా మహిళలు, అమ్మాయిలకు కూడా ఎన్నో కొత్త కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటి గురించి వివరంగా ఈ రోజు మన ధీరా ప్రోగ్రామ్ లో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
0: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇక వార్తల్లోని వివరాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 20వ జాతీయ రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో 51 వేలకు పైగా నియామక పత్రాలను అందజేశారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్టంలోని వర్షాభావ పరిస్థితులు, పంటల పరిస్థితి, తాగునీటి సరఫరాపై ఆయన సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి కొరత రాకుండా అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖ అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేత పెన్షన్ల వెరిఫికేషన్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయుర్వేదం కేవలం వైద్య విధానం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించే భారతదేశ ప్రాచీన విజ్ఞాన సంపద అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యకర భవితకు ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. సమతుల్య ఆహారం, క్రమబద్దమైన జీవనశైలి, వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలకు ఆయుర్వేదం ప్రాధాన్యమిస్తుందని కలెక్టర్ పేర్కొంటూ
1: ఈ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఆయుర్వేద గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, అట్లాగే హెల్తీ వెల్త్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కి ఆయుర్వేద ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలియజేసే కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ ఆయుర్వేదాన్ని మనం అమలు చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారం పడకుండా లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ గానే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి పరిణామము. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని ఆయుర్వేద వైపు చూడండి, ఆయుర్వేదాన్ని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ ఆయుర్వేద ఉపయోగాల్ని, ఆయుర్వేద బెనిఫిట్స్ ని ఉపయోగించుకుని ఆ హెల్తీ వెల్త్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జాతీయ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు.
0: గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 4 జట్లు తలపడే ఈ టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు మధ్యాహ్నం 1:30 నుంచి రాయలసీమ జెన్స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 2వ మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ తలపడనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామి మోహిని అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీవారి గరుడవాహన సేవ ఈ సాయంత్రం 6:30 మొదలవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఆర్థిక సాయం అందుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. 2026 జులై నాటికి పీఎం కిసాన్ కింద 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పీఎం కిసాన్ సాయంతో వ్యవసాయ పెట్టుబడులు పెరగడంతో పాటు రుణపరమైన ఇబ్బందులు తగ్గినట్లు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ ఐఎఫ్పీఆర్ఐ అధ్యయనం పేర్కొంది. ఈ ఆర్థిక సాయం ద్వారా రైతులు విద్య, వైద్యం, ఇతర కుటుంబ అవసరాలకు కూడా ఖర్చు చేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. పీఎం కిసాన్ పథకం రైతులకు పెట్టుబడులు పెట్టేందుకు, వ్యవసాయంలో అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ 18,000 కరోడ్ రూపే సే అధిక్ కి రాశి హమారే కరోడో అన్నదాతాఓ కే ఖాతో మే భేజీ గయీ హై. యే యోజనా వాకయీ అద్భుత హై. ఏక్ క్లిక్ సే కరోడో కిసానో కే బ్యాంక్ ఖాతే మే సీధే పైసా జమా హోతా హై. దునియా కే వికసిత్ దేశో మే భీ ఐసా సంభవ్ నహీ హై.
0: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పి రాజబాబు అన్నారు. నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. నగరంలోని 81,000కు పైగా నివాస గృహాల నుంచి తడి పొడి చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ,
3: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా మెగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేశాము. 81,000 వరకు హౌసెస్ కూడా మనం సెగ్రిగేషన్ లో పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళందరూ కూడా బ్యాగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రతి ఇంట్లోనే ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. వాళ్లే వాలంటరీగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఒంగోలు మన గౌరవం అనే ఒక నినాదంతో చేస్తున్నటువంటి అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానంలలో ఈ రోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
4: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ

పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో భాగంగా తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Amravati FM 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: అరే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
5: దానికంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
4: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
0: వివిధ్ భారతి FM 101.3.

నేను మీ ఆర్జే తేజు. ఇక 1:32 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే ధీరా ప్రోగ్రామ్ లో ఏం మాట్లాడుకుంటున్నాం, ఆర్ట్ అండ్ కామిక్స్ రంగం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కళ అంటే కేవలం బొమ్మలు గీయడం మాత్రమే కాదు, మన ఆలోచనలను, ఊహలను, కథలను చిత్రాల రూపంలో ప్రపంచానికి చెప్పే అద్భుతమైన ఒక భాష. మరి మనం చిన్నప్పుడైతే చదువుంటాం కదా స్టోరీ బుక్స్, సో కేవలం స్టోరీ అంటే అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు, కానీ పక్కన స్టోరీలో ఫన్నీగా కనిపించే క్యారెక్టర్స్ అంటే ఆ బొమ్మలు కనుక ఉన్నాయనుకోండి చూడ్డానికి, ఓకే మనం చదువుతున్న క్యారెక్టర్ ఇలా ఉంటుందా అని ఆ మనసులో ఊహించేసుకుంటాం. ఇక చందమామ కథలు, పరమానంద సుశీల కథ, సో ఇలాంటివి చాలానే మనం బుక్స్ చదువుకుంటాం. ఎన్నో కామిక్ బుక్స్ అయితే ఉన్నాయి మనకి. మరి మీకు కూడా ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే మరి ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో అనే వాటి గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ చూసుకుంటే మనమైతే ఆర్టిస్ట్ కూడా ఆర్టిస్ట్ గా మారే అవకాశం ఎలా, దీన్ని ఆర్టిస్ట్ అనొచ్చు, ఇల్లుస్ట్రేటర్ కూడా అనొచ్చు. అంటే బుక్స్ లో కానివ్వండి, మ్యాగజైన్స్ లో అడ్వర్టైజ్మెంట్స్, ఇంకా పిల్లల కథలు, ఇంకా డిజిటల్ కంటెంట్ కోసం చిత్రాలు, వీటన్నిటినీ కూడా రూపొందించే అవకాశం అనమాట. సో వీళ్లనే ఆర్టిస్టులు లేదా ఇల్లుస్ట్రేటర్స్ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం బుక్స్ లో, మ్యాగజైన్స్ లో, అడ్వర్టైజ్మెంట్స్ లో, ఇలాంటి వాటిల్లో కొన్ని ఆర్ట్స్, డిజిటల్ ఆర్ట్ కంటెంట్ కోసం చిత్రాలను రూపొందిస్తూ ఉంటారు. సో వీటిని మనం చూస్తూ ఉంటాం. సో అంత న్యాచురల్ గా వాటిని రూపొందించడం అనేది చాలా చాలా ఈజీ అయితే కాదు, కానీ ఎవరికి ఉండే కష్టం వాళ్ళకు ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది, క్రియేటివ్ గా ఉంటుంది. ఇక కామిక్ ఆర్టిస్ట్ గా కూడా మీకు కెరీర్ చాలా బాగుంటుంది అనమాట, కామిక్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోవచ్చు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సొంతంగా కొన్ని క్యారెక్టర్స్ ని డిజైన్ చేసి, ఇంకా కొన్ని స్టోరీస్ ని, కామిక్స్ ని సృష్టించి, ఇక కామిక్స్ అండ్ గ్రాఫిక్ నావెల్స్, వెబ్ కామిక్స్ ఇలాంటి రంగాల్లో కూడా కెరీర్ ని నిర్మించుకోవచ్చు అనమాట. సో వీళ్ళందరినీ కూడా ఈ పనులన్నీ చేసే వాళ్ళని కామిక్ ఆర్టిస్ట్ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇంకొకటి కామిక్ రైటర్, అంటే మీకు ఒకవేళ స్టోరీస్ రాయడంలో కానివ్వండి, క్యారెక్టర్స్ ని క్రియేట్ చేయడంలో కానివ్వండి, ఇంకా ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ రాయడంలో టాలెంట్ ఉంటే కామిక్ రైటర్ గా కూడా కెరీర్ కొనసాగించవచ్చు. సో అదనమాట. అండ్ ఇంకా మరిన్ని ఉన్నాయి అవకాశాలు, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక సాంగ్ తర్వాత మాట్లాడతాను, వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా వింటూ. మరి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 1:40 అయిపోయింది కదా. మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఒంటరి ఫిలిం నుంచి సాంగ్ అయితే నేను ప్లే చేసేసాను, వినేశారు. ఇక నేనైతే మాట్లాడుతున్నాను ఆర్ట్ అండ్ కామిక్ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది చూస్తున్నాను కదా, అనేది మాట్లాడుతున్నాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఆర్టిస్ట్. మరి డిజిటల్ ఆర్టిస్ట్ అనేది ఈ డిజిటల్ యుగంలో చాలా చాలా ఇంపార్టెంట్ కెరీర్ ఆప్షన్ అనే చెప్పాలి కదా. డిజిటల్ డ్రాయింగ్, కాన్సెప్ట్ ఆర్ట్, ఇంకా ఇల్లుస్ట్రేషన్, క్యారెక్టర్ డిజైనింగ్ ఇవన్నీ కూడా నేర్చుకుంటే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు. సో కొన్ని అయితే ఇంట్లో ఉండే చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా యానిమేషన్ అండ్ క్యారెక్టర్ డిజైనర్, సో ఈ కోర్సు ఈ కెరీర్ ఆప్షన్ కూడా చాలా బాగుంటుంది. మనం సృష్టించిన క్యారెక్టర్స్ కు యానిమేషన్ అనేది ఒక రూపాన్ని అయితే ఇస్తుంది కదా. మరి యానిమేషన్ నేర్చుకున్నాం అనుకోండి, ఫిలిమ్స్, టెలివిజన్, అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటి రంగాల్లో కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా గేమ్ ఆర్టిస్ట్, ఇప్పుడు మనం అందరం చాలా మంది వీడియో గేమ్స్ ఆడుంటాం చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలు కూడా వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు పిల్లలు ఆడుకునే ఈ వీడియో గేమ్స్ కోసం కొన్ని క్యారెక్టర్స్ ని డిజైన్ చేయడమేనమాట గేమ్ ఆర్టిస్ట్ అంటే. అండ్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేయడమే కాకుండా వాటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఎన్వైరన్మెంట్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, అండ్ ఇంకా ఇతర విజువల్ డిజైన్స్ అన్ని కూడా క్రియేట్ చేసే ఫీల్డ్ అనమాట ఇది. సో దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా దీనికోసం ఛాన్సెస్ కూడా ఉంటాయి. గేమ్ ఆర్టిస్ట్ కెరీర్ కూడా బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇది కంటెంట్ క్రియేటర్. సో ప్రెజెంట్ అయితే సోషల్ మీడియాలో చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, కంటెంట్ క్రియేటర్స్ గా మారుతున్న వాళ్ళు ఉన్నారు. మరి మీరే ఒక కంటెంట్ ని సృష్టించుకొని జనాల్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్ గా కామిక్స్, ఇల్లుస్ట్రేషన్స్, ఆర్ట్ ట్యూటోరియల్స్ ఇలాంటి కంటెంట్స్ తో ప్రేక్షకులను సంపాదించుకోవచ్చు, మీ ఛానల్ ద్వారా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అది విషయం. అండ్ ఇంకా ఉన్నాయి విశేషాలు, మాట్లాడదాం, తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: జీరా ప్రోగ్రామ్ ఇంటూ చేస్తున్నారు. పౌర్ణమి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. 1:47 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నేను మీ ఆర్జే తేజు. ఇక ధీరాలో మనం మాట్లాడుకుంటున్నాం ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంకి సంబంధించిన కెరీర్ ఆప్షన్స్ గురించి. ఇంకా కొంతమంది హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ బాగా చేస్తూ ఉంటారు. మెయిన్ గా ఇంట్లో మహిళలైతే చాలా ఈజీగా టక్కటక్క చేస్తూ ఉంటారు హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్. ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, ఇంకా పెయింటింగ్స్ కానివ్వండి, ఇల్లుస్ట్రేషన్స్, కస్టమైజ్డ్ ఆర్ట్ వర్క్, ఇలాంటి వాటితో మీరే సొంతంగా ఆన్లైన్ లో బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో సొంతంగా క్రియేటివ్ బిజినెస్ ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. వీళ్ళందరినీ క్రియేటివ్ ఎంటర్ప్రీనర్స్ అని చెప్పి పిలుస్తారు. ఇంకా మీకు డ్రాయింగ్ అండ్ ఆర్ట్ లో స్కిల్స్ ఉన్నాయనుకోండి, టాలెంట్ ఉంది అనుకోండి, ఒక ఆర్టిస్ట్ గా అంటే ఆర్ట్ టీచర్ గా, వర్క్ షాప్ ట్రైనర్ గా లేదా ఆన్లైన్ ట్యూటర్ గా కూడా వర్క్ చేసుకోవచ్చు. మరి వీళ్ళని ఆర్ట్ ఎడ్యుకేటర్స్ అని చెప్పి పిలుస్తారు. సో ఈ విధంగా డ్రాయింగ్, స్టోరీ టెల్లింగ్, క్యారెక్టర్ డిజైన్ లేదా డిజిటల్ ఆర్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కేవలం ఒక హాబీగానే కాకుండా ఒక కెరీర్ అవకాశంగా కూడా మార్చుకోవచ్చు అనమాట. మరి ఈ కెరీర్ ను ప్రాక్టికల్ గా ఎలా స్టార్ట్ చేయాలి అంటే, మరి ఫస్ట్ అండ్ అసలు డ్రాయింగ్ అండ్ స్కెచింగ్ లో నైపుణ్యాలు పెంచుకోవాలి కదా. సో మెయిన్ గా ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, ఇంకా దానిలో బెటర్ గా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మరి నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత డిజిటల్ ఆర్ట్ కోసం ఫోటోషాప్ చేయడం, ఇల్లుస్ట్రేటర్, ప్రో క్రియేట్ ఇలాంటి టూల్స్ అనేవి నేర్చుకోవాల్సి వస్తుంది. మరి ఇవన్నీ నేర్చుకుంటూనే మీకు నచ్చిన రంగంలో చిన్న చిన్న ప్రాజెక్ట్స్, పోర్ట్ఫోలియోస్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా ఫ్రీలాన్స్ వర్క్, ఇంటర్న్షిప్స్ కూడా లేకపోతే జాబ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంకా మీకు చదవాల్సిన మెయిన్ కోర్సెస్ ఏంటి అంటే దీనికోసం, సో స్టార్టింగ్ నుంచే మీరు ఒక కెరీర్ ఆప్షన్ గా ఈ రంగాన్ని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు చదువుకోవాల్సిన కోర్సెస్ ఏంటి, ఫైన్ ఆర్ట్స్. సో తెలుసు కదా మనకి ఫైన్ ఆర్ట్స్ చేసుకోవచ్చు. ఇంకా డిజిటల్ ఆర్ట్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్, క్యారెక్టర్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్, ఇంకా గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్, ఇలాంటి కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటిలో మీకు నచ్చింది ఏదో ఒకటి ఎంచుకోవచ్చు.

0: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు. బ్యాంకులకు వెళ్తేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
3: Listen to my heart, it's waiting for you.

0: you are my girl.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: Good afternoon. This is Akashwani and I am Anuja Kumar with the Midday News.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్బీన్ ప్రజ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 2:26 అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ 2:30కి నేను ఈ రోజు సందర్శన క్వశ్చన్స్ అయితే అడిగేస్తాను. మరి మీరు కూడా నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించాలంటే తెలుసు కదా, 8662484 నెంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ ని టైప్ చేసి పంపించేయచ్చు. మరి ఇక నెక్స్ట్ మీకోసం ఖైదీ నెంబర్ 150 నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత ఈ రోజు మన సందరి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది అడిగేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल। डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
1: विंटनारो विविध भारती एफएम 101.3। మరి 2:32 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, మరి సందర్శన డీలో ఈ రోజు మనం ఏం క్వశ్చన్స్ వినబోతున్నాం, ఏ ఆన్సర్స్ మీరైతే పంపిస్తారో చూద్దాం. 8662484114 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. ఇంతకీ ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, శాసనాల ప్రకారం సో తొలి తెలుగు పదం ఏంటి, శాసనాల గ్రంథం తెప్పించండి అని ఏదో సినిమా విరూపాక్షలో అంటున్నట్టుగా కాదు కానీ, సో నేనైతే గ్రంథం గురించి అడగట్లా, జనరల్ గా శాసనాల ప్రకారం తొలి తెలుగు పదం అంట. సో జనరల్ గా తెలుగులో ఉన్న పదాలన్నింటిలో తొలి తెలుగు పదం ఇదేనంట శాసనాల ప్రకారం. మరి అదేంటి ఆ పదం, దీనికి క్లూ కూడా కావాలంటే తర్వాత నేను ఇస్తా, కానీ ఈలోపు మీరు గెస్ట్ చేయండి ఏంటనేది. సో విన్నారు కదా శాసనాల ప్రకారం తొలి తెలుగు పదం ఏంటి, తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 గా మనమైతే ఉన్నాం. సందర్శిస్తున్న ఈ ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. శాసనాల ప్రకారం తొలి తెలుగు పదం ఏంటి అని అడిగాను కదా, చాలా మంది మెసేజ్లు పంపిస్తున్నారు, చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారు. ఇప్పటిదాకా హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, సందర్శనరికి వెల్కమ్ అని చెప్తూ సుమాని గారు పెడల నుంచి మెసేజ్ పంపించారు. ఇంకా ఆన్సర్ ఇంకా రాలేదు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు వెల్కమ్ టు సందర్శనరీ అని పెట్టారు. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, మీరు కూడా వెల్కమ్ అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, సహిబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, మెర్సి, విజయ, శిరీష, లక్ష్మీ నరసింహ, యాజోజి, సక్కుబాయి మెసేజ్ చేశారు. సో ఇంకా వీళ్ళందరూ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందర్శనరీ అని చెప్పి పెట్టేశారు. అంతే ఇంకా ఆన్సర్స్ రాలా. నెక్స్ట్ ఇక ఆన్సర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు మెసేజ్ పంపించారు. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవట మండలం కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాస్ గారు గన్నవరం, శ్రీనివాస్ గన్నవరం ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, కానీ ఆన్సర్ రాంగ్ అండి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, వేటపాలెం రామానగర్ నుంచి. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ ఆన్సర్ మెసేజ్ టైప్ చేస్తున్నారు. ఓకే, విజయ గారు కైలాస్, సాయి, కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. కౌస్తుభ గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుంతకాల నుంచి విజయ్ పరమేష్, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పసుపులేటి వెంకటరత్నం గారు, దార్విక్ అండ్ మోక్షిత్, దీక్షిత, కమల్ అండ్ వీళ్ళందరూ వింజమూరు నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, గ్యాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి మెసేజ్ పెట్టి మళ్ళీ ఢిల్లీ టైప్ అయింది ఏంటో. ఓకే, కృష్ణ గారు ఆద్య, కృష్ణ ఆద్య అండ్ అపర్ణ, చిరంజీవి, కర్నూలు డిస్టిక్ గోనిగండ్ల గ్రామం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ రాల. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మా పేరు దేవరపల్లి మధుబాబు, అనిత, అభినవ్, సువర్షిత, దుర్గమ్మ, ప్రశాంతరావు, కరవతి, ప్రకాశం జిల్లా అని చెప్తూ ఆన్సర్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. హాయ్ తేజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ తో. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. శ్యామ్ గారు కల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి పోలు శివదాసిరెడ్డి, తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా బసరకోడు గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ గా. మాణిక్యాలరావు, సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అనంతపురం జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నారాయణపేట జిల్లా నుంచి మెసేజ్ చేశారు అరుణ, మోహన్జీ, దివ్యబాయి, అజయ్ అండ్ శృతి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్, శ్రీహమాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడర కరెక్ట్ ఆన్సర్. నాగపు రంగారెడ్డి గారు ఏకలవ్య నగర్ నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఓకే, ఎర్రవెల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మబాయి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం జిల్లా, ఓకే ఇందాక వచ్చింది కదండి కరెక్ట్ ఆన్సర్, మళ్ళీ పెట్టారా? సో ఇది అనమాట వచ్చిన మెసేజెస్ అయితే. ఇంకా ఇద్దరు ముగ్గురు ఇంకా టైపింగ్ అని వస్తుంది. సో ఇక ఆన్సర్ ఏంటో చెప్తాను. 2:42 అయిపోయింది టైం మాత్రం. సో శాసనాల ప్రకారం తొలి తెలుగు పదం ఓకే ఏంటి అంటే నాగబు. సో నాగబు అనేది తొలి తెలుగు పదం అంట, నాగబు. సో ఈ ఆన్సర్ ని అందరూ కూడా మోస్ట్లీ కరెక్ట్ గానే మెసేజ్ పంపించారు. ఇంకొక మెసేజ్ వచ్చింది సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు, నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరంటే రంగారెడ్డి గారు కాదు, మీ పేరేంటి?
బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల భోజనం చేశారా మేడం, థ్యాంక్ యూ, నమస్తే అంటూ కూడా పెట్టారు. ఎస్ చేసేసాను, థ్యాంక్ యూ. సో ఇవన్నమాట మెసేజెస్ అయితే నాగబో అని చెప్పేసి కరెక్ట్ గా వచ్చాయి. నెక్స్ట్ ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సో సెకండ్ క్వశ్చన్ ఏం లేదండి, చాలా సింపుల్. ఒక సామెత అయితే అడుగుతాను, సామెతలో ఒక చిన్న బ్లాంక్ ఇస్తాను, దాంట్లో మీరే ఫిల్ చేయాలి ఆన్సర్ ని. సో కొంతమంది అంటూ ఉంటారు, బతుకుంటే దీనిని తినైనా బతకచ్చురా అని చెప్పేసి. సో ఏంటి, ఏం తినైతే ఏం తిని బతకచ్చు? ఇది ఒక సామెత, బతుకుంటే దీనిని తినైనా బతకచ్చు అని చెప్పేసి అంటారు. అది ఒక సామెత, ఇంతకీ ఏంటది? సో మీకు తెలిస్తే నాకు ఆన్సర్ పంపించేసేయండి, తర్వాత క్లూ కూడా ఇస్తాను కావాలంటే, ఓకేనా? సో బతికుంటే దీనిని తినైనా బతకచ్చు అంటారు, అది ఒక సామెత, అది ఏంటి? ఇంతకి తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488114 నంబర్కి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: కిక్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, రవి తేజ గారు నటించిన కిక్ సినిమా. సో నిజంగా ఈ సినిమాలో కిక్కులు బాగా అసలు ఆయనకే సూట్ అయిపోతాయి కదా ఇలాంటి మూవీస్ అన్ని కూడా. మరి విండోజ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక్కడ నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, బతికుంటే దీనినైనా తినేసి బతకచ్చు అని చెప్పేసి ఒక సామెత, అంటే అది ఏంటి, ఏం తిని బతకచ్చు.

కరెక్ట్ గా ఆ వర్డ్ తెలిస్తే మీకు ఆన్సర్స్ పంపించేసాయండి అన్నాను కదా, మరి చూద్దాం. శ్యామ్ గారు కల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం పెద్దపరమి నుంచి కరెక్ట్ ఆన్సర్.

అనౌన్స్ చేశారు కరెక్ట్ గా. దేవసేన ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. విజయ్ కైలాష్ సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కే రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మాయక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఎమ్మిగనూరు నుంచి గడియ శ్రీనివాసులు గారు కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. మహాలక్ష్మి గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సాయి శిరీష కరెక్ట్ ఆన్సర్. సాంబశివరావు ఫ్రమ్ వేటపాలెం కరెక్ట్ ఆన్సర్. సో ఇక నేను ఓన్లీ మీ నేమ్స్ చదివేస్తే సరిపోతుంది అనుకుంటా. అందరూ కరెక్ట్ గానే పెట్టేశారు. ఇక నేమ్స్ అయితే చదువుతున్నాను, ఒకవేళ రాంగ్ ఎవరైనా పెడితే రాంగ్ అని చెప్తా. ఇక సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం. నరసింహారావు గారు ఫ్రమ్ దేవరగట్ల కొత్తగూడెం. నెక్స్ట్ ఎంసీ రెడ్డి గారు ఫ్రమ్ అనంతపూర్. బి ఆదర్శ్ హిందూపురం సత్యసాయి జిల్లా. అనంతపూర్ నుంచి అనురాధ గారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూర్. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి. రామాంజనేయులు గారు ఫ్రమ్ గుత్తి. తర్వాత నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి. గుంటూరు జిల్లా దాసరిపాల నుంచి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. మేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు. విజయ పరమేష్ ఫ్రమ్ గుంతకల్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అని శ్యామల. కర్నూలు డిస్టిక్ట్ గోనగండ్ల గ్రామం నుంచి కృష్ణ, ఆద్య, అపర్ణ, చిరంజీవి. నెక్స్ట్ దుబాయ్ భాష రామలకోట నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహిమాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ. బి మధుప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ బతికుంటే డాష్ తిని బతకచ్చు అని నేను అడిగితే బతికుంటే బఠానీలైనా తిని బతకచ్చు అని చెప్పేసి నాగర్ కర్నూల్ నుంచి ఎండీ ఫజల్ గారు మెసేజ్ చేశారు. బఠానీలైతే కాదు. నెక్స్ట్ సూపర్ సాంగ్స్ అండి అంటూ గడ్డం అంకయ్య గారు బందరపల్లి నుంచి మెసేజ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆన్సర్ కూడా కరెక్ట్ గా పెట్టారు. థ్యాంక్. నెక్స్ట్ మెసేజ్ తుమకూరి సుబ్బారావు గారు, రాజ్యలక్ష్మి గారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూటి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మాలియాల గారు సంగీత కరెక్ట్ ఆన్సర్. తర్వాత నాయుడుపేట టౌన్ తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ చేశారు ఎవరంటే సిహెచ్ ఎడ్వర్డ్ పాల్ గారు. నెక్స్ట్ ధార్విక్ అండ్ మోక్షిత్ ఫ్రమ్ నెల్లూరు, ఆన్సర్ తెలియదంట. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పాలెం పోలే గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా. ఓకే మంగళగిరి నుంచి దామల చినమస్తాన్ రావు, పెదమస్తాన్ రావు. తిరుపతి నుంచి శోభ గారు. మా పాప మీ ప్రశ్న విని బజ్జీలని చెప్పిందండి అంట శోభ గారు. బజ్జీలా? బ్రతుకుంటే బజ్జీలు తినడం బతకచ్చా? నో. నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరూ అలా చేస్తారేమో కానీ పాత జనరేషన్ వాళ్ళు మాత్రం చెప్పిన సామెత అదైతే కాదండి. ఇక ఆచార్య గారు, చిరంజీవి, రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్ అయితే రాలేదు. నెక్స్ట్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ తో ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మోత్ ఆర్ సేమ్ మీనింగ్ వస్తాయి మేడం. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకునేది అని బతకచ్చు, లేదా బ్రతికుంటే ఇదైనా తిని బతకచ్చు, రెండు సేమ్ మీనింగ్ వస్తాయంట. కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి మెసేజ్ పంపించారు. ఓకే తర్వాత ఇంకొక మెసేజ్ లాస్ట్ అండ్ ఫైనల్. రాజేష్ గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా మోస్ట్లీ కరెక్ట్ గానే పెట్టేశారు. మొత్తానికి సామెతల మీద మనకి బాగానే నాలెడ్జ్ ఉందన్నమాట. కౌస్తుభా గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. డి గోవర్ధన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే

ఆన్సర్ ఏంటంటే బతుకుంటే బలుసాకు తినైనా బతకచ్చు అంటారు. బలుసాకు అంటే నార్మల్ మనం తినే ఆకుకూరల లాంటిదే అని అనుకుంటారేమో. ఆకుకూరలు సాగు చేయడానికి కొంచెం కష్టపడాలి, నీట్ గా మెయింటైన్ చేయాలి వాటిని. ఈ బలుసాకు ఏంటంటే ఎక్కడంటే అక్కడ పొలాల దగ్గర మొలుస్తూ ఉంటుందంట. సో జనరల్ గా అంటారు ఈ మాట సామెత, జస్ట్ బతుకుంటే.

బలుసాకు తినైనా బతకచ్చు అని చెప్పేసి అదనమాట. బలుసాకు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక ఒక క్వశ్చన్ అయితే అడిగేస్తాను, ఇప్పుడే కాదు న్యూస్ తర్వాత అడుగుతా. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇంకొక విషయం, మనకి ఇప్పుడు 3 గంటలకి హైదరాబాద్ కేంద్రం నుంచి వార్తలు అయితే వినేస్తారు తెలుగులో, ఒక 10 మినిట్స్ ఉంటాయి. ఆ తర్వాత మనం మళ్ళీ సందర్శన రెడ్డిలో కలుద్దాం. సరే, ఈ లోపు ప్రశ్న అయితే వేసేస్తాను. మరి ఏంటంటే ఒక చిన్న సింపుల్ లాజికల్ క్వశ్చన్ లాగా అనమాట. 3 పిల్లులు 3 ఎలుకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లులు 100 ఎలుకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సో విన్నారు కదా, 3 పిల్లులు 3 ఎలుకలను పట్టుకోవడానికి 3 నిమిషాల్లో పట్టుకుంటే, అంటే 3 పిల్లులు 3 ఎలకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లులు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సో ఆలోచించండి, మీకు కూడా కావాల్సినంత సమయం తీసుకోండి. సో 3:10 తర్వాత మళ్ళీ కలుద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ మీరు వింటున్నారు సందర్శనరీ ప్రోగ్రామ్ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. వార్తలోని వివరాలు. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశ మార్గాలను తెరుస్తున్నాయని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశంలోని పారిశ్రామికవేత్తలకు, కొత్త భాగస్వామ్యాలకు, మార్కెట్లకు మార్గం సుగమం చేస్తాయని, యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని అన్నారు. దేశ యువత ప్రతిభ, నైపుణ్యాలు యావత్ ప్రపంచ విశ్వాసాన్ని గెలుచుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक వికసిత్ భారత్ బనానే కా.
0: కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ రోజ్గార్ మేళ ద్వారా ఉపాధి కల్పనలో పారదర్శకతతో పాటు ప్రభుత్వ నియామకాల్లో గణనీయమైన పెరుగుదల ఉందని అన్నారు. 3 ప్రధాన కేంద్ర నియామక సంస్థలైన యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా యూపీఏ ప్రభుత్వ హయాంలో 7,22,000 నియామకాలు జరగ్గా, నా ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో దాదాపుగా 10,96,000 నియామకాలు జరిగాయని తెలిపారు. తలసరి కర్బన ఉద్గారాలలో భారత్ వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పర్యావరణం, వాతావరణ, గతిశీలత భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలను తరచుగా అన్యాయంగా బాధ్యతలను చేస్తున్నారని తెలిపారు. ప్యారిస్లో జరిగిన COP21 శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రతిజ్ఞలను ముందుగానే విజయవంతంగా నెరవేర్చిన ఏకైక G20 దేశం భారత్ అంటూ ఉద్ఘాటించారు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ అసాధారణ పురోగతి సాధించిందని ప్రధానమంత్రి తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి, మిషన్ లైఫ్ తదితర కార్యక్రమాల ద్వారా భారత్ ప్రపంచంతో కలిసి పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోందని చెప్పారు. పునరుత్పాదక ఇంధనంపై భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి తెలిపారు.
1: నాన్ ఫోసిల్ ఫ్యూయల్, సోలార్ ఎనర్జీ కెపాసిటీ, కార్బన్ ఎమిషన్ పర్ రోక్థామ్, హర్ పారామీటర్ పర్ భారత్ కి పర్ఫార్మెన్స్ దునియా మే ఆజ్ సకారాత్మక రూప్ సే చర్చా కా విషయ హై.
0: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, అలాగే జీవుల పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి పలు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారుగా 34,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి దశలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సహా 14 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో శిక్షణా బృందాలు ప్రారంభానికి సంబంధించిన సన్నద్దతను సమీక్షించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం డిసెంబర్31 నాటికి 3,57,000 మందికి పైగా గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్టాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పజెప్పింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందజేసింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ, విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలంటూ పిలుపునిచ్చారు. ఎర్రసముద్రం ప్రాంతంలో తీవ్రమవుతున్న అనిశ్చితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పౌరులు, ఆర్థిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు సహా సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై జరిగిన దాడులను ఖండించారు. పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేసేందుకు యత్నించిన అనంతరం భారత్ ఒక ప్రకటన కూడా జారీ చేసిందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశగా సహకారం, సమన్వయంతో ముందుకు సాగుతామని భారత్, యుఏఈలు పునరుద్ఘటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యుఏఈ అధ్యకులు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్ ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర రంగాలతో భారత్, యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త చర్యలపై వారు చర్చించారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లోని ఐచి నాగోయాలోని పలోమా మిజోహో స్టేడియంలో ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభోత్సవంలో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత మనుభాకర్, షార్ట్ పుటర్ తజీందర్ పాల్ సింగ్ తూర్ భారతదేశ పతాకదారులుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరిగే ఈ ఆసియా క్రీడలు, ఇందులో భాగంగా జరిగే 37 క్రీడల్లో 500 మందికి పైగా భారతీయ అథ్లెట్లు పోటీ పడనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మహేలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యకుడు ట్రంప్ సంతకం చేశారు. 7 ఏడాదికి పైగా చర్చల్లో ఉన్న ఈ బిల్లు సెనెట్లో 86-11, ప్రతినిధుల సభలో 262-159 ఓట్ల భారీ ద్వైపాక్షిక మెజార్టీతో ఆమోదం పొందింది. ఉక్రెయిన్లో యుద్దాన్ని కొనసాగించేందుకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్కు అవసరమైన వనరులను అందకుండా చేయడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రముఖ అస్సాం గాయకుడు, సంగీత స్వరకర్త, సాంస్కృతికవేత్త జుబిన్ గార్గ్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని నేడు ఆ రాష్టం ఈరోజు ఆయన్ను స్మరించుకుంటోంది. తన సంగీతంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జుబిన్ గార్గ్కు నివాళులర్పించేందుకు రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3:11 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగాను సుందర సండేలో ఏం క్వశ్చన్ అంటే, మూడు పిల్లలు మూడు ఎలకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లలు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? మరి దీనికి ఆన్సర్స్ పంపించండి అన్నాం కదా. చాలా మెసేజ్లు అయితే వచ్చేసాయి, ఇంకా స్టిల్ టైపింగ్ కొంతమంది. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి వీళ్ళందరూ మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. అరగంట పడుతుందంట. శ్యామ్ గారు కల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం ఫ్రం పెద్దపరమి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూలు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరి ఫణీంద్ర ఫ్రం మార్కాపురం రాంగ్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రం తెనాలి రాంగ్ ఆన్సర్. కాదు, కరెక్ట్ ఆన్సరే. ఇక అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. సుమాని గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాష్ సాయి కృతిక ఫ్రం మారుతి నగర్ అనంతపురం రాంగ్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష కరెక్ట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఫ్రం ఆత్మకూరు నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్. నరసింహరావు గారు ఫ్రం దేవరగట్ల కొత్తగూడెం రాంగ్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ సెహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి భరత్ అండ్ నిఖిల్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. తేజు గారు గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అంటూ బి ఆదర్శ్ గారు హిందూపురం సత్యసాయి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు డిస్టిక్ గోనగండ్ల గ్రామం నుంచి కృష్ణ, ఆద్య, అపర్ణ, చిరంజీవి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బతుకుంటే బలసాగైనా తిని బతకచ్చు అని చెప్తూ ప్రీవియస్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ తో కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ పంపించారు. సో ఇప్పుడు క్వశ్చన్ అయితే వినలేదు ఇంకా మీరు. రాజారావు గారు పత్తికొండ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు పత్తికొండ నుంచి. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నున్న నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రీయాస్, రుద్విక కరెక్ట్ ఆన్సర్. మొగల కోటేశ్వర గారు ఫ్రం పోలవరం కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రం బెంగళూరు రాంగ్ ఆన్సర్. ఎంఏ కర్నూలు నుంచి గడిగ శ్రీనివాసులు గారు, లక్ష్మీ గారు కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఉన్నాయండి మెసేజెస్. సో ఒక సాంగ్ తర్వాత మిగతా చదువుతాను. ఈలోపు ఇప్పుడే మళ్ళా ట్యూన్ చేసిన వాళ్ళ కోసమైతే అడుగుతాను, మూడు పిల్లులు 3 ఎలకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లలు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది? సో ఈ గ్యాప్ లో మళ్ళీ రాంగ్ ఆన్సర్ పెట్టిన వాళ్ళందరూ కరెక్ట్ గా పెట్టి మళ్ళీ మళ్ళీ మీ మెసేజ్లే చదివించుకునేటట్టు అయితే చేయొద్దు, ఓకేనా? ఇట్స్ ఓకే, రాంగ్ పెట్టినా పర్వాలేదు, నేను కాసేపట్లో ఎలాగో రివీల్ చేస్తాను కాబట్టి. సో పెట్టిన వాళ్లే మళ్ళీ మళ్ళీ పెట్టద్దు. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
1: దానికి అంత కంగారు ఎందుకు? మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
0: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్. కింగ్ సినిమా నుంచి సాంగ్ వినేసాం కదా, మరి సందరిస్తున్న ఈ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం, నేను మీ ఆర్జే తేజు. అయితే ఒక క్వశ్చన్, చిన్న లాజికల్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో నెక్స్ట్ ఇంకా చూసేస్తే, 3 పిల్లులు 3 ఎలకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లులు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? వెరీ ఈజీ. సో ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అని కదా. చూద్దాం ఇంకా ఆన్సర్స్ పంపించింది ఎవరు. పెడన జోగులందర కాలనీ చప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. నమస్తే అండి తేజు గారు, మీరు అడిగిన ప్రశ్న విన్నాను, నా ఆన్సర్ ఇది అని చెప్తూ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు మెసేజ్ పంపించారు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. విజయ పరమేశ్ గారు ఫ్రమ్ గుంతకల్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దాసరిపాలెం గుంటూరు జిల్లా నుంచి పోలు శివదాసిరెడ్డి గారు, తిరుపతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుంచి మోరంపూడి నుంచి తుమ్మకూరు సుబ్బారావు అండ్ రాజలక్ష్మి, 100 నిమిషాలు పడుతుందా? రాంగ్ ఆన్సర్. కొత్తగూడ నుంచి యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి, కానీ రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఫ్రమ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం, నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ప్రసూన ఫ్రమ్ గచ్చిబౌలి, కరెక్ట్ ఆన్సర్. సిహెచ్ ఎడ్వర్డ్ పాల్ గారు నాయుడుపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీదేవి గారు అండ్ హేమలత ఫ్రమ్ రాజోలి, కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, రాంగ్ ఆన్సర్. ఎం నరేష్ రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవజీ సక్కుబాయి ముసాబేట గ్రామం నుంచి మెసేజ్ పంపించారు, సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ తేజు గారు అంటున్నారా, థ్యాంక్ యూ. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు ఫ్రమ్ కల్లూరు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రాయలర్ రమేష్, కరెక్ట్ ఆన్సర్. మాయల సంగీత ముంబై నుంచి, మాలయాల సంగీతన, ఓకే ముంబై నుంచి, కరెక్ట్ ఆన్సర్. కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూరు, రాంగ్ ఆన్సర్ అండి. బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి గడ్డ మంకయ్య గారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపూర్ శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, కరెక్ట్ ఆన్సర్. మహాలక్ష్మి గారు ఫ్రమ్ విజయవాడ, రాంగ్ ఆన్సర్. కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, రొంపుచర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసింహ, మోహన కృష్ణ, బట్ రాంగ్ ఆన్సర్ అండి. సుభాషిణి ఇన్నమడుగు నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే రేవతి రాజశేఖర్ కూడా సేమ్ మెసేజ్ అనమాట అది. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. ఆయన్ని గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దేవి గారు మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. కాదర్ వీరేష్ గారు రాజులు మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్. సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు కర్నూలు జిల్లా బసరకోడు గ్రామం నుంచి, 1 అవర్ 20 మినిట్స్ అంటున్నారా? కాదండి. ఎంఎం నివాస్ ఫ్రమ్ నల్లపాడు గుంటూరు, కరెక్ట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవు మోలకాల్మూర్ తాలూక్ కర్ణాటక అని చెప్తూ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, థ్యాంక్ యూ. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, రాంగ్ ఆన్సర్ అండి. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఎంత ఈజీ అడిగినా కొంతమంది మాత్రం కన్ఫ్యూజన్ లో రాంగే పెట్టేస్తున్నారు. విన్న తర్వాత అబ్బా ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సిద్ధాంతి గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి గోవర్ధనరావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి రాంగ్ ఆన్సర్ అండి. మురళి గారు చిత్తూరు నుంచి మెసేజ్ పంపించారు. కే మురళి గారు కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి, ఆన్సర్ క్వశ్చన్ లోనే ఉంది. మూడు పిల్లలు మూడు ఎలకల్ని పట్టుకోవడానికి 3 నిమిషాలు టైం పడితే, అంటే 3 నిమిషాల్లో 3 ఎలకల్ని పట్టుకున్నాయి అంటే 100 పిల్లలు 100 ఎలకల్ని కూడా 3 నిమిషాలైనా పట్టుకుంటాయి కదా. సో అక్కడ నిమిషాలు ఇవన్నీ కాదు, కానీ టైం ఇంపార్టెంట్. సో ఒక్కొక్క పిల్లికి 3 మినిట్స్ టైమే పడుతుంది, 100 పిల్లులకి 3 మినిట్స్ టైమే పడుతుంది, అదనమాట విషయం. సో మొత్తానికి 3 నిమిషాలు ఎలకలన్నీ దొరికిపోతాయి, అది విషయం. సో మేడం నా ఆన్సర్ ఇది అని చెప్తూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్, 3 మినిట్స్ అని చెప్పేశారు. మొత్తానికి అందరూ కూడా కరెక్ట్ గా గెస్సెస్ పంపించేశారు. 326 అయిపోయింది. ఇక ఒక చిన్న జీకే క్వశ్చన్ లాంటిది, పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఆ తర్వాత మూవీ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం నేను అడిగేస్తాను, మీరు ఆన్సర్స్ చెప్పచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే నేను అడగబోయేది,

మీరు మెసేజ్ లో నేను చదివేటప్పుడు సరిగ్గా వినకపోతే మీ పేర్లు వచ్చాయా లేదో కూడా మీకు కన్ఫ్యూజన్ లో మీ పేరు రాలేదని అనుకుంటారు, కానీ నేను అందరి పేర్లు మిస్ అవ్వకుండా చదివేశానండి. ఇక ఇప్పుడు మళ్ళీ ఇద్దరు మాత్రం నాకు మేడం నా పేరు చదివారా అని పెడుతున్నారు. కాదర్ వీరేష్ గారు రాజులమండ్రి నుంచి పెట్టేశారు, నేను చదివేశాను కూడా. శ్యామ్ గారు కల్లూరు నుంచి 3 మినిట్స్ అని చెప్పారు, ఇందాకే చదివేశాను. ఓకే దెన్, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దేవతల తల్లి పేరు ఏంటి? సో దేవతల తల్లి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, దేవతలందరికీ కూడా తల్లి ఎవరు? సో ఆవిడ పేరేంటి తెలుసా మీకు? తెలిస్తే నాకు ఆన్సర్స్ పంపించేసేయండి. ఎలా? 8662438114 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఓకే, ఇతో వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో ఇక మనమైతే ఉన్నాం సందర్శిస్తున్న ఈ ప్రోగ్రామ్ లో కృష్ణం వందే జగద్గురం సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, 3:33 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. ఇక చాలా స్పీడ్ గా టైం అయితే అయిపోతుంది కదా. నేను అడిగాను ఒక క్వశ్చన్, దేవతల తల్లి ఎవరు? సో మీరు వినే ఉంటారు పేరు, సో జస్ట్ 3-లెటర్ వర్డ్ అంతే. సో దేవతలందరికీ ఆమెనే తల్లిగా చెప్తూ ఉంటారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. సో మోస్ట్ అందరూ కూడా మెసేజెస్ అన్ని కూడా కరెక్ట్ గానే పెట్టారు కాబట్టి, సో స్పీడ్ గా మీ పేర్లు మాత్రం చదివేస్తాను. ఇన్ కేసు ఎవరైనా రాంగ్ పెడితే మాత్రం రాంగ్ అని మెన్షన్ చేస్తా, సరేనా? సో వింటూ ఉండండి. పడిన జోగనందర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, అలాగే శ్యామ్ గారు ఫ్రమ్ కల్లూర్, తర్వాత లక్ష్మీదేవి గారు అండ్ హేమలత ఫ్రమ్ రాజోలీ, ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా శిరీష, లక్ష్మీ నరసింహ, యాదవ్జి సక్కుబాయి, మీరు మాత్రం రాంగ్ ఆన్సర్ పెట్టారు. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా, మంగళగిరి జయలక్ష్మి గారు మంగళగిరి నుంచి, నెక్స్ట్ బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు, మువ్వల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి రొంపిచెర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ, మోహనకృష్ణ, గౌరీ గారు ఫ్రమ్ తిరుపతి, విజయ్ కైలాస్, సాయి కృతిక, మారుతినగర్ అనంతపురం నుంచి, వినతానా ఆన్సర్ కాదండి, ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పెట్టారు. తర్వాత ఆచార్య చిరంజీవి, రామలింగ, దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి, నెక్స్ట్ నిఖిల్ అండ్ భరత్ రాజోలి నుంచి, మార్కాపూర్ నుంచి, శివాజీనగర్ నుంచి, మస్తాన్ వలీ గారు, ఫాతిమా గారు, కౌస్తుబా ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, అనంతపూర్ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్, విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా, నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూర్ తాలూక్ కర్ణాటక, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద జానకీరాజు, బి ఆదర్శ్ హిందూపురం శ్రీ సత్యసాయి జిల్లా, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, ఉరువకొండ నుంచి ఈశ్వరయ్య గారు, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, మాలయాల సంగీత ఫ్రమ్ ముంబై, బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ, బట్ రాంగ్ ఆన్సర్ పెట్టారు మీరు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్, కళ్యాణ్ కుమార్ గారు ఫ్రమ్ రామకుప్ప

రామకుప్పం, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు గారు. నెక్స్ట్ మెసేజ్, థ్యాంక్ యూ అంటూ శ్యామ్ గారు ఫ్రం భీమవరం, ఎమ్మిగన్నూరు నుంచి గడిగ శ్రీనివాసులు గారు, లక్ష్మి గారు, దోర్నాల బాలాజీ గారు ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్, బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందకాపల్లి విలేజ్, స్వప్న, హాయ్ మేడం ఐఎమ్ స్వప్న అని చెప్తూ మెసేజ్ చేశారు కరెక్ట్ గా. తర్వాత కె మురళీధరన్ ఫ్రం చిత్తూర్, ఎడ్వర్డ్ పాల్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాయుడుపేట నుంచి, మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు, కె రవీంద్రరెడ్డి ఫ్రం సర్వేపల్లి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, విష్ణు కైలాష్ అండ్ మనోజ్ తనూజ్, సులోచన ఫ్రం కరీంనగర్, రాజేష్ అంబికా ఫ్రం అండ్ ప్రేమ్ సాయి వరుణ్ ఆదం సోలాపూర్ మహారాష్ట్ర, కీర్తిక, లితిక, అశ్విని కుమార్ ఉమా ఫ్రం నెల్లూర్, షబీనా గారు మెసేజ్ చేశారు. కర్నూల్ డిస్టిక్ గోనగండ్ల గ్రామం నుంచి కృష్ణ, ఆద్య, అపర్ణ, చిరంజీవి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గోపాలకృష్ణ ఫ్రం నెల్లూర్, పార్వతీదేవి అంటున్నారా? కాదండి, గద్వాల జిల్లా నుంచి దేవి గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. కోనసీమ జిల్లా మోరిపాల నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవని గారు, గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ వీళ్ళందరూ దేవరపల్లి ఆత్మకూరు మండలం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ ఆదోని అని చెప్తూ మెసేజ్ చేశారు. సామశివరావు గారు ఫ్రం వేటపాలెం ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం, సందర్శ నటిలో లేట్ జాయిన్ అండి నేను, బట్ ఆన్సర్ విషయానికి వస్తే అని చెప్తూ కరెక్ట్ గా పెట్టారు. లేట్ అయినా లేటెస్ట్ గా ఆన్సర్ మాత్రం కరెక్ట్ గా పెట్టారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు ఫ్రం పెడనా కరెక్ట్ ఆన్సర్, రాజశేఖర రెడ్డి గారు ఫ్రం ఆదోని మండలం కరెక్ట్ ఆన్సర్, ఆదిత్య గారు కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూలు కరెక్ట్ ఆన్సర్, బీవీ సుబ్బారావు గారు ఫ్రం మార్కాపూర్ హాయ్ అని మాత్రమే పెట్టారు. ఓకే, పుట్టుపాక నుండి మిరియాల తిరుమలయ్య గారు, ఆందాల్ గారు, గడ్డం అంకయ్య గారు ఫ్రం బందరపల్లి నెల్లూరు జిల్లా, కళ్యాణ్ కుమార్ ఫ్రం రామకుప్పం, చంద్రశేఖర్ షాఖాపూర్ వెనపతి డిస్టిక్ట్ నుంచి, మలాంబి గారు ఫ్రం కర్నూలు బాలాజీనగర్, కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని అండ్ మాయా, నాగరాజు ఫ్రం పెడన, కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ అండ్ శ్యామల, ఇక రుక్మిణి గారు ఫ్రం విజయవాడ, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ మెసేజ్, సుభాషిణి ఇనమడుగు నుంచి నెల్లూరు నుంచి పంపించారు, తర్వాత రేవతి, రాజశేఖర్ వీళ్ళు కూడా సేమ్ ప్లేస్ అనమాట. ఈరోజు షో చాలా బాగుంది, ఇంకా అయిపోలేదుగా. ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకర్, లక్ష్మి, నరసింహ వీళ్ళందరూ మెసేజ్ పెట్టారనమాట. ఓకే దెన్, సో ఆన్సర్స్ అందరూ కూడా మోస్ట్లీ కరెక్ట్ గానే పెట్టారు, కొంతమంది మాత్రం రాంగ్ గా గెస్ చేశారు. ఓకే, ఇంతకీ ఆన్సర్ ఏంటంటే చెప్తాను, దేవతల తల్లి ఎవరు అంటే

ఎస్ దేవతల తల్లి అదితి. సో అదితి దేవతల తల్లి అని చెప్పేసి పిలుస్తారు, దేవమాత అని పిలుస్తారు. అండ్ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా దేవతల తల్లులు అని కూడా పిలుస్తారనమాట. గ్రామ దేవతల్ని కూడా అంటే మన తెలుగు సంస్కృతి మరియు జానపదాలలో జనరల్ గా దేవతల తల్లి లేదా గ్రామాలను రక్షించే శక్తి రూపాలను సాధారణంగా గ్రామ దేవతలు అని చెప్పి పిలుస్తాం. కానీ జనరల్ గా హిందూ పురాణాలలో దేవతలకు జన్మనిచ్చిన తల్లి ఎవరు అంటే అదితి, ఇదన్నమాట పేరు. నెక్స్ట్ అందరూ కూడా కరెక్ట్ గా గెస్ చేసేసారు, ఇక మరి చూద్దాం. నెక్స్ట్ ఒక సాంగ్ అయితే వినిపిస్తాను, కానీ ఈలోపు ఇంకొక క్వశ్చన్ మీ అందరి కోసం, ఫిల్మ్ రిలేటెడ్ అనమాట. మన నాగ చైతన్య గారు సునీల్ గారు కలిసి ఒక సినిమాలో నటించారు, ఇద్దరు బ్రదర్స్ గా ఆర్ ఫ్రెండ్స్ గా ఆర్ హీరోస్ గా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నాగ చైతన్య అండ్ సునీల్ కలిసి నటించిన సినిమా ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

గైస్ వింటున్నారు విభిన్ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఏ సినిమా నుంచి సాంగ్ వినేసాం తెలుసు కదా, ఒకే ఒక్కడ ఫిల్మ్ నుంచి మంచి సాంగ్ అయితే వినేశారు. 3:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు సందర్ ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఏకంగా 62 మెసేజెస్ అయితే వచ్చేసాయనమాట నాకు. మొత్తానికి ఇంతలో సినిమా నాలెడ్జ్ బానే ఉంటుంది మనకి. సో సునీల్ అండ్ మన నాగ చైతన్య గారు కలిసి నటించిన సినిమా ఏంటి అని అడిగాను కదా, కళ్యాణ్ కుమార్ అండ్ తేజ రామ్ ఫ్రమ్ మిట్టపల్లి. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, అందరూ కూడా కరెక్ట్ గానే పెట్టేశారు. సో మీ నేమ్స్ అని కూడా జరివేస్తాను, ఒకవేళ రాంగ్ ఎవరన్నా చెప్తే వాళ్ళ పేరు మెన్షన్ చేస్తారు రాంగ్ అని. ఓకేనా? సో పెడిన జోగనందర కాలనీ నుంచి చప్పలరాజు గారు, లక్ష్మీదేవి గారు, హేమలత గారు ఫ్రమ్ రాజోలి, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, వీళ్ళందరూ మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట గ్రామం నుంచి పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా, సుమాని గారు ఫ్రమ్ పెడన, పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ నంద్యాల జిల్లా, అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, ఇక శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి రొంబిచెల్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ అండ్ మోహన్ కృష్ణ, దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి, కనకారావు గారు ఫ్రమ్ పెడన, సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, రాజూరు నుంచి జయన్న గారు, మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు, కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి, లక్ష్మీ గారు గొల్లపూడి నుంచి, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, స్వప్న, మీ ఊరు పేరైతే మెన్షన్ చేయలేదు, ఓకే స్వప్న గారు, తర్వాత రాజోలు నుంచి నిఖిల్ అండ్ భరత్ రాహిత్య, కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూర్జహాన్, మార్కాపూర్ శివాజీనగర్ నుంచి బస్తాన్వలి ఫాతిమా గారు, విజయ్ కైలాష్, సాయి కృతిక ఫ్రమ్ మారుతినగర్ అనంతపురం, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా, ఎంఎస్ దుర్గారావు గారు, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కర్నూలు డిస్టిక్ గోనగండ గ్రామం నుంచి కృష్ణ, ఆద్య, అపర్ణ, చిరంజీవి, తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం, కౌస్తుభా ఆత్మకూరు నుంచి నంద్యాల జిల్లా, దోర్నాల బాలాజీ ఫ్రమ్ హైదరాబాద్ బనస్థలిపురం, బివి సుబ్బారావు గారు ఫ్రమ్ మార్కాపూర్, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం, అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు, ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, నాగేంద్రప్ప.

ఉడేవు మోల్కల్బూర్ తాలూక్ కర్ణాటక. తులసి మౌనిక జయంత్ ఫ్రం నందికొట్కూర్. గోపాలకృష్ణ అండ్ లలిత ఫ్రం కమలా సూర్య ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు. నాగరాజు గారు ఫ్రం పెడన. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి

కాలనీ నుంచి, చీరాల నుంచి ఎడ్వర్డ్ పాల్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, చీరాల నాయుడుపేట. గడ్డం మంకయ్య గారు ఫ్రం బందరపల్లి నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబల మస్తాన్ బాషా, కుటుంబ సభ్యులందరూ కూడా, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. నెక్స్ట్ షబీనా గారు మెసేజ్ పంపించారు. పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య గారు, ఆండాల్ గారు, హర్షిత అండ్ హేమశ్రీ ఉండవల్లి జోగులమ్మ గద్వాల్ డిస్టిక్ట్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. ఓకే, హాట్సో హాస్కోటే తాలక్ వాగట విలేజ్ సురా ఎలక్ట్రానిక్స్ మునియమ్మ మునియప్ప అని చెప్పి మెసేజ్ పంపించారు. మీ ఊరు పేరైతే అర్థం కాల. కే రవీంద్రరెడ్డి దర్వేపల్లి, సర్వేపల్లి కదా, ఎస్ బదులు డి పడింది. నెక్స్ట్ ఎం నరేష్, రోజా, శిరీష, ఓం గారు, లక్ష్మీ నరసింహ, యాదవ్జి సక్కుబాయ్, రాజశేఖర రెడ్డి గారు ఫ్రం ఆదోని మండలం, విజయ పరమేష్ గారు ఫ్రం గుంతకల్ పెడల నుంచి, రామకృష్ణ కాలనీ నుంచి మీ నరసన్న శివగంగ, కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి, ఓకే, నాగార్జున లక్ష్మీ గారు ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్, కీర్తిక అండ్ లిఖిత, అశ్విని కుమార్, ఉమా ఫ్రం నెల్లూరు, ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఫ్రం లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం, రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి, సుభాషిణి సాగా ఇనమడుగు నెల్లూరు నుంచి, తర్వాత డి గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ అండ్ నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అయితే ఏమన్నమాట మొత్తం కూడా దాదాపు 65 దాకా చదివా. తేజు గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు? వస్తాను త్వరలోనే. ఓకే దెన్. సో వచ్చిన మెసేజెస్ అయితే చదివేశాను కదా, మరి ఇంతకే ఆన్సర్ ఏంటంటే తడాకా. ఇందులో తడాకా సినిమాలో నాగ చైతన్య, సునీల్ ఇద్దరు కలిసి బ్రదర్స్ గా నటిస్తారు. పెద్దబ్బాయి సునీల్, చిన్నబ్బాయి నాగ చైతన్య. మరి ఈ సినిమా నుంచి మీ అందరి కోసం ఫైనల్ గా సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఈ రోజు మన సుందరేశ్ నటి ప్రోగ్రామ్ లో. ఇది ఇవాళ మన సుందరేశ్ నటి. సో నెక్స్ట్ వివిధాలు కలుసుకుందాం. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: బలసాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 20వ జాతీయ రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో 51,000 పైగా నియామక పత్రాలను ఆయన అందించారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్టంలోని వర్షాభావ పరిస్థితులు, పంటల పరిస్థితి, తాగునీటి సరఫరాపై ఆయన సమీక్ష సమావేశం ఈరోజు నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతం నుంచి కడప బైపాస్ రోడ్డు వరకు 304.44 కోట్ల రూపాయలతో 5.8 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్ధ పట్టాలు అందిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజబాబు అన్నారు.

సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ఈ రోజు నిర్వహించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నుంచి అన్ని జిల్లాల చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశం ఈరోజు నిర్వహించారు. అనారోగ్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసాగా నిలుస్తుందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. స్వర్ణాంతర స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం, శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మైపాడు బీచ్, కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఈ రోజు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. 2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఆర్థిక సాయం అందుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. 2026 జూలై నాటికి పీఎం కిసాన్ కింద 4,00,000 కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5 రోజు ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామి మోహిని అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీవారి గరుడవాహన సేవ ఈ సాయంత్రం 6:30 మొదలవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. కృష్ణా తీరాన వెలిసి,
2: పంగాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
2: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
2: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
3: You're listening to Vivid Bharati FM 101.3. This is your RJ Teju. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:00 దాటి 5 minutes అయిపోయింది. సో వివిధాలు ఒక చేసాం కదా. మరి ఈ రోజు వివిధాలు థీమ్ ఏంటి అంటే ఒకే హీరోయిన్ సాంగ్స్. మరి ఈ రోజు మనం ఎవరి పాటలు విందాం? హీరోయిన్ సిమ్రన్ గారి పాటలు. ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయండి, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారితో, నాగార్జున గారితో. సో బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం. అలాగే తమిళ మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి. మరి సిమ్రన్ గారు నటించిన సినిమాల నుంచి సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే మీకోసం బావ నచ్చాడు ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను, తర్వాత ఇంకా నువ్వొస్తావని, డాడీ, నరసింహనాయుడు. సో వరుసగా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

101.3 వివిధ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. 4:21 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే హీరోయిన్ సిమ్రన్ గారి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వింటూ చేస్తూ ఉన్నారు కదా. ఇక నరసింహనాయుడు నుంచి అయితే మా మంచి సాంగ్ అయితే వినేసాం. నిజంగా బాలకృష్ణ గారిది సిమ్రన్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. మరి వాటిలో నుంచి ఒకటైతే వినేసాం. నెక్స్ట్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఈ సినిమాలో సిమ్రన్ గారు నటించిన పాట మనందరి ఫేవరెట్ సాంగ్, మొన్న కనిపించావు మై మర్చిపోయాను సాంగ్ కదా. సో ఈ పాట చాలా మందికి ఫేవరెట్ సాంగ్ అనమాట. సో ఎంత అద్భుతంగా ఉంది ఈ పాట చూడడానికి అండ్ వినడానికి కూడా అని మనందరం ఫీల్ అవుతాం. మరి మీ అందరి కోసం ఈ పాట అయితే వచ్చేస్తాం. తర్వాత మన వెంకీ సిమ్రన్ గారి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. మరి అందులో నుంచి కూడా ఒక మంచి సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. నెక్స్ట్ కలిసి ఉందాం సినిమా నుంచి వచ్చేస్తుంది ప్రేమతోరా. సో ఇవన్నీ కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4:50 PM. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ ఆర్జే చేతన్. తల్లిదండ్రులుగా పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది కొంచెం కష్టమైన పని అయినా ప్రయత్నించాలి. పిల్లలు తమ ఫీలింగ్స్ ని కమ్యూనికేట్ చేయలేరు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. సమస్యను పరిష్కరించే ముందు రూట్ కాజ్ తెలుసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారి మనందరి రొటీన్ మార్చేసింది. ముఖ్యంగా స్కూల్కి వెళ్లే పిల్లల రొటీన్ కూడా మారిపోయిందని మనం గమనించాలి. హాయిగా స్కూల్కి ఆడుతూ పాడుతూ వెళ్లి స్నేహితులతో కబుర్లు చెప్పి టీచర్ చెప్పిన పాఠాలు విని ఇంటికొచ్చే పిల్లల రొటీన్ కూడా పూర్తిగా మారిపోయింది. ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లలు తమ స్నేహితులతో సమయాన్ని గడపలేకపోతున్నారు. పిల్లలు కూడా పెద్దల్లాగానే ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైన స్ట్రెస్ కి గురవుతున్నారు. సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ ప్రకారం ప్రస్తుత పరిస్థితుల వల్ల పిల్లలు అలాగే టీనేజర్స్ ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతున్నారట. పిల్లల స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. ఎక్కువగా గాని లేదా తక్కువగా గాని నిద్రపోతారు. పిల్లల స్ట్రెస్ కి గురయ్యారని తెలిపే ముఖ్యమైన సూచన వారి నిద్రలో వచ్చే మార్పులను గమనించండి. ఆకలిలో మార్పులు వస్తాయి. పిల్లలు ఆహారాన్ని సరిగ్గా తీసుకోరు లేదా అతిగా తీసుకుంటారు. అది డిప్రెషన్ కి సంబంధించిన సైన్. ఫేవరెట్ పదార్థాలు ఇచ్చినా కూడా తిన

దానికి అయిష్టపడతారు, వ్యతిరేకిస్తారు, ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యారని మీరు గుర్తించాలి. మూడ్ స్వింగ్స్ కూడా పిల్లల్లో కనిపిస్తాయి. వారి ఎమోషన్స్ లో వెంటనే మార్పులు వస్తే

వారు స్ట్రెస్ కి గురయ్యారేమో గమనించండి. స్ట్రెస్ అలాగే యాంగ్జైటీకి గురై కొంతమంది పిల్లలు ఒంటరిగా ఉండేందుకు చుట్టూ ఉన్న పరిస్థితులతో తమకు సంబంధం లేనట్టు ప్రవర్తిస్తారు. కాబట్టి వారి బిహేవియర్ లో వచ్చిన ఈ మార్పులను మీరు గమనించాలి. త్వరగా ఫోకస్ కోల్పోవడం, త్వరగా డైవర్ట్ అయిపోవడం వంటివి ఏదో ఒక విషయంపై వరి తెలుపుతాయి. పిల్లలకు కూడా ఈ కాన్సెప్ట్ వర్తిస్తుంది. మీ చిన్నారి ఏ విషయంపై కూడా ఫోకస్ పెట్టలేకపోతుందా? అయితే ఆ పిల్లల బాధను మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మీ చిన్నారి ప్రవర్తనలో ఏ తేడాలు మీరు గమనించినా ఒత్తిడిని తగ్గించేందుకు మీరు ప్రయత్నించాలి. అయితే మీరు ఏ విధంగా ఈ ఒత్తిడిని తగ్గిస్తారో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. సాధారణంగా గలగలా మాట్లాడే చిన్నారులు కూడా ఒత్తిడికి గురైతే మౌనం వహిస్తారు, సైలెంట్ గా ఉండేందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా మటుకు స్ట్రెస్ కి గురైన పిల్లలు ఒంటరిగా ఉండడంలో కంఫర్ట్ ఫీల్ అవుతారు. మీ చిన్నారితో మాట్లాడి వారి టెన్షన్ కు సంబంధించిన రీజన్ తెలుసుకోండి. క్రియేటివ్ థింగ్స్ పై వారి దృష్టిని మళ్లించండి. ఫోన్ అలాగే వీడియో కాల్స్ ద్వారా వారిని వారి స్నేహితులతో టచ్ లో ఉండేటట్టు చేయండి. ఒంటరిగా ఉన్నారన్న ఫీలింగ్ వారికి కలగనివ్వకండి. ఇట్స్ బెటర్ టు బి సేఫ్ దాన్ సారీ. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని అలవాట్లు కూడా చేసుకోవాలి. ఎప్పుడు ఏమవుతుందో మనకు మళ్లీ తెలియనే తెలీదు. పిల్లలకు రొటీన్ కి అలవాటు పడిపోతారు. అయితే ప్రస్తుత తరుణంలో వారు స్కూల్ రొటీన్ కి ఇబ్బంది ఎదురవుతుంది. అయితే మీరు వారి రొటీన్ ని షెడ్యూల్ చేయండి. ఆ రొటీన్ లో చదువు, గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్, మీల్స్ అలాగే స్లీప్ టైమ్ ని కూడా షెడ్యూల్ చేయండి. ఈ విధంగా మీ చిన్నారి రిలాక్స్ అవుతుంది. వారికి ఫనీ ఫనీ అసైన్మెంట్స్ ఇవ్వండి. వారిని ఎక్కువగా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయండి. ఏదైనా పరిస్థితికి సంబంధించి మీ చిన్నారి ఆందోళనకు గురవుతే వారి ఆలోచనలు మళ్లించేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రస్తుతం ప్రపంచాన్ని సోషల్ మీడియా శాసిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం మనం కూడా సోషల్ మీడియాపై ఆధారపడుతున్నాం. పిల్లలందు ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే సోషల్ మీడియాకి అతుక్కుపోవడం వల్ల మానసిక అలాగే శారీరక అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ ఈజీగా అందుబాటులో ఉండడం వల్ల వారు ఏ విషయం గురించైనా తెలుసుకునే అవకాశం ఉంది. కొన్ని ఫేక్ న్యూస్ కూడా వారి దృష్టికి వెళ్ళొచ్చు. ఏది ఫేక్ న్యూస్, ఏది రియల్ న్యూస్ అని తెలుసుకునే తెలివి వారికి తక్కువే. అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు. తొందరగా భయపడిపోతారు. కాబట్టి వారి సోషల్ మీడియా యూసేజ్ పై నిఘా పెట్టండి. వారికి గైడెన్స్ ఇస్తూ ఉండండి. ప్రస్తుత పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోమ్ అంటూ పేరెంట్స్ ఇద్దరు వర్క్ లో పడిపోతే పిల్లలు లోన్లీ ఫీల్ అవుతారు. వారితో కూడా టైం స్పెండ్ చేయండి. మీరెంత అటెన్షన్ ఇస్తే వారంతా రిలీఫ్ గా ఫీల్ అవుతారు. కాబట్టి వారితో క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేయండి. పిల్లలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి వారి ముందు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయం వారి మనసులో ముద్ర వేసుకుంటుంది. టెన్షన్ కి గురైన బ్యాడ్ వర్డ్స్ ను వాడటం వంటివి చేయొద్దు. కోపం వస్తే చేతిలో ఉన్నవి విసిరేయడం వంటివి చేయొద్దు. మాట్లాడే ముందు ఆలోచించండి. మీ ప్రవర్తన వారికి లెసన్స్ వంటివి. వారు అదే ఫాలో అయ్యే ప్రమాదం ఉంది. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలన్న ఆలోచన కలగదు వారికి. మీరు ప్రశాంతంగా ఉంటూ పిల్లల్ని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఈ విధంగా మీ పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు, పిల్లల్ని హ్యాపీగా ఉంచవచ్చు. మనం ఏమనుకుంటామంటే చాలా మటుకు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే పెద్దవాళ్ళకు మాత్రమే వస్తాయి అనుకుంటాం, కానీ చిన్నపిల్లలకు కూడా వస్తాయి. ఈ మధ్య కాలంలో సపోర్ట్ సిస్టమ్ తగ్గిపోయింది, ఉమ్మడి కుటుంబాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఎవరితో ఎలా షేర్ చేసుకుంటారో తెలియదు. పేరెంట్స్ ఉన్నా కానీ చాలా మటుకు ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ ఉంటున్నారు. అందుకే ఫీలింగ్స్ షేర్ కావు. పిల్లల్లో ఉన్న పెంటప్ డిజైర్స్ కానీ యాంగర్, యాంగ్జైటీ అలా ఉండిపోతూ ఉంటుంది. అది ఫ్రస్ట్రేషన్ లాగా బయటకు వస్తూ ఉంటుంది. అందుకే పిల్లల పెంపకం అనేది ఒక ఆర్ట్. అది బాగా తెలిసాకే పిల్లల కంటే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరికి ఏంటంటే పిల్లలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంటే సరిపోదు. వాళ్ళని మంచిగా పెంచాలి, అభివృద్ధిలోకి తెయ్యాలి, వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలిగే పేరెంట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. లేదా అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మారిపోతారు. మనకు తెలియని ఇవాళ ఎన్నో ప్రాబ్లమ్స్ కి కారణము చైల్డ్హుడ్ ట్రామా అని డాక్టర్స్ చాలా నిర్దిష్టంగా బల్లగుద్ది మరీ చెప్పేస్తూ ఉన్నారు. అందుకే పేరెంటల్ రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పరిసర ప్రాంతాలు, మన వాతావరణం ఎలా ఉంది, ఎలాంటి అప్బ్రింగింగ్ అనేది ఒక పిల్లల మెంటాలిటీపై, వాళ్ళ పర్సనాలిటీపై

0: డెఫినెట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మెంటల్ హెల్త్ ఇష్యూస్ పైన చాలా స్ట్రాంగ్ గా ఉండండి. మీరు ఇంట్లో ఏదో మాట్లాడే సార్, చాలా మటుకు మనం ఇప్పుడు ఏ ఫ్యామిలీస్ లో ర్యాండమ్ గా చూసినా గానీ పెద్ద పెద్దగా అరిచేస్తూ ఉంటారు, అది పిల్లల ముందు కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ పిల్లలు ఏదో ఒక టైంలో నేర్చేసుకుంటారు, ఏదో ఒక టైంలో రిలీజ్ చేస్తారు, మాట్లాడతారు, అది కూడా వాళ్ళ పర్సనాలిటీలో ఒక భాగంగా అయిపోతూ ఉంటుంది. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెంటల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. క్వైట్ అ థాట్ ప్రొవోకింగ్ టాపిక్, వాజంట్ ఇట్? వెల్, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గుడ్ టైం, బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై సాయంత్రం ప్రసారాలు వింటున్నారు. సమయం 5 గంటలైంది. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషానంతరం వంతవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వంతవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్ లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0861233311 అలానే మరో నంబర్ 0861233312. సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు సన్నిహితులు ఉంటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సమాచారం వెతుకుంటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు. నేత్రదాన పక్షోత్సవాల నేపథ్యంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీరాబుదేశన్, నిర్వహణ శ్రీ తమ్మల నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ అంటారు. రాత్రి 7:40 చిత్రసీమ సినీగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు మరియు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. రాత్రి 8:40 నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 ఏషియన్ గేమ్స్ 2026 సంబంధించి డైలీ హైలైట్స్ ప్రతి కార్యక్రమం విజయవాడ కేంద్రం

0: మీరు ఇంతవరకు ఈనాటి ప్రసార విశేషాలు విన్నారు.
1: ఏంటి బామ్మగారు, ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు.
2: ఎక్కడికి లేదురా అబ్బాయి.
1: మరెక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
2: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
1: అయితే
2: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినట్ట అనుభూతి చెందుతున్నాను.
1: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
2: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 5:05 వస్తుంది. వంతవాణి

0: వంతవని కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి. ఎన్టీఆర్ నగర్ నుంచి సుప్రియ గారు, చెప్పండి, ఏ పాట ఇవ్వాలా? అందరి వాడు చిత్త నుంచి. ఓకే, విన్నాం. మరి మీరు కోరుకున్న పాటను.
1: ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.

0: వద్దామని కరికరలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి,
1: నమస్తే సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను జాకిర్ హుస్సేన్ నగర్ నుంచి. ఆయిషా
0: ఆయిష గారు, జాకిర్ హుస్సేన్ నగర్. ఓకే, చెప్పండి, ఏ పాట విందా ఇవాళ?
1: ఇంటెస్ట్ది వసంతంలో జామ పండులే దూర జామ పండులే ఆ పాట.
0: ఓకే, విందామరితో మీరు కోరుకున్న పాటను.
1: సరే సార్.
0: మంచిదండి.

0: అంతమైన కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో, కాలర్ లైన్ కట్ అయినట్టుంది. ఓకే, మరో కాలర్తో మాట్లాడే ముందుగా ఓ పాట విందాం. అంతకన్నా ముందు ఓ ప్రకటన అంటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: సాయంత్రానికి కార్యక్రమంలో చివరి శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి.
1: నమస్తే సార్, నా పేరు వెంకమ్మా.
0: వెంకమ్మ గారు రాపూర్ నుంచి.
1: సార్
0: రాపూర్ రాపూర్ నుంచి. సంతోషం, చెప్పండి, ఏ పాట విందాం? ఇవాళ
1: తలంబ్రాలు సార్.
0: తలంబ్రాలు, ఏ పాట విందాం అందులో?
1: ఇది పాట కానీ కాదు.
0: ఓకే, విందాం. మరి అయితే సమయం కూడా తక్కువ ఉంది.
1: ఓకే సార్,
0: మంచిదండి.

0: సభలు, సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది. మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30 అయింది. యువతరంగం

యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. ముందుగా విద్యా సమాచారం చూద్దాం. విక్రమసింహపురి యూనివర్సిటీలో డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు రెండో విడత అడ్మిషన్ల షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 27వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విక్రమసింహపురి యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ ఆచార్య హనుమారెడ్డి తెలియజేస్తున్నారు. అలానే విక్రమసింహపురి యూనివర్సిటీ ఐసెట్ 2026 ద్వారా నెల్లూరు కావలి కళాశాలలో ఎంబీఏ ఎంసీఏ తదితర కోర్సులు ప్రవేశాలకు సంబంధించి తుది విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21, 22వ తేదీల్లో ఆన్లైన్ సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. 26వ తేదీన సీట్ల కేటాయింపులు జరుగుతాయి. ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయని, అర్హత కలిగిన విద్యార్థులు నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ ఆచార్య హనుమారెడ్డి తెలియజేస్తున్నారు. తర్వాత ఉద్యోగ సమాచారం చూద్దాం. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిపిఎఫ్ ఢిల్లీ పోలీస్ విభాగంలో 1871 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఇందుకు అర్హత చూస్తే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్ఐ ఫైర్ పోస్టుకు సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి

0: వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలానే ఢిల్లీ పోలీస్ ఎస్ఐ పురుషుల విభాగంలో పోస్టుల సంబంధించి ఫిజికల్ టెస్ట్ సమయానికి బైక్ కార్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు వయసు చూస్తే 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో పరిమితులు సడలింపులు కలిగిస్తారు. ఎంపిక విధానం రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష ఉంటుంది. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్లో ఎస్ఐ పోస్టులకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://ssc.gov.in. వెబ్సైట్ మరోసారి https://ssc.gov.in. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. అలానే మరో సమాచారం చూద్దాం. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇండోర్ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ప్రొఫెసర్ 18 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ 27 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 11 పోస్టులు, సీనియర్ రెసిడెంట్ 36 కార్యాలయాలను ప్రకటించింది. అర్హత చూస్తే ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డిఎన్బితో పాటు ఉద్యోగ అనుభవం, మెడికల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అన్ని పోస్టులకు 69 సంవత్సరాలకు వయస్సు మించకూడదు. దరఖాస్తులు ఈమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు ఈమెయిల్ ఐడి dean.indore.mp@esic.gov.in. ఈమెయిల్ ఐడి మరోసారి dean.indore.mp@esic.gov.in. ఈమెయిల్ ఐడికు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఈఎస్ఐసిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాలేజీకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు వెబ్సైట్ www.esic.gov.in. ఆసక్తి కలిగిన వైద్యులు దరఖాస్తులను ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలను తర్వాత ప్రకటిస్తారు. అలానే మరో సమాచారం చూద్దాం. నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సూపర్వైజర్, జూనియర్ మెయింటెనెన్స్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీతో పాటు ఉద్యోగ అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, వైద్య పరీక్షల ఆధారంగా నియామకాలు ఉంటాయి. ఆపరేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆర్ఏసీ విభాగాల్లో ఖాళీలను ప్రకటించారు. అర్హత చూస్తే ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ బ్రాంచ్లో 3 ఏళ్ల డిప్లొమా లేదా ఆయా విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 9. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.ncrtc.in. వెబ్సైట్ మరోసారి https://www.ncrtc.in. వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు వచ్చే నెల 10 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. యువతరంగం కార్యక్రమంలో మరింత సమాచారం తెలుసుకునే ముందుగా పాటు విందాం. ట్యాక్సీ వాళ్ళ చిత్రం కోసం సిద్ధశ్రీరామ్ ఆల్పించిన గీతం వింటారు. అంతకన్నా ముందు ఓ ప్రకటన వింటారు.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే,
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎస్ఈసి అహ్మదాబాద్ ఒప్పంద ప్రతిపాదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలో 33 కళ్యాణ్ ప్రకటించింది. రీసెర్చ్ అసోసియేట్ 8, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 7 పోస్టును ప్రకటించింది. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత చూస్తే సంబంధిత విభాగాల్లో ఎంఈ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్సీ లేదా పీహెచ్డీతో పాటు ఉద్యోగ అనుమతి కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తు నాటికి వయసు 28 ఏళ్లకు మించకూడదు. రీసెర్చ్ అసోసియేట్ ప్రాజెక్ట్ సైంటిస్టులకు మాత్రం 30 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఖాళీలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.sac.gov.in. వెబ్సైట్ మరోసారి https://www.sac.gov.in. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ తేదీలను తర్వాత ప్రకటిస్తారు. అలానే మరో సమాచారం చూద్దాం. ఇంటర్మీడియట్ విద్యార్థితోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ ఏటా నిర్వహిస్తున్న కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్ష ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో చూపే ప్రతిభతో నియామకాలుంటాయి. ఎంపికైన పోస్టు ప్రకారం లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ హోదాతో విధులను నిర్వర్తించవచ్చు. ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్లో అవకాశం వచ్చిన వారు కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర సంస్థల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి 2536 పోస్టులను భర్తీ చేయనున్నారు. నియామకాల సమయానికి ఈ సంఖ్య పెరగవచ్చు. శాఖలు విభాగాల వారీగా ఖాళీల వివరాలు తర్వాత ప్రకటిస్తారు. 2 దశల్లో నిర్వహించే పరీక్షలు, స్కిల్ టెస్ట్, టైప్ టెస్టులతో నియామకాలు జరుగుతాయి. వీటికి ఇంటర్మీడియట్ లేదా సమాన స్థాయి కోర్సు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు వయసు చూస్తే 18 నుంచి

20 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో పరిమితులు, సడలింపులు కలిగిస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 7. పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://ssc.gov.in. వెబ్సైట్ మరోసారి https://ssc.staffselectioncommission.gov.in. ఆసక్తి కలిగి ఉన్నారు, అక్టోబర్ 7 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ స్పెషలిస్ట్ గ్రేడ్ 3, గ్రేడ్ 2తో పాటు పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ 64 పోస్టులు, అసిస్టెంట్ ఎడిటర్ 2, స్పెషలిస్ట్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్ 2, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ 140 పోస్టులను ప్రకటించింది. అలానే పబ్లిక్ లా ఆఫీసర్, డిస్టిక్ లిటిగేషన్ ఆఫీసర్, లా ఆఫీసర్ ఈ ఖాళీలను కూడా ప్రకటించింది. విభాగాలు చూస్తే అనాటమీ, జనరల్ మెడిసిన్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, అనస్థాలజీ, పీడియాట్రిక్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వీటికి అర్హత సంబంధిత విభాగాల్లో డిగ్రీ, డిఎన్బి, ఎండి, డిఏ, ఎంఎస్, ఎల్ఎల్బి, పీజీ, ఎంఏబీఎస్, పీహెచ్డీతో పాటు ఉద్యోగ అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా పోస్టులకు సంబంధించి విడిగా అర్హతలను నిర్ణయించారు. వీటి పూర్తి నోటిఫికేషన్ను ఆన్లైన్లో చూసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 2. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పెషలిస్ట్ గ్రేడ్ 3, గ్రేడ్ 2తో పాటు పలు పోస్టుల భర్తీకి సంబంధించి విడుదల చేసిన పూర్తి నోటిఫికేషన్ను చూసేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.upsc.gov.in. ఆసక్తి కలిగిన వారు వచ్చే నెల 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. యువతరంగ కార్యక్రమంలో తర్వాత మరో పాట విందాం. జోష్ చిత్రం కోసం విఠల రాహుల్ ఆల్పించిన గీతం వింటారు.

మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు స్నేహితులు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కింద నుంచి ఉంటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పేదలకు సొంతిల్లు ఉండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు. పేదలకు సొంతిల్లు ఉండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 8,874 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందించారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం 399 ఎకరాల భూమిని క్రమబద్దీకరించిందని చెప్పారు. దశాబ్దాలుగా ఇళ్లపై ఉన్న అనిశ్చితికి ఈ పట్టాలతో ముగింపు పలుకుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇకపై లబ్దిదారులు తమ ఇళ్లపై పూర్తి హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, విశాఖ నగరానికి గోదావరి జలాలను తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ
1: 11 మండలాలు 28,445 కుటుంబాలు నిన్నటి వరకు భూమి మీదే, హక్కు మీది కాదు. ఈ రోజటి నుంచి మీరుండే మీ ఇంటి మీద సర్వ హక్కులు మీవే. అందుకే ఈ ఆనందం. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే 8,874 కోట్లు ఉంటుంది. ఎన్డీఏ ఇచ్చిన గ్యారంటీ మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నా.
0: రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి వచ్చే నెల 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. రాష్టంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, వ్యవసాయ ఉద్యానవన పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. రాష్టంలో ఎక్కడా తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాగునీటికి బోర్లపైన ఆధారపడే ప్రాంతాలకు అవసరమైతే అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేలా చూడాలన్నారు. విశాఖపట్నంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలన్నారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. 2027 జూన్ వరకు విశాఖకు రోజుకు 300 క్యూసెక్ల నీటిని ప్రణాళికాబద్దంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైవాడకు ప్రత్యామ్నాయంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని లిఫ్ట్ చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. 2027లో పోలవరం పూర్తయిన వెంటనే ఎడమ ప్రధాన కాలువ

0: ద్వారా 17,500 క్యూసెక్ల సామర్థ్యంతో ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రామానాయుడు వివరిస్తూ,
1: మన విశాఖకు నీళ్లందించేటువంటి తాటిపూడి గాని, మేఘాద్రిగడ్డ గాని, రైవాడ గాని స్థానికంగా వర్షాలు పడితేనే ఈ రిజర్వాయర్లన్నీ నిండుతాయి. సూపర్ నెలను నేపథ్యంలో రిజర్వాయర్స్ లో నీళ్లు లేకపోవడంతో ఇవాళ రిజర్వాయర్లన్నీ కూడా అడుగంటుతూ ఉన్నాయి. ఇవాళ విశాఖ త్రాగునీరు అవసరాల్లో దగ్గర దగ్గర 65% కణితి రిజర్వాయర్ ఇస్తూ ఉంది అని అంటే పురుషోత్తపట్నం నుంచి లిఫ్ట్ చేసి ఏలే రిజర్వాయర్ కి ఆ ఏలేరు రిజర్వాయర్ కి మీకు నీళ్లు ఇస్తూ ఉన్నాం.
0: ప్రజలకు మేలు చేయడమే పరమావధిగా పనిచేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్యోగులకు సూచించారు. 20వ రోజుగార్ మేళా యోజనలో భాగంగా విశాఖ పోర్టు స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 201 మంది అభ్యర్థులకు ఈరోజు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, చిత్తశుద్దితో పనిచేస్తూ భారత్కు సేవ చేయాలన్నారు. మనకు ఏం లాభం అని చూసుకోకుండా వ్యవస్థలోని లోపాలను సరిచేస్తూ పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. స్వచ్చమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గోడియాడ గ్రామంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్చ భారత్, స్వచ్చాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే కాదని ప్రతి కుటుంబం, ప్రతి గ్రామస్తుడు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం గతిశక్తి కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో మౌలిక వసతుల కల్పనను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం గతిశక్తి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 13న ఈ డిజిటల్ మాస్టర్ ప్లాన్ను అధికారికంగా ప్రారంభించారు. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్ అనే 7 కీలక రంగాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశంలో వస్తు రవాణా వ్యయాన్ని తగ్గించి భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడం, రైల్వే, రహదారులు, పెట్రోలియం, టెలికాం సహా 16 కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పరిధిలోకి తీసుకొచ్చి ప్రాజెక్టుల ఆలస్యాన్ని నివారించడంలో ఈ పథకం కీలకంగా మారింది. ఆత్మ నిర్బర్ భారత సంకల్పాన్ని పీఎం గతిశక్తి సాకారం చేస్తుందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: భారత్ కి ఆజాదీకే 75 వర్ష్ కా హై, ఆజాదీ కే అమృత్ కాల్ కా హై. ఆత్మ నిర్బర్ భారత్ కే సంకల్ప్ కే సాథ్ హమ్ అగలే 25 వర్షో కే భారత్ కి బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసి ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో, ఆత్మ నిర్భర్త కే సంకల్ప తక్ లే జానే వాలా హై.
0: సముద్ర జీవరాశులను రక్షించడానికి తీర ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ తీర ప్రాంతంలో అంతర్జాతీయ తీర ప్రాంత పారిశుద్ధ్య దినోత్సవం, స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, తీర ప్రాంత పరిశుభ్రత అనేది కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతరం కొనసాగించాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 73 ఆదిసేవా కేంద్రాల ద్వారా ఈ రోజు నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలవరం జిల్లా సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిసేవా కేంద్రాల ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా జన్ కళ్యాణ్ సేవ, స్వాస్థ్య సేవ, ఆంగన్ మిలన్ సేవ, సేవా సేతు, జన్ సున్వాయ్, సేవా మేరా యోగదాన్, స్వచ్ఛతా అభియాన్, యువ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అర్హులైన లబ్దిదారులను గుర్తించి సంక్షేమ పథకాలకు నమోదు చేయడం, ధృవ పత్రాల విషయంలో సహకారం అందించడం, ఆరోగ్య పరీక్షలు, అవగాహన శిబిరాలను నిర్వహించడం, అలాగే వృద్ధుల సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు అంగన్వాడీ ఆశా కార్యకర్తల సమన్వయంతో పోషకాహార కార్యక్రమాలను చేపట్టనున్నారు.

0: వాతావరణం. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 21న తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది సెప్టెంబర్ 23న దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర దక్షిణ ధ్రువణి విస్తరించి ఉందని, వీటి ఫలితంగా రాష్టంలోని కోస్తాంధ్ర యానంలలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. పేదలకు సొంత ఇల్లు ఉండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ముక్త వ్యాపార సంధిభిః దేశస్య యువకేభ్యః నూతనావసరాణాం ద్వారాణి ఉద్ఘాట్యంతే ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రఖ్యాతవాన్. 20తమే రోజ్గార్ మేళా సమారోహె 150,000 నవ నియుక్తేభ్యః నియుక్తి పత్రాణి చాసౌ ప్రాదాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యగాదీత్ యత్ భారతే ప్రతివ్యక్తి కార్బన్ ఉత్సర్జనస్య పరిమాణం వైశ్విక మధ్యమానస్య అర్ధాదపి న్యూనం వర్తతే. అథ G20 దేశేషు కోప్ 21 సంకల్పాన్ సమయాత్ పూర్వమేవ సంపాద్య భారతేన అధిగతం అద్వితీయం సాఫల్యం. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన 2.0 ఇత్యస్యాంతర్గతం దేశస్య బహుసంఖ్యేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ 34,000 గ్రామీణ యువకానాం ప్రశిక్షణం విధాస్యతే సర్వకారేణ. జలాప్లావన విభీషికాతః సాహాయ్య ప్రాప్తయే ప్రయతమానాయ నేపాలాయ భారతేన 11 టన్ పరిమితా నూతన సాహాయ్య సామగ్రీ ప్రేషితా. అపి చ జపాన్ దేశ అద్య 20తమస్య ఏషియాయి క్రీడా మహోత్సవస్య ఔపచారిక సమారంభో జాతః. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అపరాహ్నే దృశ్య శ్రవ్య మాధ్యమేన సమాయోజితే 20తమే రోజ్గార్ మేళా సమారోహే విభిన్నేషు సర్వకార్య సంస్థానేషు 150,000 నవ నియుక్త యువకేభ్యః నియుక్తి పత్రాణి వితరితవాన్. అత్రావసరే సంబోధయన్ శ్రీమోదీ అవోచత్ యత్ విగతేషు వర్షేషు కేంద్ర సర్వకారేణ ఆగామి భవిష్యస్య సజ్జతాయై యువకానాం కౌశల సంవర్ధనే తేభ్యః నూతనావసరాణాం ప్రదాని చ నిరంతరం ధ్యానం కేంద్రితం.
2: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक వికసిత్ భారత్ బనానే కా.
1: ప్రధానమంత్రి మోదీ న్యరూపయత్ యత్ సర్వకారః అప్రశాసకీయ క్షేత్రేపి ఉద్యోగావసరాణాం ద్రుతగత్యా విస్తారాయ కటిబద్ధతయా కార్యం కరోతి. అనేనైవ ఉద్దేశేన ప్రాయః 1,00,000 కోటి రూప్యకాణాం వ్యయసాధ్య ప్రధానమంత్రి వికసిత భారత రోజ్గార యోజనా ప్రారబ్ధా. అస్యాః యోజనాయాః మాధ్యమేన ప్రాయః 2 కోటి పరిమితాః యువానః ప్రథమతయా కార్యబలె ప్రవేష్టుం సమర్థాః భవిష్యంతీతి ఆశాస్యతే. ప్రధానమంత్రిణా సబలం ప్రతిపాదితం యత్ భారతేన విగతేషు కతిపయేషు వర్షేషు ప్రాయః 40 దేశైః సహ ముక్త వ్యాపార సంధిః హస్తాక్షరితః, యేన దేశస్య యువకేభ్యః అవసరాణాం నూతన

0: ఊర్జా సహకారస్య సీమాపార విద్యుత్ వ్యాపారస్య చ విషయ డాక్టర్ వాగ్లేవర్య భారతీయ నివేశైః సమర్థితాః వర్తమాన సంయుక్త పరియోజనాః అధోరేఖితవాన్. అద్య కాలింపుంగ పర్వత మండలాత్ పశ్చిమ బంగాళ ఆరక్షకైః ఏకః అవైధః అఫ్గానీ జనః నిగృహీతః. గుప్త సూచనానుసారం కార్యం కురువంతః ఆరక్షకాః 28 వర్షీయం సయ్యద్ బిలాల్ ఖాన్ ఇత్యేతం గృహీతవంతః ఇతి ఆరక్షకాః అవదన్. ఆరక్షకాధికారిణః ఉక్తవంతః యత్ బిలాల్ ఖాన్ ఇత్యసౌ సంప్రతి కలింపొంగ నగరే విగత కతిపయేషు మాసేషు భాటకత్వేన అవైధరూపేణ నివసతి స్మ. తస్య నిగడనానంతరం తేన ఉక్తం యత్ సః అఫ్గానిస్తాన్ దేశీయః అస్తి అపి చ భారతే అవైధరూపేణ నివాసం కురువన్నాసీత్. జపాన్ దేశస్య మిజూహో పార్క్ ఎథ్లెటిక్స్ క్రీడాంగణె అద్య 20తమస్య ఏషియాయి క్రీడా మహోత్సవస్య ఔపచారిక సమారంభో జాతః. సమ్రాజా నారుహితో మహాభాగేన క్రీడా మహోత్సవస్య ఉద్ఘాటనం అత్రావసరి సముద్ఘోషితం. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సింహప్రియ కేంద్రం, సమయం 6:30 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా సమాచారం వెతుకుంటారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా గడిచిన 2 రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా సరాసరి 11.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా వింజమూరు మండలంలో 71.6 మిల్లీమీటర్లు, ఉదయగిరిలో 50.2 మిల్లీమీటర్లు, దొత్తలూరులో 45.2 మిల్లీమీటర్లు, కలువై మండలంలో 47 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అలానే శనివారం కూడా సరాసరి 13.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బోగోలు మండలంలో 62.4 మిల్లీమీటర్లు, నెల్లూరు అర్బన్లో 52.2 మిల్లీమీటర్లు, కొడవలూరులో 41.2, జలదంకిలో 40.8, నెల్లూరు రూరల్ మండలంలో 25.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అల్పపీడన ప్రభావంతో రేపు కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసులను పారదర్శకంగా పరిష్కరించి బాధితులకు సత్వరమైన న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఈరోజు నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తెక్కన ప్రాంగణంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని నెల్లూరు, ఆత్మకూరు, కావలి, గూడూరు డివిజన్ల వారీగా నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జాయింట్ కలెక్టర్ కూలంకుషంగా చర్చించారు. ప్రతి కేసు వివరాలను ఆయా డివిజన్ల డీఎస్పీలతో చర్చించారు. కేసు నమోదైన వెంటనే ప్రాథమికంగా విచారణ చేపట్టి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సూచించారు. న్యాయపరంగా సహాయం అందేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యమైన వైద్య సేవలను రోగులకు అందిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత పేర్కొన్నారు. నెల్లూరులోని ఎన్బిటి కాలనీలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రంలో సేవలను ఆమె పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వచ్చే నెల 17 వరకు రోగులకు మరింత నాణ్యమైన పారదర్శకతో కూడిన వైద్య సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్య భద్రతపై అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రకటించారు. సఫాయి కర్మచారుల ఆరోగ్య భద్రత సంక్షేమాన్ని ఒక బాధ్యతగా భావించి పనిచేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. ఈరోజు కలెక్టరేట్లోని తెక్కన ప్రాంగంలో మాన్యువల్ స్కావెంజర్స్ చట్టంపై జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశం ఉద్దేశం కమిటీ దృష్టికొచ్చిన అంశాలను, గత సమావేశంలో చర్చించిన విషయాలను సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోబారాణి వివరించారు. సఫాయి కర్మచారుల సంక్షేమానికి అన్ని శాఖల అధికారులు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీల్లో మాన్యువల్ స్కావెంజర్స్ చట్టాన్ని ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు పక్కాగా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. మీరంతవరకు జిల్లా సమాచార వేదిక విన్నారు.

గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరకొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారం.

0: తప్పక వింటూ ఉండండి విహారీ, మీ యాత్ర సహాయకారి. 102.7 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
1: కార్యక్రమంలో తర్వాత డాక్టర్ గారి సలహాలు. నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం అంటారు. సమర్పణ శ్రీ అభిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమరు నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి, కార్నియా క్యాట్రాక్ట్ అండ్ రిఫ్లెక్టివ్ సర్జన్ ఉన్నారు. మరి వారితో మాట్లాడి సాధారణంగా చిన్నపిల్లలకు వచ్చే కంటి సమస్యలు, చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, ఇటీవల కాలంలో చిన్నపిల్లలు తీసుకుంటే తరచుగా కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, దీనికి కారణం ఏంటంటారు?
3: సో చిన్నపిల్లల్లో సాధారణంగా మనం కామన్ గా చూసే ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ మోస్ట్ కామన్ రిఫ్రాక్టివ్ ఎర్రర్, అంటే సైట్ అంటాం మనం కామన్ గా వాడుకలో వాడే పదము సైట్ అని అంటాం. యూజువల్ గా మైనస్ పవర్ అనేది వస్తూ ఉంటుంది చిన్నపిల్లలకి. దానికి అంటే అదే స్క్రీనింగ్ ఏ టైంలో చేయాలి, పిల్లల్ని స్కూల్లో స్కూల్ ఏజ్ కి స్కూల్ గోయింగ్ బిఫోరే ఒకసారి స్క్రీన్ చేయాలి. అంటే వాళ్ళ చూపు ఎలా ఉంది, వాళ్ళు క్లాస్ రూమ్స్ లో ఫాలో అవ్వగలరా అనేది తెలుసుకోవటం కోసం అట్లీస్ట్ మినిమం 3 to 5 years షుడ్ బి ద ఫస్ట్ స్క్రీనింగ్ టైం అనమాట. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలకి చెకప్ కి అంటే సైట్ ఉంది అనుకుంటే సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చూపించాలి. మరీ చిన్నపిల్లల్ని ఎస్పెషలీ 5 to 11 years వాళ్ళనైతే కుదిరితే 6 months కు ఒకసారి చూపించడం చాలా అవసరం. కామన్ గా వచ్చే ప్రాబ్లం రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. ఇంకొద్ది మందికి మెల్లకన్ను అంటాం లేదా స్క్వింట్ అంటాం. సో అది కూడా నెక్స్ట్ కామన్ ఐ ప్రాబ్లం ఆ చిన్నపిల్లలకి, ఆ వయసులో వచ్చే వాళ్ళకి. మూడోది వచ్చేసి ట్రామా, అంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ కూడా చాలా గాయాలు జరుగుతుంది. అంటే వాళ్ళు స్పోర్ట్స్ ఆడే టైంలో బాల్ తగలటం కానీ, లేదా కింద పడి గ్లాసెస్ పగిలి ఆ గ్లాసెస్ కంటిలో గుచ్చుకోవడం కానీ, లేదా కొన్ని టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ లో ఎస్పెషలీ దివాళీ హోలీ ఆ టైంలో కూడా ఐస్ అనేవి ఇంజురీస్ జరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది అనమాట. ఎందుకంటే పిల్లలతో పాటు ఆ టైంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు పెద్దల దగ్గరుండి శ్రద్ధ తీసుకుని టపాసులు కాల్పించడం అవి చేయాలి. లేదా ఈ హోలీ జరిగే టైంలో కూడా ఈ కలర్స్ అన్ని కూడా కెమికల్ ఉంటాయి. సో అవి పొరపాటున కళ్ళలో స్పిల్ అయితే చాలా సివియర్ డామేజ్ అనేది జరుగుతుంది. సో ఈ ట్రామా బర్న్స్ అంటాము. ఆ బర్న్స్ అంటే ఎస్పెషలీ ఇందాక అనుకున్నట్టు టపాసుల టైంలో థర్మల్ బర్న్స్ అనేవి, అలాగే బ్లాస్ట్ ఇంజరీ, అవి చాలా స్పీడ్ గా వచ్చి కంటికి తగిలినప్పుడు ఒక్కొక్కసారి చాలా సివియర్ ఇంజరీ అయ్యి కన్నే పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ప్రొటెక్టివ్ గాగుల్స్ అనేది చాలా అంటే అవసరం అలాంటి టైంలో. అండ్ ఎస్పెషలీ పెద్దల సమక్షంలోనే ఇలాంటివి చేయటము చాలా యూస్ఫుల్ అన్నమాట. అలాగే కొద్ది మందికి పుట్టుకతోనే క్యాట్రాక్ట్ అంటాము, అంటే శుక్లాలు కూడా వస్తుంటది. కంజనిటల్ గ్లకోమా అని కూడా ఉంది. అంటే పేరెంట్స్ కి ఎక్కువ ఉన్నా కూడా, ఇద్దరికి గ్లకోమా ఉన్నా కూడా పిల్లలకి రిస్క్ ఉంటుంది. సో వీళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో గ్లకోమా ఉన్న వాళ్ళకి తప్పకుండా కూడా మనము తరచుగా స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది.
2: రైట్ డాక్టర్ గారు, మరి చిన్నపిల్లలు ఎక్కువగా ఇటీవల కాలంలో అయితే టీవీకి, మొబైల్ కి, ల్యాప్టాప్ లకు అడిక్ట్ అయిపోయినారు, ఎక్కువ సమయం దానికే వెచ్చిస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
3: సో ఈ టీవీలు తర్వాత ఈ మొబైల్ ఫోన్స్ ఎస్పెషల్లీ. సో ల్యాప్టాప్స్ అన్నా అట్లీస్ట్ కొద్దిగా డిస్టెన్స్ లో ఉంటుంది, మొబైల్ ఫోన్స్ చాలా దగ్గరగా కళ్ళకి దగ్గరగా పెట్టుకుని చూస్తూ ఉంటారు. సో దానివల్ల హార్మ్ఫుల్ బ్లూ రేస్ అనేవి పిల్లలకి కళ్ళలోకి ఈజీగా పెనట్రేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ ఇన్ టు దేర్ బ్రెయిన్ అనమాట, అంటే స్కాల్ప్ కూడా వాళ్ళకి చాలా టెండర్ గా ఉంటుంది. ఆ రేస్, హార్మ్ఫుల్ రేస్ ఈజీగా పెనట్రేట్ అవుతుంది. దానివల్ల పిల్లలకి తరచూ కూడా అటెన్షన్ డెఫిసిట్, అంటే ఫోకస్ చేయలేరు. వాళ్ళు చదివే చదువు కానీ వినే క్లాసెస్ లో కానీ వాళ్ళు అలర్ట్ గా కూర్చోలేరు అనమాట. అంటే ఫోకస్ చేయలేరు, ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. అలాగే మెమరీ లాస్ అంటాం, అంటే జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది, ఏ పనిని సరిగ్గా కూడా చేయలేరు అనమాట. సో ఇవన్నీ కూడా ఈ మొబైల్స్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల జరుగుతుంది. రెండోది వచ్చేసి ఆలోచన శక్తి కూడా వాళ్ళకి తగ్గిపోతుంది. ఇది కళ్ళకి ఇంకా చాలా డామేజ్ జరుగుతుంది. ఈ బ్లూ రేస్ వల్ల కళ్ళు అనేవి చాలా డ్రై అయిపోతుంది. కొద్ది మందికి లెన్స్ లో కూడా చేంజెస్ చాలా ఫాస్ట్ గా అగ్రివేట్ అయ్యి క్యాట్రాక్ట్స్ కూడా వస్తుంది.

0: అలాగే ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అంటారు, అది చిన్నపిల్లలకి తక్కువ, కానీ ఆ బ్లూ రేస్ వల్ల డామేజ్ అంతా రెటినల్ ఫోటో రిసెప్టార్స్ కూడా జరుగుతుంది అన్నమాట. సో పిల్లలు మొబైల్ ఫోన్ ని చూడకుండా ముందు వీలైనంత వరకు వాళ్ళకి అలవాటు కాకుండా పెద్దలు చూసుకోవాలి. రెండోది ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది ఇప్పుడు కామన్ ఈ జనరేషన్ పిల్లలకి. సో వాళ్ళకి స్క్రీన్ టైం అనేది మనం లిమిట్ చేయాలి. సో చిన్నపిల్లలకి యూజువల్గా ఒక రోజుకి అంటే సపోజ్ 5 to 10 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి అరగంట కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వకూడదు మనం. పెద్ద ఇంకొంచెం పెద్ద వయసు వాళ్ళకి 10 to 14 ఇయర్స్ వాళ్ళకి ఓకే 1 అవర్, ఓకే మాక్సిమం 1 అవర్, అది కూడా 1 అవర్ కంటిన్యూస్ గా ఉండకూడదు. హాఫ్ అన్ అవర్ స్ప్లిట్ చేయటము, దానికి గ్యాప్ ఉండటము హాఫ్ అన్ అవర్ కి ఇంకో హాఫ్ అన్ అవర్ కి మధ్యలో కూడా. అండ్ మోర్ ఓవర్ అవి చూసే టైంలో మనము వీలైతే బ్లూరే బ్లాకింగ్ గ్లాసెస్ అంటే సైట్ ఉంటే ఆ సైట్ గ్లాసెస్ లోనే మనం బ్లూరే ప్రొటెక్షన్ అనేది ఇస్తాం, లేకపోతే ప్లెయిన్ గ్లాస్ అయినా కూడా బ్లూరే ప్రొటెక్షన్ వేసుకుంటే గనక ఆ హార్మ్ఫుల్ రేస్ కళ్ళకి ఎంట్రీ అవ్వకుండా మనము కొద్ది వరకు మనము ప్రొటెక్ట్ చేయొచ్చు పిల్లల్ని.
1: రైట్ డాక్టర్ గారు, మరి మీరు మెల్లకన్ను అన్నారు, ఈ మెల్లకన్ను అనేది సమస్య అంటారా? అంటే చాలా మంది మెల్లకన్ను అదృష్టం అని కూడా అంటూ ఉంటారు కదా.
0: సో ఇది చాలా అపోహ అండి, మెల్లకన్ను అదృష్టం అనేది చాలా పెద్ద అపోహ. సో మెల్లకన్ను ఉంది అంటే అది ఎందుకు ఉంది అనేది మనం అసెస్ చేస్తాము. అంటే కొన్ని కండరాల వీక్నెస్ వల్ల మెల్లకన్ను వస్తుంది. సో కన్నుని మనము అన్ని డైరెక్షన్స్ లో కళ్ళను తిప్పడానికి మనకి 6 మజిల్స్ అనేవి ఉంటాయి కళ్ళలో. సో వాటిలో ఏ మజిల్ వీక్ గా ఉన్నా ఏ మజిల్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఈ మెల్లకన్ను అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో కొన్ని పుట్టుకతో కూడా జరగచ్చు, కొన్ని 6 మంత్స్ తర్వాత కూడా వస్తాయి. సో ఎటువంటి స్క్వింట్ అది అంటే ఎక్సోట్రోపియానా ఈసోట్రోపియానా అంటాం, అంటే డైవర్జెంట్ స్క్వింట్ లేదా కన్వర్జెంట్ స్క్వింట్ అంటాం. కొన్ని జస్ట్ సైట్ వల్ల కూడా మెల్లకన్ను వస్తుంది, జస్ట్ మనం చిన్న సైట్ కరెక్షన్ చేసినా కూడా మెల్లకన్ను సెట్ అయిపోద్ది. కొన్ని ఏమో కంటి నరాల్లో ప్రాబ్లం వల్ల మెల్లకన్ను వస్తుంది, అంటే నరాల్లో ప్రాబ్లం వల్ల చూపు అసలు లేకపోవటం వల్ల కూడా మెల్లకన్ను అనేది వస్తుంది. సో అలాంటప్పుడు మనం కరెక్ట్ చేసినా కూడా స్క్వింట్ లో మనకి రిజల్ట్స్ ఉండవు. సో కొన్ని మెల్లకళ్ళు మనకి ఎక్సర్సైజెస్ వల్ల కూడా కరెక్ట్ అవుతుంది. సో ఎటువంటి స్క్వింట్ కి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మీ ఐ డాక్టర్ ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ మెల్లకన్ను ఉంటే మటుకు పిల్లల్ని ఐ డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ కి తీసుకెళ్లడం చాలా ముఖ్యమైన పని అది.
1: రైట్ డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ చిన్నపిల్లలకు ట్రామా గాయాల గురించి చెప్పారు. ఆడుకున్నప్పుడు గాయాలు సాధారణంగా జరుగుతుంటాయి. సో ఆడుతుండేటప్పుడు ఈ గాయాలు జరిగినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలా? ఎంత సమయంలో సంప్రదిస్తే మంచిది? వెంటనే ప్రథమ చికిత్స ఏదైనా చేసేటువంటి అవకాశం ఉందా? దాని గురించి తెలియజేయండి.
0: బ్లంట్ ఇంజురీ, పెనట్రేటింగ్ ఇంజురీ అంటాం, రెండు రకాలు. బ్లంట్ ఇంజురీ అంటే సపోజ్ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు, అప్పుడు బాల్ వచ్చి కన్నుని హార్డ్ గా హిట్ చేస్తుంది, దానివల్ల ఎంబటే బ్లడ్ అనేది లీక్ అయిపోతుంది కంట్లో. కన్ను అంటే రప్చర్ ఆఫ్ ఐ గ్లోబ్ అంటాం, లోపల అన్ని డామేజ్ అవుతుంది కానీ ఐ బాల్ ఇంటాక్ట్ గా అంటే చూడడానికి ఇంటాక్ట్ గా ఉంటుంది. లోపల హెవీ బ్లీడ్ జరగచ్చు, లోపల ఉండే లెన్స్ అనేది పక్కకు జరగచ్చు, తర్వాత రెటినాల్లో హోల్స్ ఏర్పడటం లేదా కొరాయిడల్ రప్చర్ అంటాము, తర్వాత విట్రియస్ హెమరేజ్ అంటాం, ఇలా చాలా జరిగే అవకాశం ఉంటుంది. ఆ జరిగే ఇంజురీ స్పీడ్ని బట్టి టైమ్ను బట్టి అది ఆ ఇంజురీయస్ ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్ లో వచ్చి ఐని హిట్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఇవన్నీ కూడా డిసైడ్ అవుతాయి. సో బ్లంట్ ఇంజురీకి పేషెంట్స్ వాళ్ళు ఇంట్లో ఏం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉండదు, ఎంబటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆఫ్థాల్మాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకెళ్తే దే విల్ డిసైడ్ ఇట్ దేర్. సో పెనట్రేటింగ్ ఇంజురీ అంటాం, సపోజ్ ఏదైనా షార్ప్ వస్తువు తగలడం. పిల్లల స్కూల్లో నేను ఇదివరకు చాలా కేసెస్ చేస్తున్నాను, అలాంటి పేషెంట్స్ ని ఆపరేట్ చేస్తున్నాను. వాళ్ళు ఆడుకునేటప్పుడు పెన్నో పెన్సిలో కన్నుకి గుచ్చుకోవడము, వాళ్ళు కింద పట్టడం వల్ల లేదా బెంచీల దగ్గర షార్ప్ ఎడ్జెస్ తగిలి కన్ను నల్లగుడ్డు కట్ అవ్వటము. సో పెన్సిల్ ముక్కలు కంట్లో ఇరుక్కొని కూడా వచ్చేవాళ్ళు పిల్లలు ఒక టైంలో. సో ఇవన్నీ కూడా అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్, స్పెక్టికల్స్ అంటే వాళ్ళు ఆడుకునే టైంలోనో లేదా పిల్లలు క్లాస్ లో ఒక్కోసారి ఫైట్ చేస్తున్నప్పుడు ఇలా బ్లంట్ అంటే చేతితో దాని మీద గుద్దుతారు, ఆ గ్లాసెస్ అనేది పగిలి ఒక్కోసారి కంటికి ఇరుక్కోవచ్చు, కంటి నల్లగుడ్డు లోపల పెనట్రేట్ అవ్వచ్చు, లేదా కంటి లోపలికి వెళ్ళిపోయి లోపల ఇంట్రాక్యులర్ ఫారిన్ బాడీ అంటాం అలా కూడా రిటైన్ అవ్వచ్చు. సో అలా జరిగినప్పుడు కంటి లోపల స్ట్రక్చర్స్ ఇంజురీ, క్యాట్రాక్ట్ అలాంటివి కూడా రావచ్చు అన్నమాట. సో ఇవన్నీ జరిగినప్పుడు కన్ను అనాటమీ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. సో ఏదన్నా ఉంది అక్కడ తగులుకొని ఉంది ఇరుక్కొని ఉంది అని వాళ్ళు చేతితో తీయడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే మన హ్యాండ్స్ హైజీనిక్ గా ఉండవు, ఇంకొంచెం ఇన్ఫెక్షన్ ని కాజ్ చేస్తాం. సో యాజ్ ఎర్లీ అస్ మనం చేయాల్సింది మెయిన్ ఏంటి అంటే ఆ టైంలో పిల్లల్ని కళ్ళు రుద్దద్దు, నలపద్దు, జాగ్రత్తగా వాళ్ళని అలాగే

0: ఐ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అక్కడ వాళ్ళు పరీక్ష చేసి అది ఎట్లా అంటే ఓపీలో తీయొచ్చా లేదా ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుందా ఏంటి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ అవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసి ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటివి అవాయిడ్ చేయడానికి మెయిన్ ఏంటి అంటే మనం మన పిల్లలకి గ్లాసెస్ వేసుకున్నప్పుడు అంటే గ్లాసెస్ వేసుకొని ఉండాలి పవర్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా అది ఒక సైడ్ ఒక సార్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. సో గ్లాసెస్ వేసుకుని ఉండేవాళ్ళు దానికే దెబ్బ తగిలి కూడా అది కూడా లోపల కంట్లో ఇరుక్కోవచ్చు. సో అవి జరగకుండా చూసుకోవాలి, దాని మీద మళ్ళీ ఇంజరీస్ కూడా జరగకుండా చూసుకోవాలి. రెండోది చిన్న చిన్న గొడవలకి వెళ్ళకూడదు తోటి పిల్లలతో కానీ ఇంకెవరితో. సో అవి చిన్న గొడవలాగా అనిపిస్తుంది కానీ అది చాలా మేజర్ డ్యామేజ్ జరుగుతుంది ఐస్కి. సో జాగ్రత్తగా ఉండటము, ఆల్వేస్ సేఫ్టీ కమ్స్ ఫస్ట్.
1: రైట్ డాక్టర్ గారు, కొంతమంది పిల్లలు తీసుకుంటే పుస్తకాలు దగ్గర పెట్టుకుని చూస్తూ ఉంటారు, మొబైల్ ని దగ్గరగా పెట్టుకుని చూస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా దృష్టిలోపం లక్షణాలేనా?
0: సో పిల్లలు కొద్ది మంది దగ్గర పెట్టుకొని చూసి ఒకటి వాళ్ళకి ఐ మజిల్స్ వీక్నెస్ వల్ల కూడా అలా చేస్తూ ఉంటారు లేదా ప్లస్ పవర్ ఉండే వాళ్ళు కూడా అలా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అది మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు తెలుస్తుంది. రెండోది వచ్చేసి మొబైల్స్ అనేవి కూడా పిల్లలు బాగా దగ్గరికి పెట్టుకొని చూస్తారు అంటే వాళ్ళకి అవి అట్రాక్టివ్గా కలర్ఫుల్గా బాగా పెద్దగా కనిపిస్తాయి దగ్గరికి పెట్టుకుంటే. సో సైట్ వల్ల పెట్టుకుంటూ ఉండొచ్చు. సో అది ఖచ్చితంగా సైట్ వల్ల అనేది చెప్పలేము బట్ డెఫినెట్ గా ఛాన్సెస్ ఆర్ దేర్, అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉండడానికి ఛాన్స్ ఉంటాయి. బట్ అది దట్ ఈస్ నాట్ అట్ ఆల్ సేఫ్ అనమాట. ఎప్పుడైనా కూడా ఈవెన్ పెద్దవాళ్ళైనా కూడా మినిమం 30 సెంటీమీటర్స్ దూరంలోనే మొబైల్ ని పెట్టుకొని చూడాలి అండ్ దట్ టు స్ట్రైట్ గా చూడాలన్నమాట. వంచి చూడడం వల్ల బాగా సర్వైకల్ స్పైన్ కి స్ట్రెయిన్ అనేది జరుగుతుంది. సో వీలైనంత వరకు స్ట్రైట్ గా చూడాలి, లేకపోతే మన బాడీ వెయిట్ అంతా కూడా మన హెడ్ మీద మన నెక్ మీద పడి ఆ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కంటిన్యూస్ గా అవర్స్ టుగెదర్ చూడకూడదు, డిజిటల్ బ్రేక్ అంటాం. అంటే మినిమం అంటే 20-20-20 రూల్ ఆఫ్ 20-20-20 అంటాం. అంటే సపోజ్ మనం నియర్ ది ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఏదైనా డిజిటల్ డివైసెస్ చూస్తుంటే ఖచ్చితంగా మనము 20 feet అవే చూడాలి, ఒక 20 seconds అన్నా చూడాలి, అది 20 minutes వర్క్ తర్వాత మినిమం. సో దాన్ని డిజిటల్ బ్రేక్ అంటాం. సో అలా చేయటం వల్ల వాళ్ళకి కళ్ళు డ్రైనెస్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. లేకపోతే కళ్ళు బాగా డ్రై అయిపోయి అలసిపోయినట్టు అయిపోయి కళ్ళు మంటలు కరకర అనిపించటము నీళ్లు కారటము ఇవన్నీ కూడా సింప్టమ్స్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఈ రూల్ ఆఫ్ 20-20 అనేది ఫాలో అవ్వాలి.
1: డాక్టర్ గారు, అసలు చిన్నపిల్లల్లో కంటి చూపు సరిగ్గా ఉందో లేదో తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి, ముందుగా గుర్తించడం అనేది సాధ్యమవుతుందా?
0: సో బాగా చిన్న పిల్లలకి కష్టమండి. అంటే జస్ట్ మినిమం ఏంటంటే మనం సపోజ్ బాగా చిన్న పిల్లలు 6 నెలలు 9 నెలల బిడ్డలకి మనము వాళ్ళకి బొమ్మలు ఆడిస్తున్నప్పుడు కలర్ఫుల్గా మనం గిలకలు కానీ సౌండ్ వచ్చేవి, ఓన్లీ సౌండ్ కాకుండా కలర్స్ ఉండేవి అవి తిప్పుతున్నప్పుడు మూమెంట్ అబ్జర్వ్ చేయాలి, పిల్లలు దాన్ని ఫాలో అవుతున్నారా లేదా, మనం తిప్పినప్పుడు దాని సై చూస్తున్నారా లేదా అనేది ఒక క్లూ మనకి. వాళ్ళు ఖచ్చితంగా చూపు బాగుండే పిల్లలు దాన్ని ఫాలో అవుతారు. సో కనబడని పిల్లలు దాన్ని ఎటు తీసుకెళ్లినా కూడా వాళ్ళు ఆ ఫాలో కారు ఆ ఆబ్జెక్ట్ ని. సో ఫాలోయింగ్ ద ఆబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పూర్తి చిన్న వయసు పిల్లలకి. తర్వాత ఎదిగే కొద్దీ కూడా మనం వస్తువులు వాళ్ళు నడిచేటప్పుడు కానీ వాళ్ళు చేసే పనుల్లో కానీ తడబడుతూ ఉంటారు వాళ్ళు. సో అది ఒక క్లూ ఉంటుంది. తర్వాత కొంచెం ఎదిగే కొద్ది టీవీ చూస్తున్నప్పుడు పిల్లలు బాగా దగ్గరికి వెళ్ళిపోయి చూస్తుంటారు వాళ్ళకి కనపడకపోతే. రెండోది స్క్రూయింగ్ ఆఫ్ ఐస్ అంటారు, వాళ్ళకి కనపడనప్పుడు కళ్ళు ఇలా చిన్నగా చేసి స్క్రూ చేసినట్టు అంటే బాగా చిన్న చేసి చూస్తుంటారు, అలా చేస్తే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. సో అలా చేస్తుంటారు, స్క్రూయింగ్ చేస్తుంటారు. కొంతమంది బాగా కళ్ళు రుద్దడం నలపడం చేస్తుంటారు కనపడకపోతే. ఇవన్నీ కూడా కొన్నేమో పిల్లల్ని పేరెంట్స్ గమనించి కనుక్కోగలరు, కొన్నేమో టీచర్స్ కనుక్కోగలరు. అంటే బోర్డు మీద వాళ్ళు చూసి సరిగ్గా రాసుకోలేకపోతుంటారు, మిస్టేక్స్ రాస్తూ ఉంటారు, నోట్స్లో అన్ని తప్పులు. సో దట్స్ అంటే టీచర్స్ ఇంకా తొందరగా ఐడెంటిఫై చేస్తారు ఒక్కొక్కసారి పేరెంట్స్ కంటే కూడా పిల్లలకి సైట్ ఉంటే.
1: రైట్ డాక్టర్ గారు, మరి చిన్నపిల్లలు ఈ క్యాట్రాక్ట్ గ్లకోమా ఉంటే దానికి వైద్య విధానం ఏంటి?
0: సో చిన్నపిల్లలకి క్యాట్రాక్ట్ ఉంటే కనుక మనము దానికి కూడా క్యాట్రాక్ట్ సర్జరీ చెయ్యాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకు అంటే సో క్యాట్రాక్ట్ వల్ల వాళ్ళకి విజన్ లేకుండా చాలా నెలలు సంవత్సరాలు ఉంటే గనక కన్ను లేజీ అయిపోద్ది, అంటే ఆంబ్లయోపియా అంటాం. అంటే ఆ కంట్లో చూపు లేనందువల్ల వాళ్ళు ఆ కన్నును ఉపయోగించరు బిడ్డలు. సో దానివల్ల మనం తర్వాత శుక్లం తీసేసి లోపల లెన్స్

0: పెట్టినా కూడా ఒక్కసారి కంటి నరం సోమరి అయితే అంత బాగున్నా కూడా దే కాంట్ రీడ్ ఆర్ దే కాంట్ సీ అనమాట. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తాం మనం. అంటే అయితే డిపెండింగ్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ క్యాట్రాక్ట్ విజన్ పొటెన్షియల్ దాన్ని బట్టి సర్జరీకి మనము ఇంటర్వీన్ అవుతాం. సో కంజెనిటల్ గ్లకోమా అనేది కూడా కొద్ది మందికి ఉంటుంది, అంటే నల్లగుడ్డు బాగా వైట్ గా అవుతుంది వాళ్ళకి గ్లకోమా వల్ల, దాన్ని మనం బుఫ్తాల్మాస్ అంటాం. సో నల్లగుడ్డు సైజు కూడా పెరుగుతుంది, కార్నియల్ డయామీటర్ చూస్తాం, నల్లగుడ్డు సైజు చూసి డిటర్మైన్ చేస్తాం. కంట్లో ప్రెషర్ పెరగటం వల్ల దాన్ని మనము కంజెనిటల్ గ్లకోమా అంటాం. దాని వల్ల కంటి నుంచి బ్రెయిన్ కి వెళ్లే నరం అనేది బాగా డ్యామేజ్ అవుతుంది. సో దానికి కూడా మనం డ్రాప్స్ అనేవి స్టార్ట్ చేస్తాం, యాంటీ గ్లకోమా డ్రాప్స్ స్టార్ట్ చేస్తాం. మరీ సివియర్ గా ఉన్న డ్రాప్స్ తో కంట్రోల్ అవ్వకపోయినా కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రబాక్యులెక్టమీ సర్జరీ అనేది చేస్తాం. ఇప్పుడు మిక్స్ అనేది సర్జరీ లేటెస్ట్ గా వచ్చింది, తర్వాత ట్రబాక్యులోటమ్, గోనియాటమ్ ఇవన్నీ రకరకాల సర్జరీస్ ఉన్నాయి. వాటిలో అంటే బిడ్డకి ఏది సూటబుల్ అనేది మనం చూసి డిసైడ్ చేస్తాం.
1: రైట్ డాక్టర్ గారు, మరి చిన్న పిల్లల్లో విటమిన్ ఏ లోపం వల్ల ఎలాంటి కంటి సమస్యలు వస్తాయంట?
0: సో విటమిన్ ఏ లోపం వల్ల మెయిన్ రెండు, ఒకటి న్యూట్రిషనల్ కెరటోపతి అంటాం అన్నమాట, అంటే నల్లగుడ్డు మీద స్కిన్ అనేది బాగా స్పాట్స్ లాగా డ్రై అవుతుంది. తర్వాత బైటాట్ స్పాట్స్ అంటాం, తెల్లగుడ్డు మీద కూడా ఒక చిన్న ట్రయాంగులర్ స్పాట్ లాగా ఉండి ఫోమీ అపీరెన్స్ ఉంటుంది. సో బైటాట్ స్పాట్స్ అనేవి ఉన్నాయి అంటే, తర్వాత కార్నియా మీద నల్లగుడ్డు మీద స్కిన్ అంత డ్రై అయిపోతుంది అంటే, న్యూట్రిషనల్ ఫ్యాక్ట్ మనం ఎప్పుడైతే కన్సిడర్ చేస్తామో అప్పుడు విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉందనేది మనం డయాగ్నోస్ చేస్తాం. సో దాన్ని బట్టి విటమిన్ ఏ ఇంజెక్షన్స్ ఫార్మ్స్ లో ఉన్నాయి, తర్వాత క్యాప్సూల్స్ ఫార్మ్స్ లో కూడా ఉన్నాయి. బిడ్డ ఏజ్ ని బట్టి వాటి డోసేజ్ అనేది మనము డిసైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్ న్యూట్రిషనల్ కెరటోపతి ఒకటి, రెండోది రెటినల్ బ్లైండ్నెస్ రెటినోపతి కూడా వస్తుంది అనమాట. అంటే రెటినాలో ఉండే ఫోటో రిసెప్టర్ సెల్స్ యొక్క హెల్త్ అనేది కూడా విటమిన్ ఏ లెవెల్స్ ని బట్టి డిటర్మైన్ అవుతుంది. సో వాళ్ళకి కొద్ది మందికి రే చీకటి లక్షణాలు కూడా వస్తుంది, విటమిన్ ఏ డెఫిషియన్సీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. సో ఇవన్నీ రాకుండా ఉండంటే, బట్ యాక్చువల్ గా ఈ ఇయరాలో విటమిన్ ఏ డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి బాగా తగ్గినాయి. సో ఇది వరకు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో అవి ఉండేవి, విటమిన్ ఏ ఇంజెక్షన్స్ క్యాప్సూల్స్ అవన్నీ కూడా, బట్ ఇప్పుడు ద ఇన్సిడెన్స్ బాగా తగ్గింది.
1: రైట్ డాక్టర్ గారు, అలాగే చిన్నపిల్లలు కొంతమంది కాజల్ సుర్మా లాంటివి పెడుతూ ఉంటారు, ఇవి సురక్షితమేనా?
0: సో పూర్తి చిన్న బిడ్డలకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. మనం వాడే ప్రోడక్ట్స్ దీన్ని బట్టి కూడా ఉంటాయి. బట్ మెయిన్ గా కాజల్ సుర్మా వాటి వల్ల ఏంటంటే మెబోమియన్ గ్లాండ్స్ అంటాం, అంటే మనకి కంటి రెప్పల్లో ఉండే ఆయిల్ గ్లాండ్స్ అనేవి బ్లాక్ అవుతాయి. సో వాటి వల్ల ఏంటంటే మనకి వచ్చే తేమ, అంటే ఆయిల్ గ్లాండ్స్ నుంచి వచ్చే లిపిడ్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది, అది టియర్ ఫిలిం లో ఒక లేయర్ అనమాట. సో అది కూడా పూర్ క్వాలిటీ టీయర్స్ అనేది వస్తుంది అనమాట. సో దానివల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రై ఐస్ వస్తాయి, తర్వాత కొన్ని రకాల ఇన్ఫ్లమేషన్స్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు రెప్పల్లో. సో మంచి క్వాలిటీవి వాడినప్పుడు, డేట్ ఇవన్నీ ఎక్స్పైరీ డేట్ అవన్నీ దాటకముందే వాడినప్పుడు అంత ఎక్కువ ఇబ్బందులు రాకపోవచ్చు, కానీ కంటిన్యూస్ గా లాంగ్ టర్మ్ యూసేజ్ లో నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు.
1: డాక్టర్ గారు, ఇంకోటి ఏంటంటే కళ్ళ కలకలు అనేది చిన్నపిల్లలకు వస్తూ ఉంటుంది, ఎందుకంటే స్కూల్లో ఒకరికి ఉంటే తర్వాత అది అందరికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇటువంటి వచ్చినప్పుడు అదే వెళ్ళిపోతుంది అనేటువంటి విషయంతో చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో కళ్ళ కలకలు వస్తే అలా వదిలేయడం మంచిది అంటారా, లేదంటే వైద్యులను సంప్రదించారంటారా?
0: సో కళ్ళ కలకలు అనేవి యూజువల్ గా కంజంక్టివైటిస్ అంటాం మెడికల్ టెర్మినాలజీలో, సో లేదా అక్యూట్ కంజంక్టివైటిస్ అంటాం. అది రకరకాల కారణాల వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు, డిపెండ్స్ అనమాట. సో బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ లో యూజువల్ గా లక్షణాలు ఏంటంటే కళ్ళు ఎరుపు ఉండి పుసులు బాగా వస్తుంటాయి, యెల్లో కలరు ఉంటుంది బాగా. సో కళ్ళు అతుక్కున్నట్టు కూడా ఉంటాయి ఉదయాన్నే నిద్ర లేవంగానే. బట్ దానికి ప్రాపర్ టైంలో యాంటీబయాటిక్ డ్రాప్స్ లూబ్రికేటింగ్ డ్రాప్స్ వాడితే చక్కగా తగ్గిపోతుంది, బట్ ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఒకళ్ళకి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకి అందరికి ఇంట్లో వాళ్ళందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, ఎటువంటి కళ్ళ కలకైనా, బ్యాక్టీరియల్ కావచ్చు వైరల్ కావచ్చు. సో ఆ టైంలో మనము వచ్చిన పిల్లలని మనము పేరెంట్స్ నుంచి కొంచెం దూరంగా ఉంచుతాము, కామన్ గా థింగ్స్ షేర్ చేసుకోవద్దు అంటాం, సోప్స్ కానీ టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఇలాంటివి ఏవి షేర్ చేసుకోవద్దని చెప్తామన్నమాట. అలాగే డోర్ హ్యాండిల్స్, కిచెన్ లో కామన్ థింగ్స్ ముట్టుకోవడం, వీలైనంత వరకు వాళ్ళు ఐసోలేషన్ గా ఉంటే వాళ్ళ వరకు అది వచ్చి తగ్గిపోతుంది, లేదా అందరితో నలుగురితో తిరిగితే మనం తిరిగిన నలుగురికి కూడా అది స్ప్రెడ్ అవుతుంది. సో అందుకే అది వచ్చిన టైంలో పిల్లల్ని నేనైతే

దగ్గరకు వచ్చే పేరెంట్స్ కి పంపద్దండమ్మా స్కూల్ కి అనే చెప్తాను. ఒక 4-5 రోజులు ఎక్కువ కాదు. ఎందుకంటే వెన్ యూ గో టు పబ్లిక్ ప్లేసెస్ యూఆర్ స్ప్రెడింగ్ టు ఎవ్రీవన్ ఓవర్ దేర్. స్విమ్మింగ్ పూల్స్ అవాయిడ్ చేయమంటాము, స్పోర్ట్స్ క్లబ్స్ అవాయిడ్ చేయమంటాము.

0: ఆఫ్థాల్మాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి అది బ్యాక్టీరియలా వైరలా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్.
1: రైట్ డాక్టర్ గారు, మరి ఆహారం విషయం వస్తే కంటికి సంబంధించి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు?
0: సో ఒకటి ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటాం మనం, పాలకూర గానీ గోంగూర గానీ తోటకూర మచ్చలకూర ఏవైనా కూడా ఆల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ దే ఆర్ గుడ్ ఫర్ ఐ హెల్త్. రెండోది ఆరెంజ్ వెజిటేబుల్స్ అంటే క్యారెట్ పంప్కిన్ పప్పాయ ఇవన్నీ కూడా విటమిన్ ఏ రిచ్ అనమాట. నేను ఇందాక చెప్పినట్టు అవన్నీ కూడా రెటినల్ ఫోటో రిసెప్టర్స్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రియంట్స్ అన్ని ఇందులో ఉంటాయి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అంటాం, ఎస్పెషల్లీ ఈ పంప్కిన్ తర్వాత వాల్నట్ ఆల్మండ్స్ ఇవన్నీ కూడా మనకి దాంట్లో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకి ఐ హెల్త్ చాలా బాగుంటుంది. సో అదేవిధంగా ఫిష్, ఫిష్లో ఎస్పెషల్లీ దాంట్లో కూడా సాల్మన్ ఫిష్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటాయి. దానివల్ల కంట్లో వచ్చే తేమ టియర్ ఫిలిం క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఎగ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్, వీటిలో కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్ని చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి యాంటీ ఏజింగ్, కంట్లో ఉండే ఫోటో రిసెప్టర్స్ హెల్త్కి ఇంపార్టెంట్, అదేవిధంగా యాంటీ ఏజింగ్, ఎస్పెషల్లీ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ ఉండే వాళ్ళకి ఈ ఫుడ్స్ అన్ని కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది.
1: రైట్ డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. చివరిగా మా శ్రోతలకు మీరు ఏమన్నా చెప్పదలిచారా కంటి సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి?
0: సో సర్వేంద్రియాణం నయనం ప్రధానం. సో కళ్ళు ఉంటేనే, కళ్ళు బాగుంటేనే, కళ్ళతో మనం చూడగలుగుతూ ఉంటేనే ఈ ప్రపంచాన్ని మన పనులన్నీ కూడా జరుగుతాయి. సో దాన్ల సంరక్షణ మీ చేతుల్లో ఉంది. సో ఎటువంటి చిన్న సమస్య అయినా కూడా అశ్రద్ధ చేయకుండా వెంబటే మనము ఐ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. రొటీన్ ఐ చెకప్స్ అనేది కూడా ఇంపార్టెంట్. మనకు అన్ని బాగున్నా కూడా 40 ఇయర్స్ అబోవ్ వాళ్ళని ఎస్పెషలీ ఇయర్లీ వన్స్ ఐ చెకప్ కి రమ్మంటుంటాం. అదేవిధంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, సో ఈ ప్రాబ్లమ్స్ గురించి నేను ఇందాక చెప్పలేదు. సో డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కార్డియక్ డిసీజెస్ కానీ ఉన్న వాళ్ళకి రెటినల్ బ్లడ్ వెజల్ అక్లూషన్ అంటాం, బీఆర్వీఓ లేదా బీఆర్ఏఓ సిఆర్ఏఓ సిఆర్వీఓ అంటాం, అంటే రెటినాలో ఉండే రక్తనాళాలు బ్లాక్ అయ్యి చూపు కంప్లీట్ గా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత డయాబెటిక్ రెటినోపతి అని రెటినాలో వాపు రావడము, తర్వాత రెటినాలో కొత్త బ్లడ్ వెజిల్స్ వచ్చి న్యూ వెజిల్స్ వచ్చి విట్రియస్ హెమరేజ్ అనేది రావడం ఇవన్నీ కూడా జరుగుతుంది. సో ఈ డిసీజెస్ ఉండే వాళ్ళు కంపల్సరీగా డెఫినెట్ గా రెటినల్ కన్సల్టెంట్ ని సంప్రదించడం చాలా ముఖ్యం. సో ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్.
1: చాలా మంచి విషయాలు చెప్పారు. కంటి విషయంలో ఎవరు కూడా అశ్రద్ధ చేయవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే కంటి వైద్యులను సంప్రదించండి, చికిత్స తీసుకోండి. అంతేగాని కంటి విషయంలో మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని తెలియజేస్తున్నారు. చాలా ధన్యవాదాలు అండి. ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. వచ్చే వారం మరో డాక్టర్ గారితో డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం.
2: నేత్రదాన పక్షోచ్చోల నేపథ్యంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీ అభిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకు రోడ్ నెల్లూరు పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఇంతటితో గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7 గంటలైంది. తర్వాత అలానాటి మధుర గీతం వింటారు. పాతాల భైరవి చిత్రం కోసం ఘంటసాల లీలాలపించిన గీతం, పింగళ సాహిత్యం ఘంటసాల సంగీతం.

ఆకాశవాణి సింహప్రియం కేంద్రం సమయం 7:05 కు వస్తుంది. మరికసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ అంటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు న్యాయమూర్తులను రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియామక పత్రాలను అందజేశారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారుగా 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురవేసింది. 20వ ఆసియా క్రీడలు ఈరోజు జపాన్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనాలు నియమితులయ్యారు. వీరితో పాటుగా మరో 5 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లడక్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మలు జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 20వ రోజ్గార్ మేళా సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000 పైగా నూతన ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ మాట్లాడుతూ యువతకు భవిష్యత్ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని తెలిపారు.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक వికసిత్ భారత్ బనానే కా.
0: ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరించేందుకు 100,000,000,000 రూపాయలతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గారి యోజన్ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దాదాపుగా 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుందని చెప్పారు. నేడు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
1: భారత్ ఆ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకో సిస్టమ్ హై ఔర్ భారత్ కి స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కి కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్ స్టార్టప్ టియర్ 2 ఔర్ టియర్ 3 షహరో మే హై. యానీ ఆజ్ గావ్, కస్బే ఔర్ ఛోటే షహర్ కా యువా భీ భారత్ కి నయీ ఇకానమీ మే అప్నీ భూమికా బడీ బనా రహా.
0: షిల్లాంగ్లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాలు, చేనేత, జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా ఈరోజు 127 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. కొత్తగా నియామకమైన ఉద్యోగులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారుగా 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. అదేవిధంగా పశ్చిమ రైల్వేలోని ఉద్నావుకాయ్, సోన్గఢ్ సెక్షన్లలో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారత

జాతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జి భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నియమించబడుతుంది. 4-లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైలు రాకల్పోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది. మరోవైపు దక్షిణ తీర రైల్వేలోని శావల్యాపురం గుంటూరు సెక్షన్లలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ కోసం 142 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. జనసేవ నుంచి దేశసేవ అనే మంత్రంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈ రోజు కూడా నిరంతర ప్రతిజ్ఞతో కొనసాగుతోంది. సేవ సుపరిపాలనతో నడిచే ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రగతి ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. రాష్టాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నేరుగా రియల్ టైం సమీక్ష ద్వారా ప్రాజెక్టులు, పథకాలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి రూపుదిద్దుకుంది. దశాబ్ద కాలంలో ప్రగతిని వేగవంతం చేయడానికి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రధాని స్థాయిలో విస్తృతమైన పర్యవేక్షణ కారణంగా 85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆటంకాలు తొలగిపోయి అభివృద్ది వేగవంతమైందని తెలిపారు. నేపాల్కు భారత్ ఈరోజు 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫారెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రతా కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులున్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకోవడానికి భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురువేసింది. అధ్యకుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను ఏబీవీపీ గెలుచుకుంది. ఏబీవీపీకి చెందిన యష్ దబాస్ అధ్యకుడిగా, రియా చావడి కార్యదర్శిగా, లక్ష్యరాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విజయాన్ని సాధించారు. ఇక ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకిన్ కైవసం చేసుకున్నారు. జోసో ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏబీవీపీ నాయకులను, విద్యార్థులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. 20వ ఆసియా క్రీడలు జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2 గంటల పాటు జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో జపాన్ రాజకుటుంబం, క్రీడా అధికారులు, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యకులు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ పాల్గొన్నారు. భారత్కు చెందిన 501 మంది సభ్యుల బృందానికి 2 సార్లు ఒలింపిక్ పథక విజేత మనుభాకర్, కబడ్డీ క్రీడాకారుడు పవన్ సెహ్రావత్ నేతృత్వం వహించారు. షాట్పుటర్ తేజిందర్ పాల్ సింగ్ తూర్ స్థానంలో పవన్ సెహ్రావత్ జెండా కోయగా వ్యవహరించారు. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. రేపు నిస్సిషిన్లో జరిగే 2వ సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడనుంది. టెక్బాల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా 1-2 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఇమ్మా సోమయ్య చేతిలో ఓటమి పాలైంది. రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో క్విన్సీ తలపడనుంది. మధ్యప్రదేశ్లోని అగర్మాల్వా జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని తన సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాసేవను జాతీయ అభివృద్దికి కృషి చేయడాన్ని తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 20వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో మంత్రి పాల్గొని నూతనంగా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఢాకాలో వరుసగా చోటు చేసుకుంటున్న బాంబు పేలుళ్లు, బస్సులకు నిప్పు పెట్టిన సంఘటనల దృష్ట్యా రాజధాని వ్యాప్తంగా భద్రతను తీవ్రంగా పటిష్టతరం చేశారు. ఈ సందర్బంగా డిటెక్టివ్ బ్రాంచ్ చీఫ్, అదనపు పోలీస్ కమిషనర్, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ఎండీ షఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ, 200 కంటే ఎక్కువ చెక్పోస్టులను ఏర్పాటు చేసి నగరంలోని ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద అదనపు బలగాలు మోహరించినట్లు తెలిపారు.
భారత్ నేపాల్

0: నేపాల్ భాగస్వామ్యాన్ని పునరుద్దరించుకోవడానికి ఈ వేదిక కీలకమైందని నేపాల్ ఆర్థిక మంత్రి డాక్టర్ స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. న్యూఢిల్లీలో రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ నిర్వహించిన గ్లోబల్ ఆర్డర్లో భారత్ నేపాల్ సంబంధాల పునర్నిర్మాణం అనే అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ వాగ్లే మాట్లాడారు. కనెక్టివిటీ, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి
2: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు ఈ అంశం గురించి కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణగురుమూర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు. కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణగురుమూర్తి గారితో పరిచయం.
3: కిసానవాణి శ్రోతలకి నమస్కారం. ఈ రోజుల్లో మనం ఏ ఆహారం తీసుకున్నా తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే కొంత కల్తీ కావచ్చు, పురుగు మందుల అవశేషాలు కావచ్చు. ఎందుకనంటే ఆహారమే ఆరోగ్యం, ఔషధం అన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రైతులు సేంద్రియ పద్ధతి వైపు వెళ్తూ ఉన్నారు. సేంద్రియ పద్ధతిలో మనం సాధ్యమైనంత వరకు ఈ పురుగు మందులు, కెమికల్స్ వాడకుండా సాగు చేస్తూ పండిస్తూ ఆర్గానిక్ పంటల్ని తీసుకొస్తూ ఉన్నారు. వినియోగదారులకు కూడా మనం వాడుకోవడానికి కూడా ముందుకొస్తూ ఉన్నారు. ఇటువంటి వాటికి మార్కెట్ లో మంచి గిరాకీ రేటు ఉండడమే కాకుండా తీసుకునే వాళ్ళకి ఆరోగ్యం కూడా అదనంగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మనతో రైతు ఉన్నారు, ఆదర్శ రైతు కృష్ణగురుమూర్తి గారు. నమస్కారం అండి. సార్, మీరు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నటువంటి ఉద్యాన పంటలు, వీటి గురించి వివరాలు మనం మాట్లాడుకునే ముందు ఒకసారి మా శ్రోతలకి మిమ్మల్ని పరిచయం చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, అలాగే ఈ సాగు వైపు రావాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది, ఎందుకని మీరు ఇటువైపు మాకు చూపారు ఒకసారి?
4: నా పేరు కంభంపాటి కృష్ణగురుమూర్తి. నేను ఎంటెక్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ అరౌండ్ 25 ఇయర్స్ నేను జాబ్ చేశాను. తర్వాత ఇప్పుడు కరెంట్ రోజుల్లో మనకి ఈ కెమికల్ ఫుడ్స్ మనకి ఎక్కువైపోయాయి బాగా. సో అందుకని నాకు అనిపించింది మనకి పొలం ఉంది కాబట్టి వచ్చి చేస్తూ మంచి ఫుడ్ తయారు చేసి మనం తింటూ నలుగురికి పెట్టచ్చు అని చెప్పి జెన్యున్ గా మనం చేద్దామనే ఉద్దేశంలో జాబ్ రిజైన్ చేసి వచ్చాను.
3: ఎక్కడ, ఏ ప్రాంతం నుంచి సార్ మీరు?
4: నేను ఇక్కడ కొల్లిపురండి, తెనాల దగ్గర.
3: అయితే మీ పూర్వీకులు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు?
4: మా నాన్నగారు చేస్తూ ఉండేవాళ్ళు.
3: సార్, అయితే ముందుగా మీరు ఎలా మొదలు పెట్టారు? సహజంగా మనకు ఒక ట్రెడిషనల్ పద్ధతి ఉంటుంది, మన పూర్వీకులు మన పెద్దవాళ్ళకి తెలుసు. మీకు ఈ వ్యవసాయం అనేది పూర్తిగా కొత్త కదా, ఎంటెక్ మీ బ్యాక్గ్రౌండ్, ప్రైవేట్ కంపెనీలో జాబ్, ఇది అనేది పూర్తి కొత్త కాబట్టి మీకు ఆలోచన వచ్చిన వెంటనే ఎలా స్టార్ట్ చేశారు?
4: మెయిన్ సోర్స్ ఇస్ యూట్యూబ్. చేస్తే తప్పకుండా ఆర్గానిక్ వ్యవసాయమే చేద్దామని

0: ఆ పద్ధతిలో ఆవు ఎలాగూ ఉంది ఇంట్లో, సో ఆవు ఉంది కాబట్టి ఆ రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకుని ప్రాపర్ గా.
1: మీ ప్లానింగ్ ఎలా సాగింది సార్? ఆలోచన వచ్చిన వెంటనే మీరు హౌ డిడ్ యు స్టార్ట్, ఎలా మొదలు పెట్టారు?
0: సో ఇట్ ఈస్ బేసికలీ ఫ్యామిలీతో డిస్కస్ చేశాను, మా వైఫ్ డిస్కస్ చేసి ఆవిడ సంపర్కం తీసుకున్న తర్వాత దెన్ ఐ రిజైన్ మై జాబ్. జాబ్ రిజైన్ చేసి ఇంకా ఇక్కడికి వచ్చాను. ఆవిడ జాబ్ లోనే కంటిన్యూ అయింది.
1: ఎలా మీరు ఏ పంటతో మొదలు పెట్టారండి ముందు?
0: స్టార్టింగ్ వరి, వరి అరటి, అరటి ఒక దిబ్బ మీద పెట్టాను. సో అరటి మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే అరటిలో షెల్ఫ్ లైఫ్ ఉండదు, అండ్ సెకండ్లీ మార్కెట్ లోకి ఇమ్మీడియట్ గా మనం అంత ఆర్గానిక్ గా అరటిని తీసుకునే వాళ్ళు జనం తక్కువ. అరటి వేయడం కష్టం అవుతుందేమో, ఎందుకంటే ఆర్గానిక్ గానే మనం అమ్మాలి, వెళ్ళిన తర్వాత మార్కెట్ లో అన్ని ఈక్వల్ అయిపోతాయి అని అనిపించింది. వరి డిఫరెంట్ వెరైటీస్, 6 varieties వరకు నేను మైసూర్ మల్లి, ఇంద్రాణి, బహురూపి, బ్లాక్ రైస్ అంటే కాలబట్టి, మాపిల సాంబార్.
1: ఇందులో మీకు అంటే మార్కెట్ లో బాగా వెళ్తున్న రకం
0: మైసూర్ మల్లి బెస్ట్.
1: ఎందుకని?
0: ఎందుకంటే అది సన్న వెరైటీ అండ్ మనకి దాదాపు బీపీటీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో జనాలకి ఈజీగా దాని వైపుకి వెళ్ళగలనమాట. అంటే బేసికలీ మేము చేసేది ఇవన్నీ ఇండియన్ వెరైటీస్, హైబ్రిడ్ కాదు. ఇవన్నీ పోషక పదార్థాలు మంచిగా ఉంటాయి, తక్కువ పట్టి ఇస్తామన్నమాట. కాబట్టి స్విచ్ ఇవ్వడానికి కొంచెం జనాలకి వైట్ రైస్ బాగా తిని అలవాటు అయిపోయి,
1: పాలిష్డ్
0: రైస్ బాగా అలవాటు అయిపోయి తినడం కొంచెం కష్టపడతారు, బట్ ఆరోగ్యం గురించి వాళ్ళు తీసుకుంటారు.
1: పాత రోజుల్లో పొట్టుతోనే ఎక్కువ తినేవాళ్ళం కాబట్టి ఇప్పుడు ఆ వైపుగా వెళ్తే దీనిలో చెప్తుంటారు బి కాంప్లెక్స్, వైటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనేసి. మీరు ఎన్ని ఎకరాల్లో ఈ వరి సాగు చేస్తారు సార్?
0: నేను అరౌండ్ 7 acres.
1: అయితే గురుమూర్తి గారు, సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే కొంతమంది రైతులు చెప్తున్న దీన్ని బట్టి, మనం అక్రమే అనుకుంటే సరిపోదు ఈ సేంద్రియ పద్ధతి, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చేయాలి. ఇది ఫస్ట్ అపోహ అన్నమాట. ఎందుకంటే ఈ పురుగులు వీటన్నిటిని తట్టుకోవడం, మనం అక్రమే కంచేసుకుని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఎలా దీన్ని అధిగమించారండి?
0: బేసిక్ గా ఏంటంటే లక్కీగా ఇది ఆన్సిస్టర్ ప్రాపర్టీ, మా నాన్నగారు అమ్మమ్మ గారు సెట్ చేశారనమాట ఇదంతా. ఇది అన్ని వైపులా బౌండెడ్ కాలువలు, అన్ని వైపులా కాలువలు ఉన్నాయి,
1: మీకు సహజ రక్షణ ఉంది,
0: రక్షణ ఉంది. సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ వాటర్ కమింగ్ ఇన్ టు అవర్ ప్లేస్ ఇస్ వెరీ
1: తక్కువ,
0: చాలా తక్కువ. అది చాలా అడ్వాంటేజ్. లేకపోతే మనం మధ్యలో ఉండి మనం చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే వేరే వాళ్ళు వాటర్ అంత మంది దాంట్లోకి వచ్చి మనం ఎంత ప్రకృతి వ్యవసాయం చేసినా కూడా కష్టం. బట్ హౌఎవర్ మనం ట్రెంచ్లు అవి తీసుకుని చెయ్యొచ్చు, బట్
1: కష్టం.
0: కానీ ఆ ప్రాబ్లమ్స్ లేకుండా బౌండరీస్ అన్ని ఫిక్స్డ్ బౌండరీస్, సో ప్రాబ్లం లేదు.
1: అయితే మీకు వరికి ఇరిగేషన్, నీటి పారుదల ఏ విధంగా ఇచ్చేవాళ్ళండి?
0: వరికి బోర్లు అన్ని ఉన్నాయి. సో అప్పుడు ఇనిషియల్ గా నేను వరే చేశాను, అప్పుడు బోర్ల ద్వారా ఇచ్చేవాడిని.
1: అంటే మనకు కెమికల్ దీనిలో కాస్త ఎక్కువ నీరు అవసరం అవుతుంటుంది కదా, దీనిలో కూడా అలానే ఎక్కువ అవసరం అవుతుంది.
0: బేసిక్ గా ఏంటంటే వాటర్ రిటైనింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అలాగే త్వరగా ఆరిపోదు భూమి.
1: అలాంటప్పుడు సహజంగా నీటి అవసరం కూడా కొంచెం
0: తక్కువ ఉంటుంది, తప్పకుండా.
1: కాస్త తక్కువ నీటితోనే మనం వ్యవసాయం చేయొచ్చు. అయితే అరటిలో ఏ రకాలు వేసారండి మీరు?
0: అరటిలో నేను చక్రకేళి వేశాను, కర్పూర వేయలేదు. చక్రకేళినే మెయిన్ గా, డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వేశాను.
1: అరటికి మరి ఏ విధంగా నీరు?
0: నేనప్పుడు దానికి డ్రిప్ పెట్టాను.
1: గురుమూర్తి గారు, ఈ సేంద్రియ పద్ధతిలో చేసుకోవాలంటే ఒకసారి రైతు సోదరులకు చెప్పండి, ముందు నేల ఏ విధంగా తయారు చేసుకోవాలి, అది ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎలా చేసుకోవాలి?
0: బేసిక్ ఎసెన్షియల్ థింగ్ ఏంటంటే మనం పచ్చిరొట్టె వేయాలి. అది మీరు కెమికల్ గా చేస్తున్నా కూడా పచ్చిరొట్టె వేయడం అనేది, ఎందుకంటే మనము సేంద్రియ ఎరువుని మనం పొలానికి ఇవ్వడానికి టన్నులు తీసుకొచ్చి ఇవ్వలేము. సో మనకి అది లిమిటెడ్ అండ్ దట్టు ఇప్పుడు ఈ కాలంలో మనకి పశు ఇది తగ్గిపోయింది. అండ్ దానివల్ల ఏమవుతోంది, మనం ఎవరైనా రైతులు పొలానికి సేంద్రియ ఎరువు కింద ఈ పెంట పోగుని ఇవ్వడానికి చాలా తక్కువ అయిపోయింది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దాన్ని మనం కాంపెన్సేట్ చేయాలంటే గనక మనం పచ్చిరొట్ట వేసుకుని అవి ఒక 40 days అలా ఉంచి దాన్ని దున్నేసుకుంటే, సో మనకి ఇన్ని టన్స్ ఆఫ్ గ్రీన్ మెన్యూర్ మనకి వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. దాని
1: పచ్చిరొట్ట కోసం మీరు ఏమేమి యూస్ చేసేవాళ్ళండి?
0: మేము దాదాపు డిఫరెంట్ వెరైటీస్ వేసాము. యాక్చువల్గా అరౌండ్ 30 varieties వేస్తాము. అది మెయిన్ గా కొన్ని ఈ నవధాన్యాలు జీలుగా, తర్వాత నూనె గింజలు, ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కలుపుకుని దాంట్లో. ఎందుకంటే ఈచ్ ప్లాంట్ విల్ గివ్ డిఫరెంట్ విటమిన్స్ టు ద బ్యాక్గ్రౌండ్ కి, నేలకి మనకి డిఫరెంట్ విటమిన్స్ ఇస్తుంది కాబట్టి ఇలా రకరకాల
1: వెరైటీస్ వేస్తే మనకు అంత మంచిది. సో అయితే పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవడం చాలా మంచిది,
0: చాలా చాలా మంచిది.
1: అయితే సార్, తర్వాత పెరుగుతున్న దశలో మనకు రకరకాల పోషకాలు ఇస్తూ ఉంటారు కెమికల్ ఎరువులు, ఎరువుల కొరత కూడా చూస్తూ ఉన్నాం మనం ఆర్టిఫిషియల్ గా.

0: సోదరులకి. ఈ సేంద్రియ పద్ధతిలో చేసినప్పుడు మొక్కకి ఖచ్చితంగా మనకు పోషకాలు ఇవ్వాలి. ఈ పద్ధతిలో మనం పోషకాలను ఏ విధంగా అందిస్తారు తర్వాత దశలో?
1: మనకి మన ఈ గ్రీన్ మెన్యూర్ లోనే మనకి చాలా దొరికిపోతాయి. అది కొలితే గనక మనకి దాదాపు కావాల్సిన 17 పోషకాలలో మనకి మెయిన్ గా 3 పోషకాలు డైరెక్ట్ గా ఆ ఎయిర్ నుంచి నెక్స్ట్ వాటర్ నుంచి తీసేసుకుంటాయి. మిగిలినవన్నీ మనకి మాక్సిమం ఈ పచ్చి రొట్టె దాంట్లో దొరికిపోతాయి. లేకపోతే గనక మనం ఎడిషనల్ గా మనం ఎలాగో మనం ఘనజీవామృతం ఇస్తాము, ద్రవజీవామృతం ఇస్తాము, అలాగే మనం ఇన్ కేస్ ఆఫ్ ఫెర్టిలైజర్ రిక్వైర్డ్ మనం ఇప్పుడు బయో ఫెర్టిలైజర్స్ యూజ్ చేసుకోవచ్చు. అవంటే ఏంటంటే బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి భూమిలో ఆల్రెడీ అవైలబుల్ న్యూట్రియెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లాంట్ కి ఏ పద్ధతిలో కావాలో దాన్ని కన్వర్ట్ చేసి ఇస్తుంది. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు కెమికల్ వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇచ్చేస్తారు ఫుల్ గా, అది ఎంత పెరుగుతుంది ఎంత యూజ్ అవుతుందో తెలియదు. మనం ఇలాంటివి వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా భూమి మన ప్లాంట్ కి కావాల్సినవన్నీ పోషకాలు ఇస్తుంది. నైట్రోజన్ కావాలంటే ఆ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియా ఇచ్చేస్తుంది.
0: ఈ ఘన జీవామృతం ద్రవ జీవామృతం మీరు ఎలా తయారు చేసుకుంటారండి?
1: ఘన జీవామృతం ఆవు పేడ, తర్వాత బెల్లము, తర్వాత శనగపిండి గానీ అని పల్సెస్ ఏవైనా పౌడర్, తర్వాత ఆవు మూత్రము, ఇవి కలిపి మనము తయారు
0: చేసుకోవాలి.
1: బేసిక్ గా ఏంటంటే 2-3 డేస్ లో మనం కట్టేసుకుని ఎండ పెట్టుకుని దాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఒక 6 మంత్స్ వరకు మనం నిల్వ పెట్టుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ద్రవ జీవామృతం అంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తయారు చేసుకుంటాం. మాక్సిమం 3 డేస్ లో మనకు అయిపోతుంది. సేమ్ కంటెంటే. బేసిక్ గా ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రము, శనగపిండి, బెల్లం. సో కన్స్టిట్యూయెంట్స్ సేమే, ద్రవ రూపంలో ఉంటుంది. ఈజీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు.
0: పులిచిన మజ్జిగ వాడుతుంటారు అది దేనికి?
1: పులిసిన మజ్జిగ మనకి ఫ్లవర్ డ్రాప్ కి. వీటిల్లో బేసిక్ గా ఏంటంటే మనకి శిలేంద్రాలను హ్యాండిల్ చేయడానికి అది ఉపయోగపడుతుంది బాగా. డిఫరెంట్ స్టేజెస్ లో మనం ఇచ్చుకుంటాం
0: సార్. అలాగే మీరు నిమ్మ కూడా సాగు చేస్తున్నా అన్నారు కదా, ఇది ఎలాగా? నిమ్మ అంటే ఇది కొంచెం డ్రై కైండ్ ఆఫ్ వెరైటీ కదా, ఎక్కువగా మన నెల్లూరు సైడ్ అలా వింటూ ఉంటాం. మీరు ఇక్కడ ఎలా సాగు చేస్తున్నారు, ఏ రకాలు చేస్తున్నారు?
1: బేసిక్ గా ఏం చేశానంటే నేను వరిలో కలుపు ఎక్కువైపోతాను. ఇనిషియల్ గా బాగానే ఉంది, నేను మెట్ట చేశాను, మాగాడిని మెట్ట చేశాను, చెరువు తవ్వించి చెరువులో మట్టి తీసి వేసి మెట్ట చేసి డ్రిప్ ఇచ్చేద్దాం. ఎందుకంటే కూలీల ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. సో అందుకని మనుషులు దొరకపోవడం వల్ల డిపెండెన్సీని తగ్గించడం కోసమని నేను మెయిన్ గా మెట్ట చేశాను, 8 ఎకర్స్ చేశాను. తర్వాత ఏమైంది, వీడ్ బయట నుంచి వచ్చిన వీడ్ చాలా ఎక్కువైపోయింది. సో వరి నేను డ్రిప్ ద్వారానే పండించాను, బట్ హవెవర్ ప్రాబ్లం ఏమవుతుంది, వరిని డామినేట్ చేసి వీడ్ ఎక్కువచ్చాను. సో దానివల్ల నేను అనిపించింది ఏంటంటే వరిలో మనకి గడ్డిని హ్యాండిల్ చేయడం కష్టమైపోతాను. సో వైడర్ రేంజ్ ఆఫ్ ప్లాంట్స్ మనం పెట్టుకుంటే కనుక అప్పుడు గడ్డిని హ్యాండిల్ చేసుకోవచ్చు కాబట్టి అని నేను హార్టికల్చర్ కి వచ్చాను అన్నమాట. బేసిక్ గా ఏంటంటే లైక్ వాటర్ స్టాగ్నెట్ అవ్వకూడదు. సో దానికి నేను బెడ్స్ వేసి బెడ్స్ మీద పెట్టాను. సో మధ్యలో యాక్చువల్ గా దీనికి అంతర పంటల కింద మునగాను, బొప్పాయి సాగు చేస్తున్నాను.
0: దీనికి ఇరిగేషన్ ఎలా చేస్తున్నారు సార్?
1: ఇరిగేషన్ అంతా డ్రిప్పే.
0: ఎన్ని ఎకరాల్లో ఈ నిమ్మ సాగు చేస్తారు?
1: 5 ఏకర్స్ నిమ్మ, అరటి ఒక 3 ఏకర్స్.
0: నిమ్మ ఏ రకాలండి?
1: మెయిన్ గా పెట్లూరి సెలక్షన్ 1, అది ఆ ప్లాంట్స్ తీసుకొచ్చాము. సో అది పెట్టాము.
0: ఓకే, దానిలోనే అంతర పంటలుగా మునగా. మీరు పంట తీయడం జరిగిందా?
1: ఇంకా స్టార్ట్ అవ్వలేదు
0: సార్. అయితే మీరు నీటి పాదల కోసం డ్రిప్ చేస్తున్నా అని చెప్పారు కదా, సహజంగా మనకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీలు ఇస్తుంది అని విన్నాను, ఆ విధంగా ఏర్పాట్లు చేసుకున్నాను?
1: ఇది నేను సబ్సిడీ అనేది తీసుకున్నాను.
0: ఎలా సార్?
1: డీలర్స్ ఉంటారు. సో డీలర్ ద్వారా మనం అప్లై చేసుకుంటాము. శాంక్షన్ అయిన తర్వాత మనకి మెటీరియల్ అంతా వాళ్లే మనకి సప్లై చేస్తారు. సో వాళ్ళ ఫిక్సేషన్ కి మనం ఖర్చు మనం పెట్టుకోవచ్చు.
0: అంటే సుమారుగా ఒక 50% సబ్సిడీ?
1: యా, డిపెండింగ్ ఆన్ ద మనకి ఎంత పొలం ఉంది అని దాన్ని బట్టి. 5 ఏకర్స్ లోపల ఉంటే కనుక 90% సబ్సిడీ ఉంది. 5 ఏకర్స్ కన్నా ఎక్కువ ఉంటే కనుక 50% సబ్సిడీ ఉంటుంది.
0: మీరు ఇన్ని వెరైటీస్ చేస్తున్నారు సార్, ఫస్ట్ మొదట్లో రైస్ చేస్తున్నారు, తర్వాత అరటి చేశారు, నిమ్మ, మునగ, వీటన్నిటికీ కేవలం మన యొక్క నాలెడ్జ్ సరిపోదు, మనకు చాలా అగ్రికల్చర్ సైంటిస్టులు ఉన్నారు, ఉద్యాన శాఖ అధికారులు. మీరు ఎవరి సలహాలు అయినా తీసుకోవడం జరిగిందా?
1: ఈచ్ బ్లాక్ విల్ హ్యావ్ ఐసీఆర్పి వీళ్ళు ఉంటారు, వాళ్ళలో ట్రైనర్స్ ఉంటారు. సో వాళ్ళని నేను కన్సల్ట్ చేసి డిస్ట్రిక్ట్ హెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. సో వీళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ సలహాలు తీసుకుని నేను చేస్తాను.
0: ఇందులో మీకు ఎదురైన సవాళ్లు చెప్పండి సార్, అంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్.

0: కానీ అగ్రికల్చర్ ఎంటర్ప్రినర్స్ గా ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో యువతని ఈ అగ్రికల్చర్ ఎంటర్ప్రినర్షిప్ వైపు తీసుకురావాలని. ఈ నేపథ్యంలో మీకు ఎదురైన సవాళ్లు, మొట్టమొదటిగా వరి సాగు చేశారు, అందులో మీరు ఇప్పుడే చెప్పారు వీడ ఎక్కువ అని చెప్పేసి, తర్వాత అరటి సాగు చేశారు, ఇప్పుడు నిమ్మ మునగ బొప్పాయి కూడా చేస్తున్నారు. ఈ మొత్తంలో సేంద్రీయ పద్ధతిలో ఫస్ట్ నుంచి ఏ దశలో ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి, మన కష్టాల నుంచి ఎదుటి వాళ్ళు తెచ్చుకునే కొన్ని పాఠాలు కూడా ఉంటాయి, అందుకోసం అడుగుతున్నాను.
1: మెయిన్ కూలీల ప్రాబ్లం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్ అవ్వాలి. నేను కూడా చెయ్యాలి, మనం ఈ గొట్ట మీద నుంచి చెయ్యాలంటే చెయ్యాల్సిందే తప్పదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ అఫ్ కోర్స్ నేను చూసుకుంటున్నాను. షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉన్న మార్కెటింగ్ చేయడానికి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఇలాంటి వాటికి వచ్చినప్పుడు మనం తప్పకుండా మార్కెట్ కి ఇవ్వాల్సిందే. అరటి అనుకోండి, మార్కెట్ కి ఇవ్వాల్సిందే, బికాస్ అంత యూసేజ్, అంత కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. తర్వాత వీడి సమస్య ఎలాగూ ఉంది, సో వీడిని హ్యాండిల్ చేయడానికి మనం యూ హ్యావ్ టు హ్యాండిల్ సమ్హౌ. మీరు మనం ట్రిప్ మాత్రం పెట్టుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఫ్లడ్ ఇరిగేషన్ ఈజ్ నాట్ గుడ్. ఫ్లడ్ ఇరిగేషన్ లో వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సో వాటన్నిటిని మనం ప్రాపర్ యూటిలైజేషన్ చేయాలంటే కనుక తప్పకుండా డ్రిప్ మనం యూజ్ చేసుకోవాలి.
0: సార్ అయితే మరి మనకి ఏదైనా కూడా ఇంపార్టెంట్ దిగుబడే, అంటే కెమికల్ యూజ్ చేసి మనం ఎంత దిగుబడి తీస్తున్నాం, సేంద్రియ పద్ధతిలో సహజంగా దిగుబడి తగ్గుతుంది అంటారు. మీరు గమనించి నేను చెప్పండి, దిగుబడిలో ఎంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది?
1: లైక్ మాగాణిలో చేసినప్పుడు దిగుబడి కెమికల్ వాళ్ళు 40 bags పర్ ఏకర్ తీసుకుంటారు. మనం వేసే వెరైటీలు కూడా దేశీ వెరైటీలు, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ కి ఉపయోగపడవాలి యాక్చువల్ గా, ఎందుకంటే బట్ క్వాలిటీ ఈజ్ గుడ్. సో మనం 22 bags పట్టుకు తీసుకున్నా మనకి ఇట్స్ ఫైన్, కానీ అంతవరకు మనకి తప్పకుండా వస్తుంది. ఇంకా మనం కృషి చేస్తే తప్పకుండా పెరుగుతుంది. బట్ ఇట్ నాట్ రీచ్ 40 bags అని అంత రీచ్ అవ్వదు, బట్ మినిమం 25 bags కానీ 30 bags వరకు వస్తుంది.
0: సార్ మనకు అలాగే ఇప్పుడు ఈ ఉద్యాన పంటలకి మీరు అన్నట్టు చాలా వాటికి షెల్ఫ్ లైఫ్ తక్కువే కదా, వీటికి ఈ కోల్డ్ స్టోరేజెస్ అనేవి కూడా అవసరం ఉంటుంది కదా, మీకు ఎలా ఇది ఎన్కౌంటర్ కాలేదా ఈ సమస్య?
1: నో, కానీ ప్రాబబ్లీ ఐ మే హావ్ టు లుక్ ఫర్ దట్. మెయిన్ గా మార్కెటింగ్ మెయిన్ గా పెట్టిన మనం ఏ
0: స్థాయి బట్టి, మనం ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటే మనకు ఆ స్థాయి ప్రొడక్షన్ ఉంటే మనకు ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ కూడా అవసరం ఉంటుంది. మార్కెటింగ్ లో ఏమైనా మెరుగుపరచాల్సిన అవసరం ఉందంటే, అంటే జస్ట్ మీరు డొమెస్టిక్ కన్సంప్షన్ కి చుట్టుపక్కల వాళ్ళకి ఇలాగే కాకుండా కాస్త పెద్ద స్థాయిలో మార్కెట్స్ కి ఇవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?
1: యాస్ యు సెడ్, కోల్డ్ స్టోరేజ్ ఇస్ ఇంపార్టెంట్. మనం ప్లాన్ చేసేటప్పుడే డిఫరెంట్ వాళ్ళతో టైప్స్ మనం పెట్టుకోవాలి తప్పకుండా, నెట్వర్క్ డెవలప్ చేసుకుని టైప్స్ పెట్టుకుని బిగ్ మార్కెట్ లైక్ మాట్లాడుకుని అప్పుడు మన దగ్గర మంచిది.
0: బయట సేల్ చేస్తుంటారు, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి, దేనికి ఏ రకాలకి బాగా అనిపిస్తుంది, మిగతా వాటితో పోలిస్తే మీకు డిఫరెన్సెస్ మీ దాకా వచ్చింటుంది కదా, ఎలా చెప్తుంటారు?
1: రైస్ లో బెస్ట్ అంటే అందరికి చెప్పాను కదా, మైసూర్ మళ్ళీ చాలా ఇష్టపడతారు. అండ్ బ్లాక్ రైస్ ఇలాంటివన్నీ ఏంటంటే దే ఆర్ రిచ్, మనుషులు తినడం కొంచెం కష్టం అవుతుంది, దాని మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్ ఉంటే గానీ తినలేరు, కానీ ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆరోగ్యం నిజంగా తప్పకుండా మంచిగా అయింది, ఆ ఫీడ్బ్యాక్ నాకు ఉంది. సో అందుకే దే వాంటెడ్ టు హ్యావ్ దీస్ రైస్ ఓన్లీ.
0: సార్ ఇప్పటి తరము అంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి వ్యవసాయం వైపు రావడం లేదు కదా, యువత వ్యవసాయం వైపు రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు, మీ అనుభవంలో చెప్పండి.
1: బేసిక్ గా ఏంటంటే లైక్ ఇనిషియల్ స్టేజెస్ లో కొంతవరకు మనం జాబులు చేయాలి, చేసిన తర్వాత ఒక సర్టెన్ లిమిట్ పెట్టుకుని వాళ్ళు వ్యవసాయం వైపుకి వచ్చి పండిస్తే అప్పుడు అటు మన ఎకానమీ దెబ్బతినకుండా ఉంటుంది, దెన్ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అండ్ సెకండ్లీ మనము కంట్రిబ్యూట్ చేస్తున్నాం.
0: ఎందుకని సేంద్రియ పద్ధతిలోనే మనకు భవిష్యత్తులో మంచిదంటారు, అంటే ఇంత సెల్ఫ్ సఫిషియెంట్ అవడానికి మనకు ఒక రకంగా గ్రీన్ రెవల్యూషన్ కారణం, గ్రీన్ రెవల్యూషన్ కారణంగానే మనకు కెమికల్స్ కూడా పెరిగాయి అనేది వాస్తవం. అయితే భవిష్యత్తులో మనకు ఆరోగ్యకరమైన ఆహారం కోసం సేంద్రియ పద్ధతి మంచిది అంటున్నారు, దీని వైపు రావాలంటే ఎలా మనం రైతులను దీన్ని మోటివేట్ చేయగలం?
1: బేసిక్ మన ఆరోగ్యమే, ఎందుకంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్ ప్రొడక్షన్ తీసుకుంటున్నాం, బట్ హౌఎవర్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం హెల్త్ కి, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనం మన ఆరోగ్యాన్ని వదిలేసి ఏదో చేసుకుంటే ఉపయోగం లేదు, సరైన పద్ధతులు వాడి మనం చేస్తే గనక ఇట్స్ నాట్ టూ బ్యాడ్, మనకు తప్పకుండా మంచి ప్రొడక్షనే వస్తుంది. మనకి క్వాలిటీ ప్రొడక్షన్ ఉంటుంది అండ్ గుడ్ ప్రొడక్షన్ ఉంటుంది. సో దానివల్ల మనకి సటన్లీ మనం సేంద్రియ పద్ధతుల ద్వారా పండించడమే మంచిది.
0: అయితే గురుమూర్తి గారు చివరిగా చెప్పండి, భవిష్యత్తులో ఇంకా

0: ఏమైనా సాల్వ్ చేయాలనుకుంటున్నారా, దీన్ని ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, లార్జ్ స్కేల్ గా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, ఏమిటి మీ భవిష్యత్ ప్రణాళికలు అంటే ఏం చెప్తారు?
1: బేసిక్ గా ఇప్పుడు ఐ మూవ్ ఫ్రమ్ రైస్ టువర్డ్స్ హార్టికల్చర్. ఓకే, వాట్ ఎవర్ ద రీజన్స్ మేబి. ఇంకా నేనైతే ఐ డోంట్ గో ఫర్ లార్జ్ స్కేల్ దీనికి వెళ్ళాను. బట్ మనకి మునగ నుంచి మంచి రాబడి ఉంటుంది, ఎందుకంటే పౌడర్స్, మరింగా పౌడర్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీథింగ్. ఓకే, సో నేను ఎక్స్పాండ్ అవడానికి నేనేం అనుకోవడం లేదు. బట్ హౌఎవర్ ముందు ఈ స్కేల్ లో మనం చేసుకున్న తర్వాత దెన్ ఐ లుక్ ఫర్.
0: సార్, అయితే మనకు బయట ఇది సేంద్రియం ఇది కెమికల్ అనే వ్యత్యాసం అనేది వినియోగదారులుగా ఎలా తెలుసుకోవాలి? అంటే ఇప్పుడు కొంతమంది ప్రతిదీ సేంద్రియం అని చెప్పి, అంటే కాస్త ధర ఎక్కువ పలికే నేపథ్యంలో ఇది సేంద్రియం అని ఎవరు నిర్ధారిస్తారు? ఏది మనం ఇది సేంద్రియ పద్ధతి ద్వారా పండించిందని తెలుసుకోవాలి, దానికి ఏం చెప్తారు?
1: దానికి సర్టిఫికేషన్ ఇస్ ద ఓన్లీ సోర్స్ వేర్ ఐడెంటిఫై, కెన్ ఐడెంటిఫై ద జెన్యూనిటీ. బట్ బేసిక్ గా ఏంటంటే పండిస్తున్నప్పుడు మనం సర్టిఫికేషన్ కి వెళ్ళచ్చు. సో గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ విల్ సపోర్ట్. ఆ గ్రూప్స్ ఉన్నాయి, మనం అప్లై చేసుకుంటే ఆటోమేటిక్ ఐసీఆర్పి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. సర్టిఫికేషన్ తీసుకుని ఆ సర్టిఫికెట్స్ మనం చూపెట్టి జెన్యూనిటీ మనం ప్రూవ్ చేసుకోవచ్చు.
0: అదే వినియోగదారులుగా కూడా మనం ఆ సర్టిఫికేషన్ చూసి
1: కొనుగోలు
0: చేసుకోవచ్చు. ధన్యవాదాలండి కృష్ణ గురుమూర్తి గారు, ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్ కు వచ్చి సేంద్రియ పద్ధతిలో మీ యొక్క అనుభవాలు ఏవైతే ఇప్పుడు అరటి, నిమ్మ, అలాగే అందర పండ్లుగా మునగ, బొప్పాయి సాగు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా రైతు సోదరులు ఎక్కువ స్థాయిలో ఈ సేంద్రియ పద్ధతి వైపు మరలుతారని, ఆ విధమైనటువంటి అవగాహన కలిగి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించి మనందరికీ కూడా ఇతోదికంగా సహాయపడమే కాకుండా వారు కూడా మంచి లాభాలు తీసుకుంటారని ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు.
2: సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు. కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణ గురుమూర్తి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: పోషక విలువలు నష్టపోకుండా ఆహారం తయారీలో మెళకువల గురించి తెలుసుకుందాం. కూరగాయలను తీసుకురాగానే చల్లటి ప్రదేశంలో కానీ రిఫ్రిజిరేటర్లో కానీ నిల్వ చేయండి లేదా వెంటనే వండండి. తాజా కూరగాయలను గది ఉష్ణోగ్రత వద్ద లేదా వేడి వాతావరణంలో ఉంచడం వల్ల విటమిన్లు నశిస్తాయి. తొక్క తీయకముందే కూరగాయల్ని కడుక్కోవాలి. కొన్ని కూరగాయలు, ఉదాహరణకి బంగాళదుంపలు, కందగడ్డ వంటి కూరగాయల తొక్కు మీద మురికి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాటిని తొక్క తీసిన తర్వాత కూడా కడగాలి. కూరగాయల తొక్కల కిందనే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి కూరగాయల తొక్కలు తీసేటప్పుడు తొక్కను వీలైనంత పల్చగా తీసుకోండి. కూరగాయలు కోస్తున్నప్పుడు కూరగాయలను చాలా పెద్ద ముక్కలుగా గాని లేదా చిన్న ముక్కలుగా గాని కోయకూడదు. పెద్ద ముక్కలు ఉడికించేందుకు చాలా సమయం పడుతుంది, కాబట్టి పోషక విలువలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. చిన్న ముక్కల వల్ల ఉపరితల విస్తీర్ణం ఎక్కువ అవుతుంది, కాబట్టి ఉడికే ప్రక్రియలో ఖనిజాలు, విటమిన్లు అనేవి నశిస్తాయి. కోసిన కూరగాయ ముక్కల్ని నీటిలో ఎప్పుడూ నానపెట్టకూడదు. కూరగాయలు నల్లబడకుండా నీటిలో వేసినప్పుడు వీలైనంత తక్కువ నీటిలో వేసుకోవాలి. కూరగాయలను వీలైనంత తక్కువ నీటిలో వీలైనంత తక్కువ సేపు ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్లో ఉడికించేందుకు తక్కువ సమయం పడుతుంది. కూరగాయల్ని వండేటప్పుడు మూత పెట్టాలి. దీనివల్ల ఆక్సిడేషన్ వల్ల పోషక విలువలు నశించవు. కూరగాయల్ని వండిన తర్వాత వెంటనే తినేయడం మంచిది. తిరిగి వేడి చేయడం వల్ల విటమిన్లు అనేవి నశించే అవకాశం ఉంటుంది. బంగాళదుంపలు, కందగడ్డ, చిలకడదుంప వంటి కూరగాయల్ని తొక్కతోటే ఉడికించాలి. ఉడికిస్తున్నప్పుడు తొక్క చిట్లినట్లయితే ఎక్కువసేపు ఉడికించకూడదు. దీనివల్ల విటమిన్లు నశిస్తాయి. ఆకుకూరల్ని బాగా కడిగిన తర్వాతే కోసుకోవాలి. కోసిన తర్వాత ఆకుకూరలను కడగకూడదు. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, నూల్కోల్, క్యాలీఫ్లవర్, కూరగాయలకు ఉండే ఆకుల్ని పారేయకూడదు. వాటిలో అనేక పోషక పదార్థాలుంటాయి. భుజియా, పప్పు, చపాతీలు లాంటి వాటిల్లో ఈ ఆకులని వాడుకోవచ్చు. వీటిని సలాడ్ మాదిరిగా కూడా తినచ్చు. టమాటాలు, దోసకాయలు, ముల్లంగి, క్యారెట్లు, ఉల్లిపాయలు మొదలైన కూరగాయలను పచ్చిగా సలాడ్ మాదిరిగా తినాలి. ఈ కూరగాయల సలాడ్ను రోజూ తినే భోజనంలో చేర్చుకోవాలి. పచ్చి కూరగాయల్లో పోషక పదార్థాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే పచ్చి కూరగాయలను తినేందుకు ముందుగా వాటిని శుభ్రమైన నీటిలో బాగా కడగాలి. నీటిలో బాగా కడగడం వల్ల వాటికి ఉన్న మురికి పోవడంతో పాటు ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. పదార్థాల్ని వండేటప్పుడు వంట సోడాను ఎక్కువగా వాడకూడదు. వంట సోడా వాడడం వల్ల బి గ్రూప్ విటమిన్లు నశించే అవకాశం ఉంటుంది. చింతపండు, నిమ్మరసం, టమాటాలను ఆకుకూరలు ఇతర కూరగాయలతో పాటు వండడం వల్ల విటమిన్లు నశించవు.
0: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. अरे पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं. खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं. धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:40 వస్తుంది. చిత్రసీమ సినిగితల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వింటారు ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత అర్పించిన గీతం.

నేంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో స్నేహితులు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. మరికాసేపట్లో తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.

0: ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ గరుడ వాహనారూఢాయ నమః. శుభ సాయం. అదిగో దేవదేవుని యొక్క దివ్యధామం వెంకటగిరి శిఖరాల మీద ఉన్నటువంటి వెంకటగిరి శిఖర శిరోమణి అని చక్కగా చెప్పుకునేటువంటి స్వామివారు ఈ చక్కని సాయంకాల సమయంలో హైందవ సమయాన్ని అనుసరించి 34:56 ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8:01 అదిగో స్వామివారు వర్ష ఋతు భాద్రపద మాసం శుక్లపక్షంలో నవమి తిథి పూర్వకంగా సాగుతూ ఉండేటువంటి మూలా నక్షత్రయుక్తమైనటువంటి శనివారం నాటి సాయంకాలం అద్భుతంగా గరుడ వాహనారూఢుగా స్వామివారు ప్రత్యక్షమై సమస్తమైనటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాలలోనికి శబ్దస్వరూపంతో ప్రవేశించేటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు. అదిగో దేవదేవుడిని చక్కగా తన యొక్క 2 రెక్కల మధ్యలో పట్టుకొని పొదిని పట్టుకొని ఎంతో సంతోషంతో భక్తుల దగ్గరకు తీసుకొచ్చేటువంటి ఆ గరుత్మంతుని యొక్క దివ్య స్వరూపాన్ని భక్తులందరూ కూడా దర్శిస్తూ ఎంతో గొప్పగా భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని తాము దర్శిస్తూ ఇక్కడ ఆ భగవాను సేవిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలు. కపిలాక్షం గరుత్మాతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 2026 చక్కగా ఈ భాద్రపద మాసంలో ప్రతి సంవత్సరము జరిగేటువంటి అనుస్యూతంగా వచ్చేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. సాలు అంటే సంవత్సరం అని అర్థం, కట్టు అంటే నియమము అని అర్థం. ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా ఎక్కడైతే ఈ భాద్రపద మాసంలో చక్కగా వస్తుందో కన్యామాసం అంటారు, అటువంటి ఆ సమయంలో జరిగేటువంటి ఉత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ సంవత్సరం 2 బ్రహ్మోత్సవాలు వస్తాయి. వచ్చేటువంటి నెలలో అధిక మాసం రావడం చేత మరలా కూడా బ్రహ్మోత్సవాలు రావడం జరుగుతుంది. ఇక్కడ నవాహిక బ్రహ్మోత్సవాలు 9 దినాలు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఈనాడు 5వ దినం రాత్రి ఈ గరుడ జరిగేటువంటి గరుడోత్సవం చాలా ముఖ్యమైనదిగా ప్రథమ గణ్యమైనదిగా చెబుతూ ఉంటారు. వేదాత్మా విహగేశ్వరః అని చాలా గొప్పదైన సూక్తిని అనుసరించి ఆయన గరుత్మంతుడు వేదస్వరూపుడు. వైదికములైనటువంటి సామగానం ఆ సామవేదానికి సంబంధించిన రథంతర సామమని 1 శాఖ, బృహత్ సామమని 1 శాఖ, ఈ 2 శాఖలే 2 రెక్కలుగా కలిగినటువంటి వాడే స్వామిని తన రెక్కల మధ్యలో పురిగి పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుడిని చక్కగా తీసుకుని వస్తూ ఉన్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం అనేటువంటి 5 విభాగాలుగా ఉంది కాబట్టి ఈ సమస్తమైనటువంటి వేదాత్మ వేదములకంతా కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు మహానుభావుడు ఆ గరుత్మంతుడు. కాబట్టి అటువంటి ఆయన్ను వేదాత్మ విహగేశ్వరః అని చెప్పడంలో ఎంతో ఆ సబబు ఉంటుంది. కాబట్టే స్వయంగా సుప్రభాతంలో ఆ అన్నంగరాచార్య స్వామి వారు కీర్తిస్తారు, శ్రీశేషశైల గరుడ అచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని. 7 కొండలలో గరుడాచలం, గరుడ పర్వతం కూడా ఒకటి. కాబట్టి ఆ అటువంటి గరుడాచలం మనం తిరుమలకు వచ్చేటప్పుడు చూడవచ్చు, అలిపిరి రోడ్డులో వచ్చేటప్పుడు వినాయకుడి గుడికి సమీపంలో ఎగువగా గరుడ పక్షి ఆకారంలో మనకు

0: చక్కగా తిరుమల కొండ కనబడుతుంది. కాబట్టి కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలవయుగే అని పెద్దల మాట. త్రేతాయుగంలో గరుడాద్రి అనేటువంటి పేరు ప్రధానంగా ఉండేదని వామన పురాణం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా విష్ణుదేవుడిని చక్కగా ఆరాధించేటువంటి విధానంలో వైకుంఠంలో ఉండేటువంటి వెంకటం అనేటువంటి క్రీడా పర్వతాన్ని వరాహ విష్ణుదేవుడి యొక్క ఆజ్ఞానుసారం గరుత్మంతుడు భూమి మీదకి తీసుకొని వచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ పర్వతానికి గరుడాద్రి అనేటువంటి పేరు చక్కగా కలిగిందని మార్కండేయ పురాణం చెబుతుంది. అందుకనే వైకుంఠలోకాద్ గరుడేన విష్ణో క్రీడాచలో వెంకట నామధేయ ఆనీయచ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాస హేతో అని. కాబట్టే మహర్షులు గరుడాద్రిని వెంకటాద్రిని వేదస్వరూపంగా వర్ణించినారు. కాబట్టే వేదమంత్రం కూడా అరాయికాణే గిరింగచ్చే తం విదుహు ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల. కాబట్టి భక్తుడికి చక్కగా సలహా ఇస్తూ నీ అభీష్ట సిద్ధి కోసం శ్రీనివాసుడి నిలయమైనటువంటి వెంకటాచల పర్వతానికి వెళ్ళమని ఋగ్వేదం చక్కగా భక్తులకు సలహా ఇస్తుంది. కాబట్టి గరుడాచలం శేషాచలానికి నామాంతరం. కాబట్టి గరుడు వేదస్వరూపుడు. అటువంటి అనేక విశేషాలను మనం చక్కగా మరొక వ్యాఖ్యాత గారైనటువంటి సాక్షాత్ సాయిబాబు గారి యొక్క మాటల్లో మనం చక్కగా తెలుసుకుందాం. అందుకోండి సాయిబాబు గారు.
1: గరుడాద్రివాస గోవిందా గోవిందా. తిరుమల గిరులన్నీ కూడా భక్తులతో నిండిపోయి అత్యంత ఆనందంగా భక్తులంతా గోవిందనామ స్మరణలతో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళాకారుల బృందాల యొక్క విశిష్టమైనటువంటి కళా ప్రదర్శనలతో అందమైన ఆ గోదాపిరాట్టి సమర్పించినటువంటి పుష్పమాలిక ధారి అయి శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈనాడు తనకు అత్యంత ప్రియతములైనటువంటి గరుత్మంతుడి మీద అధిరోహించి ఇందాక వారు చెప్పినట్లుగా వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడు ఆయన వేదాల చేత తెలియబడేటువంటి పరమాత్మ స్వరూపమని మనకు గుర్తుకు వస్తూ ఉంటోంది. ఈ సన్నివేశం ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవంగా కామితార్థ ప్రజలుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఆయన దివ్య వైభవం ఇది గరుడాద్రి అని గరుడ గమన స్వరూపుడైనటువంటి పెరియ సిరివడి అని సంప్రదాయ వేత్తలు పేర్కొంటూ ఉండేటువంటిది. ఈ తిరుపతి దేవస్థానములు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనాడు ఈ గరుడ సేవని చాలా విశిష్టంగా నిర్వహిస్తూ ఎక్కడ చూసినప్పటికీ కూడా పుష్ప సోయగాలతో విద్యుత్కాంతులతో ఇదేనా వైకుంఠం ఇదే వైకుంఠం అని సూచిస్తూ ఉన్నట్లుగా ఆ దేవదేవుడు దేవతా సార్వభౌముడు పురాణ పురుషోత్తముడు ఆ వెంకటపతి ఈనాడు మనకు దర్శనమిస్తూ ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని భక్తులకు అందించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన ఆకాశవాణి కేంద్రం వారు. స్వామి ఎలాంటి స్వరూపుడు శ్రీ వినతా కుమారుడు ప్రసిద్ధగతిన్ పరిచర్య సల్పగా పావన శంఖ చక్రముల పారణుతులు ప్రకటింపచేయగా శ్రీవర భక్త కోటిని పరీక్షల సల్పి సమాదరింతువే నీ విభవమ్ములెన్నలగునే కరుణాలయ వెంకటేశ్వర. మద్దూరి రామ్మూర్తి గారు అద్భుతంగా స్వామి వైభవాన్ని చెప్తారు. స్వామికి ప్రియతముడు గరుత్మంతుడు. ఇందాక మన ప్రశాంత్ శర్మ గారు చెప్పారు చక్కగా శయ్యగా పాదుకలుగా స్వామి ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు ఎలాగ కావాలంటే అలాగ తనను తాను మలచుకొని స్వామి సేవ కైంకర్య

0: కార్యాలు చేయడానికి సదా సన్నద్ధంగా ఉంటాడు గణిత మంత్రి. మనం తిరుమల క్షేత్రంలో స్వామివారి దివ్య సాన్నిధ్యంలో చూస్తే ఒక కాలు ముందుకు నెమిపి మరొక కాలు వెనకకు సాచి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అన్యలి ముద్రలో నిలిచి అన్యలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదిని, ఆ స్వామి యొక్క రెండు చేతులు ఆ గరుత్మంతుడి రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం అనేది ఒక ముద్ర అన్నారు. ముదం ద్రావయతీతి ముద్ర అంటే పరమాత్మను సంతోషింపజేస్తోందిట. అందువల్లనే అన్యలి ముద్రతో ఉంటాడు ఆయనే. ఇప్పుడు రెండు చేతులు చాచి స్వామివారి మృదు మధురమైన అరుణారుణ కాంతులతో విరాజిల్లేటువంటి ఆ పాదపద్మాలను చేతులతో ధరించే ఎంత అద్భుతం అంటే, మనం కూడా పరమాత్మను ఎప్పుడూ కూడా హృదయంలో ధరించాలి. ఆ పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఆ స్వరూపం ఎలాగ తెలుస్తోంది? జ్ఞానం చేత తెలుస్తోంది. స్వామికి ప్రియతముడు అని చెప్పుకున్నాం కదా, ఆయనకు రెండు రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు కర్మ భక్తి అనే రెక్కలతో కూడినటువంటి ఆ జ్ఞానమే మూర్తి భవిస్తే గరుత్మంతుడు అన్నారు. ఆ గరుత్మంతుడి మీద ఎవరున్నారు? శ్రీనివాసులు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక చేతిని క్రిందకు చూపిస్తున్నాడు, మరొక చేతిని ఆ మోకాళ్లకు స్పృశింపజేస్తూ ఉన్నాడు. మరి ఏం సందేశం ఇస్తున్నాడు ఈయన అంటే, మహానుభావులు చక్కగా చెప్పారు, మత్పాదవు శరణం వ్రజేతి చరణవు సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్ట దయాసాగర సశ్రేయాంసి జ్యోతిర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అంటారు. మనం టీటీడీ పంచాంగాల్లో లోపల ఈ శ్లోకం ఉంటుంది, ప్రతిరోజు చదువుకుంటే ఎంతో విశేషం. ఏమిటా స్వామి యొక్క వైభవాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు వేదాంతం జగన్నాథాచార్య స్వామి వారు. ఆయన ఏమన్నారు అంటే, రోగల పురాణాలలో అభివ్యక్తమైన భావమే అది మార్కండేయ అది మహర్షాదులు చెప్పారు. ఎవరైతే తన పాదాలను ఆశ్రయిస్తారో శరణాగతి చేస్తారో అలాంటి వారికి జ్ఞానం సంస్పృశతీతి జ్ఞానమపి పాణిభ్యాం ఈ సంసారం అనేటువంటి సముద్రం, సామాన్యంగా సముద్రంలో పడితే మునిగిపోవటమే కానీ ఇక్కడ భగవత్ పాదాలనేటువంటి వాటిని పట్టుకుంటే పాదవు శరణం రజేతి చరణవు సంసార సింధుస్తదా జ్ఞానం సంస్పృశతీతి అంటే మోకాలిలోకే వస్తుంది ఆయన పాదాలను పట్టుకుంటే. ఇది సూచిస్తూ ఉన్నారు ఆయన. ఇతర అవతారాలన్నిటిలో ఏ అద్భుతమైనటువంటి అభయ ప్రదానం చేశారో దాన్ని సూచిస్తూ ఈ కలియుగ ప్రత్యక్ష దైవం మనకు అనేకమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉన్నారు. వాటిని అన్నింటినీ మనం గ్రహిద్దాం. ఇప్పుడు మన ప్రశాంత శర్మ గారు మరికొన్ని విశేషాలని వివరిస్తారు. ఆ దివ్య వైభవాన్ని శ్రవణం చేసి ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. గరుడాద్రివాస గోవింద గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అదిగో అద్భుతమైనటువంటి గరుత్మంతుని రెక్కల మధ్య అన్ని వైపుల నుంచి దివిటీలు వెలుగుతూ ఉండగా రాజరిక వైభవాన్ని చక్కగా చూపిస్తూ శక్తోపచార భక్తోపచార రాజోపచార విశేషాలను స్వీకరిస్తూ అదిగో అందమైనటువంటి వెంకటాద్రి నాయకుడు కదిలి వస్తున్నటువంటి కమనీయ రమణీయ క్షణాలు. స్వామివారు ఈరోజు తన యొక్క పరమభక్తురాలైనటువంటి గోదాదేవి అందించిన సువాసనతో కూడిన పుష్పమాలలు ధరించి చిరునవ్వులతో మహాసంతోషంగా కదిలి వస్తున్నాడు. గోదా సమర్పిత సువాసిత పుష్పమాల లక్ష్మీ సుహారమణి భూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీవేంకటాద్రినిలయో జయతి ప్రసన్నః. వెంకట నాయకుడంటే చాలా మక్కువండి ప్రజలకు, కాబట్టే

0: తరబడి ఎవరినైతే చూడాలని అనేక కష్టాలనంతా కూడా ఓర్చుకొని వస్తున్నారో అటువంటి స్వామి ఇదిగో ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాడు. ఎలా ఉన్నాడు చూడండి అంటారు. గోదాదేవి సమర్పించినటువంటి అత్యంత పరిమళ భరితమైన పుష్పమాలలు ధరించి మకర కంఠి లక్ష్మీహారంతో సువర్ణ సహస్రనామ మాలికను ధరించి ఉన్నాడు స్వామి. గరుడుని మీద ఆసీనుడై దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సకల శుభాలను కలిగిస్తాడు. ఆకాశవాణి శ్రోతల యొక్క హృదయాలలోకి శబ్దరూపంగా తాను దిగి వచ్చినటువంటి మహాత్ముడు. ఆయన అద్భుతమైనటువంటి పరాక్రమంతో విశ్వాన్ని నడపడమే కాదు చాలా గొప్పదైన ప్రేమతో భక్తులను అక్కున చేర్చుకుంటాడని అంటారు. స్వయంగా అన్నమాచార్య స్వామివారు ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులను ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటారు. నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, సతులు సుతులు పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇందరును, శత సహస్ర యోజన వాసులును వ్రతములతోడని ఒత్తురు కదలి, నానాదిక్కుల నరులెల్లా వానలలోని ఒత్తురు కదలి. స్వామివారి యొక్క దర్శనాన్ని చూడాలి చెయ్యాలి అనుకుని వచ్చేటువంటి భక్తుల యొక్క స్వభావాలను ఎంతో చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ముడుపులు జాళలు మొగితల మూటలు కడలేని ధనము కాంతలను, కడుమంచి మనులు కరులు తురగములు వడిగొని వెలగుచు ఒత్తురు కదలి, నానాదిక్కుల నరులెల్లా వనలలోనే ఒత్తురు కదలి. ఆ దేవదేవుడి యొక్క దివ్య వైభవాన్ని తాము కళ్ళారా చూడాలని, ఆ మహనీయుణ్ణి దర్శించాలని ఎంతో ఆశతో ఆయన నా యొక్క అనుగ్రహంతో తమ మనస్సులో ఉండేటువంటి కోరికలంతా కూడా పూర్తి చేసుకోవాలని చాలా గొప్పదైనటువంటి ఆశలతో వస్తారు అని ఆ భక్తుల యొక్క భావాలను చాలా చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. అందుకనే అయ్యా మిమ్మలను మేము వదలము, మీ యొక్క అద్భుతమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణ వర్షపాతమే మా జన్మలకు ఏడుగడ అంటారు భక్తులు. శ్రీధరాధినాయకం శ్రీతాపవర్గదాయకం శ్రీగిరీశమిత్రమంబుజక్షణం విచక్షణం శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాజ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. ఆ దేవదేవుడిని వెంకటేశ్వరుడిని మేము నిరంతరం కొలుస్తాం కలుస్తాం పిలుస్తాం ఆయన్ని ఆరాధిస్తాం. ఆయన యొక్క అద్భుతమైన కరుణాకటాక్షాలలోనే మా జన్మను ధన్యం చేసుకుందామని ఆయన్ని ఎప్పుడూ కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు. అటువంటి అద్భుతమైన భక్తుల యొక్క సందోహం ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో వచ్చేదిగో ఇప్పుడు ఈ క్షణంలో అన్ని విధాలుగా కూడా భక్తులు గోవిందనామ స్మరణపూర్వకంగా స్వామిని తమ హృదయంలోకి ఆహ్వానిస్తూ తమ జన్మ ధన్యమైందని తరిస్తున్నారు. అయ్యా బా సాయిబాబు గారు మీరు అందుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద
1: అత్యంత ఆనందదాయకంగా మనం అంతా ఇప్పటిదాకా చక్కగాని శ్రవణం చేశారు. నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటిది అదే అంటే బాగా వినడం. ఆ తర్వాత వస్తుంది కీర్తనం. 32,000 కీర్తనలు అన్నమాచార్యుల వారు అందించారు స్వామి అనుగ్రహంతో. 500,000 కీర్తనలు అందించారు పురంధరదాసు. 24,000 కీర్తనలు త్యాగరాజస్వామి. ఎంతంత అద్భుతమండి పరమాత్మని కీర్తన చేయడం. అది మాకు చేత కాదంటారా, స్మరణ చేయమన్నాడు. గోవిందనామస్మరణం స్మరణాదిష్టవర్షుణ భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వనాంబరం రత్న కిరీట కుండలం ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితం రమామ్యహం వెంకట శైల నాయకం. మహానుభావులు చక్కగా సమ్యక్ కీర్తనం సంకీర్తనం బాగుగా కీర్తన చేయండి. ఎవరిని

0: చింతించాలి భగవాను, ఆయన నామ రూప లీలా గుణధామ విశేష వైభవాలని మనం కీర్తిస్తే ఏమవుతోంది, నోరు పవిత్రమవుతోంది. నోటి ద్వారా మనం రెండు పనులు చేస్తూ ఉంటాం, మాట్లాడటం చేస్తూ ఉంటాం, ఇంకా ఏం చేస్తాం, తినటం చేస్తాం. ఈ రెండింటిని పవిత్రీకృతం చేసుకోవాలి అని పెద్దలు భగవదారాధన చేసి ఆ భగవన్ నివేదితమైనటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం. ప్రసాదం అంటే అనుగ్రహం అని. రెండవది కీర్తనం, ఆ భగవంతుని యొక్క నామరూప గుణ కీర్తన. మనకు కీర్తన చేయడం పాడటం రాదండి అని అంటారా, నామం చేయమన్నాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం. ఇక్కడ ఈనాడు ఎక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి, అస్సాం నుంచి, అరుణాచల ప్రదేశ్ నుంచి, ఇలాగ దక్షిణ భారతదేశంలో కేరళ, ఇలాగ అనేక రాష్ట్రాల నుంచి వారి వారి ప్రదేశాలకు ప్రాంతాలకు సంబంధించిన భగవంతుని యొక్క దివ్య నామరూప గుణకీర్తనలు చేసేటువంటి కళా బృందాలు ఈనాడు తండోపతండాలుగా, బృందాలు బృందాలుగా ఈ భక్త జనానీకాన్ని చక్కగా అలరింపజేస్తూ స్వామి వైభవాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మనం అది చేయలేము అని అంటే మనం ఉన్న చోటని గోవింద నామస్మరణ చేసినా భగవానుడికి దూరం కాదు. మనకు దూరం అయితే అవ్వచ్చు, తిరుమలకు మన ప్రాంతం దూరం అయితే అవ్వచ్చు, కానీ భగవంతుడికి ఏమి దూరం కాదు. భక్త్యా భగవంతం జ్ఞేయం, భగవంతుణ్ణి భక్తుడు భక్తి ద్వారా తెలుసుకుంటాడు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తి నిత్యభిధీయత అంటాడు పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాద నారదాదులలో ప్రహ్లాదుడికి గురువు గారైనటువంటి నారద మహర్షి. పరమ ప్రేమ రూపమైనటువంటిది ఆ భక్తి, ఆ పరమాత్మ మీద కలిగేటువంటి ప్రేమకు ఆ భక్తి భావం ఎలాగ ఉంటుంది, వ్యక్తం అవుతూ ఉంటుంది, అర్చన ద్వారా అవుతోంది. పాదసేవనం, అర్చనం, మనకు తెలిసిన భగవంతుడి యొక్క నామాలు చదువుకొని ప్రతినిత్యము కూడా స్వామి ఆ చిత్రపటం దగ్గరైన రెండు పుష్పాలు వేసి మనం తినే ఆహారాన్ని ఆయనకు చూపించి ఆయన స్వీకరించినట్లుగా చేతితో తీసుకున్నట్లుగా భావన చేసి తత్ప్రసాదంగా ఆయన భుక్త శేషాన్ని, ఆయన తినగా మిగిలిన దాన్ని మనం తింటున్నామనే భావన చేస్తే ఆ తీసుకునే ఆహారం ప్రసాదం అవుతుంది. అలాగా ఆయనకు మనం ఏ వస్తువు అయినా సరే తీసుకొని ఆయనకు సమర్పించి తత్శేషంగా స్వీకరిస్తే భగవద్ అనుగ్రహాన్ని మనం పొందాము అనేటువంటి ఒక చిత్త నైర్మల్యం కలుగుతుంది, నిర్మలత్వం కలుగుతుంది. మనం చేసే పనిని ఏదైనా భగవంతుడికి సేవ అనే భావంతో చేస్తే నువ్వు ఏ పని చేసినా అది పవిత్రమవుతుంది. అందువలనే నువ్వు చేసే పని కాదు, ఆ భావన గొప్పది అని మనకు మహానుభావులు చెప్పారు. అందువలనే ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ ఈ గరుడ వాహనం మీద, అంటే వేదాల ద్వారా పరమాత్మ జ్ఞాన వికాసం ద్వారా, భక్తి ద్వారా, సత్కర్మాచరణ ద్వారా ఆ భగవద్ అనుభూతిని పొందవచ్చు అని మనకు అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. మరికొన్ని విశేషాలని మనం వ్యాఖ్యాత ద్వారా తెలుసుకుందాం. రమారమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, వెంకటాద్రివాస గోవింద గోవింద,
1: గరుడ వాహనారూఢ గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణతో భక్తులు దిక్కులు పిక్కటిల్లేటట్టుగా అన్యవైపులా స్వామిని కీర్తిస్తూ ఉండగా అదిగో స్వామిని చక్కగా పొదివి పట్టుకొని ఆ గరుత్మంతుడు ఆయనకు రెండు రెక్కలు, ఆ రెండు రెక్కలు కూడా వేదస్వరూపాలని పెద్దలు చెబుతారు. సామగానం, సామవేదం అనేటువంటి దాంట్లో సామగానంలో రెండు శాఖలు ఉన్నాయి, బృహత్సామం అని ఒకటి, రథంతర సామం అని ఒకటి. ఆ రెండు శాఖలు, ఆ రెండు రెక్కలుగా స్వామివారిని చక్కగా ఆ రెండు రెక్కల మధ్యలో పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా తీసుకొని వస్తున్నాడు ఆ గరుత్మంతుడు ఈనాడు. అటువంటి స్వామిని నేరుగా చూడడం, అందుకనే ఆయనకు పెరియ తిరువడి అని పేరు ఆ తమిళ సంప్రదాయంలో గరుత్మంతుడికి. సుపర్ణం వైన తేయం చ నాగారిం నాగభీషణం జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం.

గరుత్మంతం ఖగశ్రేష్టం తార్క్ష్యం కశ్యప నందనం ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః యః పఠేత్ ప్రాతరుత్థాయ స్నానే వా శయనేపి వా దిశం నాక్రామతే తస్య నచ హింసంతి హింసకాః సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే బంధనాన్ ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ. ఇట్లా స్వామివారిని గరుత్మంతుణ్ణి కొలిస్తే ఆయన్ను 12 పేర్లతో చక్కగా సుప్రసిద్ధంగా పిలుస్తారు. గరుత్మ సుపర్ణుడని, వైనతేయుడని, నాగారి అని, నాగభీషణుడని, జితాంతకుడని, విషారి అని, అజితాడు అజితుడు అని, విశ్వరూపుడు అని, గరుత్మంతుడు అనేటువంటి పేరు సుప్రసిద్ధం. ఖగశ్రేష్ఠుడు, తార్క్ష్యుడు, కశ్యప ప్రజాపతి యొక్క తనయుడు కాబట్టి కశ్యపనందనుడు అని ఇట్లా 12 పేర్లతో ఎవరైతే పిలుస్తారో మహాత్ముడైనటువంటి గరుత్మంతుణ్ణి ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ గరుత్మంతుణ్ణి ఇలా సేవించినటువంటి వారు అనేక రకాలైన విషబాధకి తప్పించుకుంటారు అని కూడా దాని ఫలితాన్ని చక్కగా పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే సంగ్రామంలో కానీ, వ్యవహారం యుద్ధంలో, వ్యవహారంలో అలాగే విజయము అనేది ఆయనకు చేసిన వాళ్లకు చక్కగా సిద్ధిస్తుందని చెబుతూ ఉన్నారు. అటువంటి ఆ గరుత్మంతుని యొక్క అద్భుతమైనటువంటి మూపు మీద అందమైనటువంటి అభయహస్తాలతో చక్కగా కల్పిస్తున్నటువంటి స్వామి శ్రేష్టమైనటువంటి తన యొక్క కరుణా కటాక్ష విశేషాలను అందిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని మనసారా తలవడం, నోరారా పిలవడం, మన శరీరం కొద్దీ ఆయన్ను సేవించడం చాలా ఉత్తమమైన మార్గం.

0: ఆయ మంగళం అంటూ మంగళాద్యాని మంగళమధ్యాని మంగళాంతాని కర్మ కర్తవ్యాని అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి మంగళస్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడిని చక్కగా పిలవడం, కలవడం, కొలవడం మన యొక్క కర్తవ్యంగా భావించి అద్భుతమైన ఫలితాలను మనం పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవ కుమార్, ఆర్ రామగోవిందరెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు ఆధునిక నైపుణ్యాలు, భవిష్యత్ అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో అందజేశారు. 20వ రోజ్గార్ మేళాను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ, 100,000,000,000 రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా సుమారు 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన కొన్నేళ్లలో భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఎఫ్టీఏలు కుదుర్చుకుందని, ఇది దేశీయ పారిశ్రామికవేత్తలకు కొత్త మార్కెట్లను, యువతకు అంతర్జాతీయ కెరీర్ అవకాశాలను తెరిచిందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్కు చెందిన యువత నైపుణ్యంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరిగిందని, మన నిపుణులు స్టార్టప్ల నుంచి ప్రపంచం ఎంతో ఆశిస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా భారత్ నిలిచిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
1: आज भारत का युवा आगे बढ़ रहा है. अब आप सभी की भारत सरकार में रहते हुए ये जिम्मेदारी है कि देश के युवाओं की आकांक्षाओं को समझते हुए आप अपने काम को बखूबी निभाएं. हर फाइल पर किया गया सिग्नेचर युवा एस्पिरेशंस को आगे बढ़ाने वाला होना चाहिए. इनोवेशन से इन्वेस्टमेंट बढ़े और इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट के नए अवसर बने कि जिन परेशानियों से आप गुजरे हैं दूसरे युवाओं को न गुजरना पड़े.
0: ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్ తలసరి కర్బన ఉద్గారాల వాటా సగం కంటే తక్కువేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలపై తరచూ నెపం మోపడం సరికాదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆధ్వర్యంలో ఈరోజు ది ఫ్యూచర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్ 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్యారిస్ COP21 సదస్సులో చేసుకున్న ఒప్పంద లక్ష్యాలను గడువు కంటే ముందే పూర్తి చేసిన ఏకైక G20 దేశం భారత్ మాత్రమేనని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రతి రంగంలోనూ భారత్ ఎంతో పురోగతి సాధించిందన్నారు. దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యమిస్తున్నామని, గడిచిన 12 ఏళ్లలో పవన విద్యుత్ సామర్థ్యం 3 రెట్లు పెరిగిందని చెప్పారు. క్లీన్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, అణు విద్యుత్ ఉత్పత్తిపైన దృష్టి సారించామన్నారు. ఇదే సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, పర్యావరణ రక్షణకు సంబంధించి ఎలాంటి చట్టాలు, ట్రిబ్యునల్లు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని చెప్పారు. అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులను కాపాడుకోవడం, సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉండటం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొంటూ,
2: does not experience pollution according to administrative boundaries. A forest does not understand the distinction between one project from another. The atmosphere does not recognize national frontiers. Climate adjudication must therefore look beyond the immediate proposal and examine the larger ecological system of which that project forms a part. The global judicial experience is equally instructive because there is no single constitutional route to environmental protection.
0: ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ తరపున ప్రస్తుతం దాదాపు 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడించారు. దేశంలో డిజైన్ ప్రతిభకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఇందులో భాగంగా సుమారు 85,000 మంది డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న సెమికాన్ ఇండియా 2026 సదస్సు వేదికగా ఆయన విలేకరులతో ఈరోజు మాట్లాడారు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను మరింత వేగవంతం చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలు, ఇన్వెస్టర్లతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని ఆయన భరోసానిచ్చారు.

రాష్టపతి ద్రౌపది ముర్ము దేశంలోని పలు హైకోర్టులకు 14 మంది న్యాయాధికారులను న్యాయమూర్తులుగా అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం ఈ నియామకాలు ఖరారు చేసినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ సక్సేనా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టుకు 5 అదనపు న్యాయమూర్తులు, జమ్మూ కాశ్మీర్ లడక్ హైకోర్టుకు 1 నియమితులయ్యారు. మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. కర్ణాటక హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై రాయితీ పొందేందుకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధన వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన నిజమైన లబ్దిదారులకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటం, నిబంధనలకు విరుద్దంగా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు తరలించకుండా నిరోధించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆయుర్వేదంతో పాటు ఇతర ఆయుష్ వైద్య విధానాల్లో కృత్రిమ మీద ఏఐ వినియోగాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వేగవంతం చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆయుష్ గ్రిడ్ డిజిటల్ వేదిక ఆధారంగా ఆరోగ్య సంరక్షణ, పరిశోధనలు, విద్య, సమాచార సేవలు వంటి పలు రంగాల్లో ఏఐ సాంకేతికతను విస్తృతంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా పౌరులు, పరిశోధకులు, విద్యార్థుల కోసం ప్రత్యేక ఏఐ చాట్బాట్లను అభివృద్ది చేస్తున్నట్లు ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యోగా సారథి యోగా సూచనల కోసం ఏఐ చాట్బాట్ గాను, నివేశ్ సారథి ఆయుష్ రంగంలో పెట్టుబడుల కోసం ఏఐ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని సవలియాపురం గుంటూరు మార్గంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర ఉన్న ఈ సెక్షన్లో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల బలోపేతానికి 142 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ వెర్షన్ 4.0 వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 250 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలో 20వ ఆసియా క్రీడలు ఈరోజు అధికారికంగా ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహితో ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. క్రీడాకారుల కవాతులో 501 మంది సభ్యులతో కూడిన భారత బృందానికి మను బాకర్, పవన్ సెహ్రావత్ నాయకత్వం వహించారు. అధికారిక ప్రారంభోత్సవానికి ముందే కొన్ని క్రీడాంశాలు ప్రారంభమయ్యాయి. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్ కు చేరుకుంది. నిషన్ వేదికగా రేపు జరిగే 2వ సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఆసియా క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టెక్ బాల్ మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా రేపు కాంస్య పతకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో తలపడనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడా బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ద్వారా ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయాలు సాధించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కేరళం, మాహే, మధ్య మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. మరోవైపు మరట్వాడా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, కొంకన్, గోవా, ఒడిశా సహా ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ స్పష్టం చేసింది. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు, అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్చం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమంతా ఆర్చం చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా ఈనాటి డ్యూవెట్ డ్యూవెట్ని. ఏదైనా సులువుగా అందేస్తే దాని విలువ అంతగా ఏమీ అనిపించదు, అది మనసైనా సొగసైనా అని అంటూ ఉంటారు గొప్ప గొప్ప మహానుభావులు. అది అందరి విషయంలో కావచ్చేమో గాని మనోడికి మాత్రం అలాంటిదే ఉండదంట భయ్యా. అంతకు మించే అన్నట్టుగా ఉంటుంది. అదేంటో తెలియాలంటే ఒక్కసారి ఈ పాటను మీరు వినాల్సిందే. పోకిరి మూవీ నుంచి ఈజ్ వైట్ సాంగ్ మీకోసం.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇదండి ఈనాటి మన ఈ డ్యూయెట్ డ్యూయెట్. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా? తర్వాత మీకోసం మధుర స్వరాలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వింటూ ట్యూన్ చేస్తున్నాండి, ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ ఫ్రమ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే. నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 9 గంటలు. మరి ఈ టైంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. ముందుగా మీకు సరబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ వారసుడు మరియు ప్రేమించుకుందాం రా. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: TFM 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ తీర్థం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 10:04. మరి ఈ టైంలో మనమంతా అలనాటి ఆపాత ముద్ర గీతాలని వినిపించిన రాగాలి అంటూ ఈ సమయంలో మనమంతా వింటూ ఆనందిస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మన ఈ వినిపించిన రాగాలి కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు అమాయకుడు మరియు అమ్మ మాట. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆటలు చేసుకుంటున్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం వినిపించట రాగానే కార్యక్రమంలో. ఇప్పుడు మీకు సరాబోతున్న గీతాలు భలే తమ్ముడు మరియు అక్కా చెల్లెళ్ళు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

నల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకు సరబోతున్న గీతాలు బుల్లెమ్మ బుల్లడు మరియు జీవిత చక్రం. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: బాబు బాగుందా?
1: అబ్బా ఎంత బాగుంది.
0: ఎంత
1: ఎంతో
0: ఎంతో

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 10:10. ఇంతటితో ఈ ప్రసారాలు సమాప్తం. రేపు ఉదయం 5:48 తిరిగి ఉదయం ప్రసారాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.

నిలయంలో సమయం 11:10:10. ఇంతటితో ఈ ప్రసారాలు సమాప్తం. రేపు ఉదయం 5:48 తిరిగి ఉదయం ప్రసారాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.